ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా,

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభమును తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 19-20 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 18వ అధ్యాయంలో బెన్యామీను గోత్రమునకు వచ్చిన భూముల వివరాలను గురించి చూశాం. అదేవిధంగా 19వ అధ్యాయంలో షిమ్యోను, జెబులును, ఇషాకారు, ఆషేరు, నఫ్తాలి, దాను వంశములకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యములను గురించి వింటాం. అన్ని గోత్రాలకు భూములు పంచిపెట్టిన తర్వాత చివరికి యెహోషువకు కూడా స్వాస్థ్యము ఇవ్వబడినట్లుగా చూస్తాం. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు తమ ప్రతి భూమిలో యెహోషువకు కొంత భాగాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వారు అతనికి తిమ్నత్ సెరహు అనే పట్టణాన్ని ఇచ్చారు. అక్కడ అతడు స్థిరపడ్డాడు. ఇక 20వ అధ్యాయంలో ఆశ్రయపురాలుగా పేర్కొనబడే పట్టణాలను గురించి ఇస్రాయేలులతో మాట్లాడమని దేవుడు యెహోషువకు చెప్పినట్లుగా చూస్తాం. ఈ ఆశ్రయ పట్టణాలు ఎవరైనా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపినట్లయితే పారిపోయే ప్రదేశంగా ఉండాలి. తద్వారా వారు ప్రతీకారం నుండి రక్షించబడతారు. ఇంకా అనేక విషయాలను ఈనాటి సందేశం ద్వారా తెలుసుకోవడానికి మనం సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యెహోషువా గ్రంథం 19-20 అధ్యాయాలు. సావధానంగా వినండి. 19వ అధ్యాయంలో బెన్యామీను గోత్రానికి వచ్చిన భూముల వివరాలు పేర్కొనబడ్డాయి. షిమ్యోను, జెబులూను, ఇష్యాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను వంశాలకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యాలు. ఇదొక పెద్ద దస్తావేజు. వారికి కొన్ని పట్టణాలు వచ్చాయి. సరిహద్దులను బట్టి ఆ దేశమంతటిని స్వాస్థ్యములుగా పంచిపెట్టాడు యెహోషువా. 19:49 వచనం నుండి ఈ పంపిణీ కార్యక్రమం ముగిసింది. అప్పుడు ఇస్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువాకు స్వాస్థ్యమిచ్చారు. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి అతడు అడిగిన పట్టణాన్ని, అనగా ఎఫ్రాయిమీయుల మన్యములో ఉన్న తిమ్నత్ సెరహును అతనికిచ్చారు. అతడు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. ఎలియాజరు, యెహోషువా, ఇంకా గోత్రములోని ముఖ్యులు చీట్ల వలన పంపకము చేసిన భూములివే. షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారము వద్ద యెహోవా సన్నిధిలో చీట్ల వలన ఈ భూములను కేటాయించారు. ఈ విధంగా వీరు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు. ప్రియశ్రోతలు, ఈ 19వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్య సత్యాలు మనము నేర్చుకుంటాము. 47-48 వచనాలలో దానీయుల సరిహద్దు వారి నుండి అవతలికి వ్యాపించింది. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి లెషెమునకు దాను అనే పేరే పెట్టారు. దానీయులు అతి కష్టం మీద ఆ ప్రాంతాన్ని వశపరుచుకోగలిగారు. అక్కడ నివసిస్తున్న స్థానికులు భయంకరులు. దేవుడే వారికి సహాయం చేశాడు. మన సమస్యలు ఎంత గొప్పవి అయినా మన దేవుడు వాటన్నిటికంటే గొప్పవాడు. దేవుడు ఈ విధంగా గోత్రాలకు భూములను పంచి ఇవ్వడం ఎంతో మేలు. ఇది దేవుని మహాజ్ఞానానికి రుజువు. చిన్న చిన్న భాగాలుగా ఉండడం చేత వారు దానిని తమ వశంలో ఉంచుకొని భద్రపరుచుకోగలరు. సరిహద్దులను దేవుడే ఏర్పరిచాడు. వారి బాధ్యతలు నిర్ణయించబడ్డాయి. ఎవరి భూభాగానికి వారే బాధ్యులు. ఎవ్వరూ సణగడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. ఈ సరిహద్దులు ప్రవచనాత్మకమైనవి. యాకోబు తన అవసాన కాలంలో యోసేపునకు చెప్పిన ప్రవచనాలకు ఇది నెరవేర్పు. ఆదికాండం 48:21-22 వచనాలు. మీ పితరుల దేశానికి దేవుడు మిమ్మలను తీసుకువెడతాడు. నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను. ప్రియశ్రోతలు, యూదాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గోత్రానికి రాచరికముంది. ఈ గోత్రానికి చెందిన భూమియందే జాతీయ ముఖ్యపట్టణం ఏర్పడుతుంది. అదే యెరూషలేము నగరం. దావీదు మహారాజు అక్కడి నుండే పరిపాలించాడు. ఇశ్రాయేలు జాతిని, వారి భూమిని దేవుడు ఏ విధంగా కాపాడాడో గమనించండి. వాగ్దత్త భూమి కోసం ఇశ్రాయేలు ప్రజ, ఇశ్రాయేలు ప్రజ కోసం వాగ్దత్త భూమి. ప్రతి గోత్రం కోసం కేటాయించబడిన భూభాగం జాతికి వాగ్దత్తం. ప్రతి గోత్రాన్ని గురించి, గోత్రములో ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ సందర్భంలో 1 పేతురు 1:5-6 మీకు జ్ఞాపకం చేయగోరుతాము. కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. గాని అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. దేవుడు లేకుండా నీవు నేను ఎక్కడికి పోగలం, ఎక్కడ ఉండగలం? యెహోషువాకు వచ్చిన భాగం తిమ్నత్ సెరహు. ఇది షిలోహుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది సారవంతమైనది కాదు. లోతు తీసుకోగా మిగిలింది అబ్రహాము తీసుకున్నట్లు యెహోషువాకు జరిగింది. యెహోషువాకు అబ్రహాము మనస్సే ఉంది. యుద్ధంలో అతని విజయ రహస్యమిదే. దేవుని సేవకుడు అనే బిరుదు గొప్ప భాగ్యమని అంచాలి. అది బాధ్యతతో కూడిన ఉన్నత పదవి. దైవసేవకుడు దేవుని సొత్తు. మోషే నా సేవకుడు అని దేవుడు అన్నాడంటే మోషేకు అదెంతో ఘనత. ఇశ్రాయేలు తన సేవకుడు అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు దేవుడై ఉండి సేవకుడయ్యాడు. తన శిష్యుల పాదాలు కడిగాడు. యేసుక్రీస్తులాగే ఆయన శిష్యులు సేవ చేయించుకోరు, సేవ చేస్తారు. జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు భక్త పౌలు. యేసుక్రీస్తు మన ఆధ్యాత్మిక యెహోషువా. ఆయన వచ్చి మనలను పరలోకమనే వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెడతాడు. ఆయన రాజులకు రాజై, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. యేసు మరణ పునరుత్థానాలే మనల్ను యొర్దాను దాటించే అనుభవాలు. ప్రియశ్రోతలారా, యేసు 2వ రాకడ ప్రభావం ఈ లోకమంతటి మీద పడితీరుతుంది. ఆ శుభదినం కోసం దేవుని బిడ్డలు జాగ్రత్త పడాలి. సరే, ఇప్పుడు మనం యెహోషువా గ్రంథం 20వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలో 6 ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. ఈ 6 పురాలు కేవలం నిర్దోషుల ఆశ్రయస్థలాలుగా ఉండడానికి ఉద్దేశించబడినవి. ప్రమాదవశాత్తు అధాటున ఏదో నేరారోపణ వల్ల ముద్దాయి తన నిర్దోషిత్వం రుజువయ్యే వరకు ఈ ఆశ్రయపురాలలో దేనిలోనైనా తలదాచుకోవచ్చు. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో కూడా ఈ ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత ప్రతి గోత్రానికి వాటా పంచిపెట్టబడింది. ఆశ్రయపురాలు మాత్రం ప్రత్యేకంగా ఉంచారు. తెలియకుండానే పొరపాటున ఒకణ్ణి చంపిన నరహంతకుడు పారిపోవడానికి, నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురాలను మీరు ఏర్పరచుకోవాలి, హత్య విషయమై ప్రతీకారం చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురాలవుతాయి, అక్కడికి వచ్చిన వానికి క్షేమము భద్రత. కెదెషు, షెకెము, హెబ్రోను, బేసెరు, రామోతు, గోలాను, ఇవి ఆశ్రయపురాలు. పొరపాటున ఎవడైనా దెబ్బ కొడితే అది తగలరాని చోట తగిలి ఆ వ్యక్తి చనిపోతే ప్రతీకారం జరగకుండా చేయబడిన ఏర్పాటిది. ఈ పురాలు నిర్దోషులకు ఆశ్రయం కల్పిస్తాయి. 2 వ్యక్తులు అడవికి వెళ్లారు. చెట్లు నరుకుతున్నారు. గొడ్డలి కర్ర ఊడి 2వానికి అది తగిలింది. ఆ చచ్చినవాని సోదరుడు ప్రతీకారం తీర్చుకోవాలని చూచాడు. అప్పుడు ఇతడేం చెయ్యాలి? తప్పించుకుని ఆశ్రయపురాన్ని చేరి తన నేరం విచారణ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండిపోవాలి. అది అతని ప్రాణానికి క్షేమం. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఆశ్రయం అనే భావన మనకెన్నో సత్యాలను బయలుపరుస్తుంది. యేసుక్రీస్తు మన కోసం చంపబడ్డాడు. ఆయనే మనకు ఆశ్రయదుర్గం. ఆయన యందు మనకు దాక్కునే చోటు దొరికింది. ఆయన యందే మనకు నిరీక్షణ లంగరు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. దేవుని తీర్పు మన మీది నుండి తొలగిపోయింది. యేసుక్రీస్తును చంపిన హంతకులెవరు? లోకమంతా కలిసి ఏకీభవించి జీవాధిపతిని హత్య చేసింది. దేవుని కుమారుని హత్యకు కారకులెవరు? యూదులు మాత్రమే కాదు, లోకములోని మానవులందరూ యేసు మరణానికి బాధ్యత వహించాలి. అయితే క్రీస్తు మనందరికోసం విమోచనక్రయమయ్యాడు. శిలువ మీద యేసు చేసిన విమోచనక్రియను బట్టి ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన యందే శాశ్వత ఆశ్రయము లభిస్తుంది. మరో మాట, యేసుక్రీస్తు చనిపోయింది యూదుల శిలువ మీద కాదు, అది రోమీయుల శిలువ. అయితే యూదులు రోమీయులు ఏకీభవించబట్టే యేసు శిలువ వేయబడడం జరిగింది. లోకములోని జాతులన్నీ, మనుష్యులందరూ యేసును శిలువ వేసినందుకు సంజాయిషీ చెప్పుకోవాలి. మనమంతా యేసు శిలువ వేతకు కారకులమే.

0: అపొస్తలుల కార్యములు 3:18 పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, సహోదరులారా, మీరు మీ అధికారులు తెలియక ఈ పని చేశారని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడతాడని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాలు ఈలాగు నెరవేర్చాడు. గనుక మీరు మారుమనస్సు పొందాలి, ఆయన యందు విశ్వాసముంచి రక్షించబడాలి. మరో మార్గం లేదు. 1 కొరింథీ 2:6-8 భక్త పౌలు అన్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. ఈ జ్ఞానము ఈ లోకాధికారులలో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కాదు. ప్రియశ్రోతలు గ్రహిస్తున్నారా? యేసుక్రీస్తు మరణం విషయంలో లోకంలో ప్రతి మనుష్యుడూ నేరస్థుడే. అయితే ఆయన మరణించినందున ఆయన యందే మనకు ఆశ్రయం దొరికింది. యేసుక్రీస్తే మన ఆశ్రయపురం. యేసే మన విశ్వాసానికి పునాది. ఆయనే మన ఆశ్రయపురం. ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన యందు మాత్రమే మనకు విడుదల, నిత్య జీవం. ఈ అధ్యాయంలోని పాఠాలు నిత్యత్వపు విలువ గలవి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కొత్త స్థలంలో ఉన్నారు. ఇశ్రాయేలు జాతిలో వీరు నవతరం. కొత్తగా 6 పురాలు నిర్మించబడ్డాయి. ఇవి ఆయా ప్రాముఖ్య స్థలాలలో నిర్మించబడి ఉన్నాయి. ఎవరికీ అన్యాయం జరగకుండా దేవుడు చేసిన ఏర్పాటిది. నేరస్థుడు తాను నిర్దోషి అని తీర్పు వచ్చే వరకు ఆశ్రయపురంలో క్షేమంగా ఉండవచ్చు. ఈ 6 ఆశ్రయపురాలు లేవీయుల స్వాధీనంలో ఉంటాయి. ఎవరికీ ఏ విధమైన అన్యాయము జరగదు. నిష్పాక్షికమైన తీర్పు, ఎట్టి అపరాధ భావన ఉండదు. లేవీయులకు 48 పట్టణాలు ఇవ్వబడ్డాయి. వాటిలో 6 ఆశ్రయపురాలు. లేవీయుల అనుమతి లేకుండా ఎవ్వరూ ఆశ్రయపురంలో అడుగు పెట్టడానికి వీలుకాదు. పాత నిబంధన కాలంలో మనుషులకు ప్రతీకార వాంఛ చాలా బలంగా ఉండేది. 2 సమూయేలు 14:7 ఒక సన్నివేశం. ఇక్కడ ఒక స్త్రీ ఫిర్యాదు చేస్తున్నది. యోవాబు ఈ సన్నివేశాన్ని కల్పించాడు. రాజా, రక్షించు. నేను ఒక విధవరాలిని. నా పెనిమిటి చనిపోయాడు. నాకు 2 కుమారులు. వారిలో ఒకడు 2వాణ్ణి చంపేశాడు. హంతకుణ్ణి పట్టి ప్రతీకారం చేస్తామని ఊరివారు పట్టుపట్టారు. ఈ విధంగా వారి తండ్రి పేరును తుడిచివేయడానికి పూనుకున్నారు. మిగిలిన నిప్పురవ్వును కూడా ఆర్పివేయబోతున్నారు. కెదెషు, గోలాను, రామోతు, షెకెము, బెసెరు, హెబ్రోను, మొత్తం 6 ఆశ్రయపురాలు. దావీదు కీర్తనల్లో ఆశ్రయదుర్గము అనేక సందర్భాలలో పేర్కొనబడింది. ఈ ఆశ్రయపురాలు ఆయా గోత్రాలకు అందుబాటులో ఉన్నాయి. కేదెషు నఫ్తాలి గోత్రానికి, షెకము ఎఫ్రాయిముకు, హెబ్రోను యూదాగోత్రానికి అందుబాటులో ఉన్నాయి. బేసెరు రూబేను ప్రాంతంలో ఉంది. రామోతు గాదు గోత్రభూమిలో ఉంది. గోలాను మనషే ప్రాంతంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 33:27 మోషే గోత్రకర్తలను ఆశీర్వదిస్తూ ఆషేరును గురించి అన్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్య బాహువులు నీ క్రింద ఉంటాయి. ఆయన నీ ఎదటి నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపచేస్తాడు. అవును, యేసుక్రీస్తే మనకు శాశ్వత ఆశ్రయస్థానం. తన 46వ కీర్తనలో దావీదు గానం చేస్తూ అన్నాడు, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము అయి ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకు ఆశ్రయం. 62వ కీర్తనలో దావీదన్నాడు, నా మహిమకు, నా రక్షణకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయము దేవునియందే ఉన్నది. దేవుడే మనకు ఏకైక ఆశ్రయం. మరో సందర్భంలో దావీదన్నాడు, దేవా, అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను, అయినా నా బలమైన ఆశ్రయము నీవే. శ్రోతలు గమనించండి, యేసుక్రీస్తే దేవుని నివాసం, ఆయనే మనకు ఆశ్రయం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు మనుష్యులు కట్టిన ఆలయములలో నివసించడు. పాత నిబంధనలో సాక్ష్యపు గుడారం, సన్నిధి మందసం ఇవన్నీ దేవుని ఉనికికి ప్రతీకలు మాత్రమే. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో పరలోకము నుండి దేవుడిచ్చిన సాక్ష్యం, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు అక్కడే నిలిచి ఉన్న యూదులతో మాట్లాడుతూ అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దీన్ని లేపుతాను. అనగా యేసు అనే దేవాలయాన్ని వారు పడగొట్టారు, ఆయనను సిలువ వేశారు, హత్య చేశారు. అయితే 3వ రోజున ఆయన మృత్యుంజయుడై లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు. అనగా దేవుని ఆలయం పరలోకానికి ఎత్తబడింది. అయితే పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ దిగివచ్చాడు, విశ్వాసులలో నివసించసాగాడు. అప్పటి నుండి విశ్వాసి తానే పరిశుద్ధాత్మకు, యేసుక్రీస్తుకు ఆలయమవుతున్నాడు. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. 2 కొరింథీ 13:5 పౌలు గొప్ప సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూడండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? అనగా ఎవరైతే యేసుక్రీస్తు తమలోనే ఉన్నాడని మరిచిపోతారో వారు భ్రష్టులు. క్రీస్తునందు విశ్వాసి నూతన సృష్టి. శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగించే మాటలివి. యేసుక్రీస్తు మనకు ఆశ్రయం, కోట, కొండ. 1 కొరింథీ 15:50 ఈ పాఠం ముగిస్తున్నాము. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రియశ్రోత, నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువకు వచ్చిన భాగము పేరేమిటి? యెహోషువకు వచ్చిన భాగము పేరేమిటి? 1 హెబ్రోను, 2 గిలాదు, 3 తిమ్నత్సెరహు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము ఈ సందేశంలో నుండి భూముల వివరాలను గురించి, అదేవిధంగా ఆయా వంశములకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యములను గురించి విన్నాం. అన్ని గోత్రాలకు భూములు పంచిపెట్టిన తర్వాత చివరికి యెహోషువకు కూడా స్వాస్థ్యము ఇవ్వబడినట్లుగా గమనించాం. ప్రతి గోత్రమును గురించి, గోత్రంలోని ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. యేసుక్రీస్తు మన ఆధ్యాత్మిక యెహోషువగా ఉన్నాడు. ఆయన వచ్చి మనలను పరలోకము అనే వాగ్దత్త భూమిలోనికి ప్రవేశపెడతాడు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలే మనలను యోర్దాను దాటించే అనుభవాలుగా ఉంటున్నాయి. అదేవిధంగా ఆశ్రయపురాలుగా పేర్కొనబడే పట్టణాలను గురించి, అందులోని ఆత్మీయ సత్యాలను గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఆశ్రయ పట్టణాలు ఎవరైనా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపినట్లయితే పారిపోయే ప్రదేశంగా ఉండాలి. తద్వారా వారు ప్రతీకారం నుండి రక్షించబడతారు. ఆశ్రయపురాలు అనేవి అక్కడికి వచ్చిన వారికి క్షేమమని భద్రతయని తెలుసుకున్నాం. ఆశ్రయము అనే భావన మనకు ఎన్నో సత్యాలను బయలుపరుస్తుంది. మన కొరకు చనిపోయిన యేసు క్రీస్తు మనకు ఆశ్రయదుర్గం. ఆయనే మన దాగుచోటు, మన నిరీక్షణ లంగరు. ప్రియ సహోదరా, సహోదరి, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుని తీర్పు మన మీద నుండి తొలగిపోయింది. క్రీస్తు మనందరి కోసం విమోచన క్రయం అయ్యాడు. ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన యందే శాశ్వత ఆశ్రయం లభిస్తుంది. యేసుక్రీస్తు మరణం విషయంలో ప్రతి మనుషుడు నేరస్తుడే. అయితే ఆయన మరణించినందున ఆయన యందే మనకు ఆశ్రయం దొరికింది. యేసుక్రీస్తే మన ఆశ్రయపురం. ఆయనే మన విశ్వాసానికి పునాది. ఆయన యందు మాత్రమే మనకు విడుదల, నిత్య జీవం. యేసుక్రీస్తే మనకు శాశ్వత ఆశ్రయ స్థానం. ఆయన యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి ఈ ఆశీర్వాదాలు అందుబాటులో ఉంటాయి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా చూస్తాం. 15వ అధ్యాయంలో యూదాకు వచ్చిన భూములను గురించి, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గురించి తెలుసుకుంటాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గురించిన ప్రస్తావనను గురించి వింటాం. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా చూస్తాం. యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో ఇందులో వ్రాయబడ్డాయి. అదేవిధంగా అనేక స్థలాల పేర్లు, పట్టణాల పేర్లు ఇందులో పేర్కొనబడ్డాయి. వాటి నేపథ్యాన్ని గూర్చి, అందలి అర్థాలను గూర్చి ఇందులో తెలుసుకుంటాం. 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డట్లుగా చూడగలుగుతాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యానికి మీరంతా సిద్ధముగా ఉన్నారు గదు. ఈ రోజున మనం యెహోషువ 15-16 అధ్యాయాలు చదువుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వాటాలు వివరంగా చెప్పబడ్డాయి. వాగ్దత్త భూమిని గోత్రాలకు యెహోషువ పంచిపెడుతున్నాడు. యొర్దానుకు పడమటి వైపున స్థిరపడిన గోత్రాలకు ఆయా భూభాగాలు పంచిపెట్టబడ్డాయి. 15వ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన భూములు, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము భాగము, 17వ అధ్యాయం మనష్షే వాట, 18-19 అధ్యాయాలు షిమ్యోను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను గోత్రాలకు ఇవ్వబడిన భూములు. ఈ అధ్యాయాలలో పేర్లు మాత్రమే మీకు వినపడతాయి. ఈ పేర్లన్నీ ఇశ్రాయేలు జాతికి సంబంధించినవి. ఈ రోజున విశ్వాసులమైన మనకు ఈ పేర్లతో ఎక్కువ ప్రమేయం లేదు. అయినా మా శ్రోతలు ఎవరికి వారే ఈ పేర్లన్నీ ఒకసారి చదువుకోవడం మంచిది. మేము ఈ అధ్యాయంలో ముఖ్యమైన వచనాలు మాత్రమే ఎత్తిచూపుతాము. ఇప్పుడు యెహోషువ 15:13-14 వచనాలు. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చాడు. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన పెషయి, అహీమాను, తల్మయి అనే అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. గమనించండి, కాలేబు తీసుకున్న స్థలంలో అనాకీయులు నివాసమున్నారు. కాలేబు వయస్సును బట్టి వృద్ధుడైన ఆత్మబలము గలవాడు. శత్రువులను జయించగలననే విశ్వాసం అతనికున్నది. ఇప్పుడు 19వ వచనం వరకు వినండి. అక్కడ నుండి కాలేబు దెబీరు నివాసుల మీదికి పోయాడు. అంతకుముందు దెబీరు పేరు కిరియత్సేఫెరు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకుని, దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. కాలేబు సహోదరుడు, కనజు కుమారుడు అయిన ఒత్నీయేలు కిరియత్సేఫెరును పట్టుకున్నాడు. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి

అంతా వివరాలతో రాయబడింది. పట్టణాల పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఈ పేర్లన్నిటినీ ఈ రోజున గుర్తుపట్టడం కష్టం. ఈ అధ్యాయంలో ఒత్నీయేలు పేరు వచ్చింది. యెహోషువా చనిపోయాక ఒత్నీయేలు ప్రథమ న్యాయాధిపతి అయ్యాడు. న్యాయాధిపతులు 1:13 ఒత్నీయేలు అక్సా వృత్తాంతం తిరిగి చెప్పబడింది. న్యాయాధిపతులు 3:9 చెప్పబడినట్లు ఇశ్రాయేలీయులు యెహోవాకు మర్రపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించాడు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యాడు. 40 సంవత్సరాలు అతడు నాయకుడై నడిపించాడు. అప్పుడు దేశము నెమ్మది పొందింది. కాలేబు అల్లుడైన ఒత్నీయేలు 1 న్యాయాధిపతి. అతడు ఆత్మపూర్ణుడు, మామను మించిన అల్లుడు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 63 వచనాలున్నాయి. అయితే ఎక్కువగా స్థలాల పేర్లే ఈ అధ్యాయాన్ని నింపివేశాయి. యూదాగోత్రపు ఎల్లలు 1 పేర్కొనబడ్డాయి. యెహోషువా గొప్ప రాజనీతి చతురుడు. ఈ భూములను పంచి ఇవ్వడంలో ఒక రహస్యముంది. ఎక్కడికక్కడే స్థానిక శత్రువులను వారే పోరాడి గెలువగలరు. కాలేబు చూడండి, స్థానిక శత్రువులను అతడే గెలిచాడు. అతని అల్లుడు అతనికి తోడై ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3 వచనంలో అక్రబ్బీము ఎక్కే చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నియాకు దక్షిణముగా ఎక్కి సాగి అద్దారు ఎక్కి కర్కాయు అంటూ ఈ విధంగా ఎక్కడం, తిరగడం, మళ్లడం, దిగడం ఇవన్నీ భూముల సరిహద్దుల వివరాలు. అక్రబ్బీము అంటే తేళ్లగుట్ట. అక్రబ్బీములో విపరీతంగా తేళ్లుంటాయి. కార్కాయు అనే స్థలం అరేబియాలో ఉంది. 7 వచనంలో ఏన్ షేమెషు అనగా సూర్యుని నీటి బుగ్గ అని అర్థం. ఇది యెరూషలేముకు 2 మైళ్ల దూరంలో ఉంది. దీనిని అపొస్తలుల ఊట అంటారు. ఆ దగ్గరే ఏన్ రోగేలు ఉన్నది. దీనిని కన్యకల ఊట అని కూడా అంటారు. 8 వచనంలో బెన్హిన్నోము లోయ ఉన్నది. ఇక్కడ మొలెకు దేవతకు చిన్నపిల్లలను బలి అర్పించేవారు. ఈ లోయను నరకపు లోయ అని కూడా అంటారు. లూకాసు వార్త 12:5 ఎవనికీ మీరు భయపడవలెనో మీకు తెలియచేస్తాను. చంపిన తరువాత నరకములో పడదోయ శక్తిగలవానికి భయపడండి అన్నాడు ప్రభువు. ఈ నరకానికి బెన్హిన్నోము లోయ సంకేతం. ఈ విధంగా ఎన్నో స్థలాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యూదాగోత్రానికి వచ్చిన స్థలాలు, పట్టణాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ అధ్యాయం మొత్తంలో 2 ముఖ్య వ్యక్తులు కనపడుతున్నారు. కాలేబు, ఒత్నీయేలు. కాలేబు తన కుమార్తెను వీరోచిత కార్యం చేసిన వానికి ఇస్తానన్నాడు. కిరియత్సేపరును జయిస్తే కుమార్తెనిస్తాడు. సౌలు కూడా ఇలాగే ప్రతిజ్ఞ చేశాడు. గొల్యాతును సంహరించిన వానికి కూతుర్ని ఇస్తానన్నాడు. యూదాకు వచ్చిన పట్టణాలు మొత్తం 125. వీటిలో కొన్ని పట్టణాలతో పాటు గ్రామాలు కూడా వచ్చాయి. 1 పట్టణం కబ్సెయేలు, 38వ పట్టణం రిమ్మోను, 58వ పట్టణం మిస్పే, 100వ పట్టణం హెబ్రోను, 125వ పట్టణం ఎన్గెది. ఈ అధ్యాయంలో 7 వచనంలో చెప్పబడిన మాట యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదావంశస్థులు తోలివేయలేకపోయారు. గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదావంశస్థుల మధ్య నివసిస్తున్నారు. సోదరీ సోదరులారా, యూదా ప్రాంతంలో కాలేబు కొంతవరకే జయించాడు. అయితే యూదా ప్రాంతం మొత్తం దావీదు కాలంలోనే జయించబడింది. యూదా ఇశ్రాయేలు మొత్తానికి దావీదు రాజయ్యాడు. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డాయి. యాకోబు 12 కుమారుల్లో యోసేపు ఒకడు. అతని 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షే. వీరిద్దరూ ప్రత్యేకంగా గోత్రకర్తలయ్యారు. లేవీ గోత్రము యాజక గోత్రం,

వారికి భూములు ఇవ్వబడలేదు గనుక మొత్తం 12 భూములు పంచబడ్డాయి. ఇప్పుడు యెహోషువా 16:4 యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరికో ఎదట యొర్దాను తీరాన ఉన్నది. తూర్పున ఉన్న ఆ ఎరికో ఏటి వెంబడిగా ఎరికో నుండి బేతేలు మన్యదేశం వరకు అరణ్యం వ్యాపిస్తుంది. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్హారోను వరకు గెజరు వరకు పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం వరకు సాగింది. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యములు పొందారు. ప్రియశ్రోతలారా, గమనించండి, యోసేపు పేరు మీద గోత్రం లేదు. యోసేపు రాహేలుకు పుట్టిన వారిలో జ్యేష్ఠుడు గనుక అతనికి రెట్టింపు స్వాస్థ్యం వస్తుంది. అందుచేత అతని ఇద్దరు కుమారులకు అది సమానంగా ఇచ్చినప్పుడు ఎఫ్రాయిము మనష్షేల స్వాస్థ్యాలు సంపూర్ణమయ్యాయి. వీరిద్దరి స్వాస్థ్యాల మొత్తం యోసేపు స్వాస్థ్యమవుతుంది. ఆదికాండం 48:5 యాకోబు అన్నాడు, ఇదిగో యోసేపు, నేను ఈజిప్టుకు నీ వద్దకు రాకమునుపు ఈజిప్టు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉంటారు. వారి తరువాత నీవు కన్న సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యములను బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారు. ఉత్తరాదిన ఎక్కువ భూభాగము ఎఫ్రాయిము మనష్షేలకు వచ్చింది. వీరిద్దరి పేర్లు గోత్రకర్తల పేర్లలో చేర్చబడ్డాయి.

0: యెహోషువా 16:5 నుండి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పరచిన సరిహద్దు. వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడా ఇయ్యబడిన పట్టణములు పోగా, ఆ పట్టణములన్నీ వాటి గ్రామములు మనషేయుల స్వాస్థ్యంలో ఉన్నాయి. గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకోలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ పన్ను కట్టే దాసులై ఉన్నారు. ఎఫ్రాయిము సరిహద్దులు విన్నారు కదా. 15:16 పేర్కొనబడిన భూభాగాలు యూదులకు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి గొల్పుతాయి. అయితే విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడనక్కర్లేదు. మనకు దేవుడు పరలోక స్వాస్థ్యమిచ్చాడు. పరలోక పట్టణము మనదే. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘం యేసుప్రభు యొక్క సజీవ శరీరమే. ఈ అధ్యాయాలలో అక్కడక్కడ కాలేబు పేరు వినబడుతూ వచ్చింది. ఈ పేరుకు అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? కాలేబు అంటే కుక్క. ఎవరినైనా కుక్క అని పిలిస్తే అది మర్యాద కాదు. కాని ఇతనికి అదే పేరు పెట్టబడింది. యెహోషువా, కాలేబు వీరిద్దరూ కాదేషు బర్నియా నుండి వేగు చూడడానికి కనాను దేశానికి వెళ్లారు. వీరిద్దరూ తెచ్చిన నివేదిక విశ్వాస సహితమైనది, నిరీక్షణాత్మకమైనది. మిగతా 10 కూడా నివేదికలు తెచ్చారు. అది విశ్వాసహీనమైన నివేదిక. వారి మాటల్లోనే వారి విశ్వాసము లేక అవిశ్వాసము తేట తెల్లమవుతుంది. మత్తయిసువార్త 12:36-37 యేసు ప్రభు అన్నాడు, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు. నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొందుతావు. కాలేబు మాటల వలన అతడు నీతిమంతుడని రుజువైంది. దేవుని కృపను నిరర్థకము చేయకూడదు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసి తీరని ఆధ్యాత్మిక నష్టం కొని తెచ్చుకున్నాడు. రోమాపత్రిక 9:3 దేవుడన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన భక్తుడు. క్రైస్తవ భక్తి యొక్క సారాంశమిదే. నిండు మనస్సుతో హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి వెంబడించాలి. యేసును సన్నిహితంగా ఎరిగి ఉండాలి. 2 తిమోతి 1:12 పౌలన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఎరుగుదును అని పౌలు అనలేదు. నేను నమ్మిన వానిని ఎరుగుదును అంటున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. ఇది గొప్ప సాక్ష్యం. యేసుక్రీస్తు లేవిని సుంకపు మెట్టు వద్ద చూచి నన్ను వెంబడించు అన్నాడు. అతడు వెంబడించాడు. అలాగే కాలేబు నిండు మనస్సుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క తన యజమానుణ్ణి వెంబడించినట్లు వెంబడించాడు. లేవి యేసును వెంబడించాడు. ఆయన వెళ్లిన చోటికెల్లా తాను వెళ్ళాడు. విశ్వాసముతో నడవాలి కాని వెలిచూపుతో కాదు. కుక్క తన యజమానిని వాసనను బట్టి గుర్తిస్తుంది, కంటిచూపును బట్టి కాదు. తన యజమాని వాసన కుక్క గుర్తుపడుతుంది. అలాగే యేసు పరిమళాన్ని వాసన చూచి ఆయనను వెంబడించాలి. కుక్క తన యజమానిని ఎట్టి పరిస్థితులలోనూ విడువదు, తన యజమానిని ఎడబాయదు. హెబ్రీపత్రిక 6:12, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. సోమరితనము పనికిరాదు. అసహనము అవిశ్వాసము దేవునికి ఇష్టం లేదు. విశ్వాసము సహనము ఈ రెండూ కాలేబుకున్నాయి. యేసుప్రభు అపొస్తలులకు సహనము విశ్వాసము ఈ రెండూ ఉన్నాయి. గనుకనే వారు అపొస్తలులు. ఒక వ్యక్తి యొక్క సంస్కృతి సంస్కారము అకస్మాత్తుగా రావు. అతని పుట్టుక, అతడు పెరిగిన వాతావరణం, అతనికి క్రమశిక్షణ గరపిన తల్లిదండ్రులు, దైవ సేవకులు, ఈ విధంగా ఎందరో నీ ఆధ్యాత్మిక సంస్కృతికి దోహదపడిన వారున్నారు. దేవుడు నీకేదైనా బహుమానమిస్తే మంచిదే కాని బహుమానం సౌశీల్యానికి ప్రత్యామ్నాయం కాదు. సౌశీల్యము నీలో ఉండి నీచేత మంచి పనులు చేయిస్తుంది, మంచి మాటలు మాట్లాడిస్తుంది. కుక్క తన యజమానుణ్ణి ఎవరూ ఆటంకపెట్టినా వదలదు. విశ్వాసం ఉన్నవారు సహనశీలంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. అతనికి హెబ్రోను ప్రాంతం స్వాస్థ్యంగా దొరికింది. అందుకే జకర్యా 3:3 ప్రవక్త అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. సోదరీ సోదరులారా, కాలేబు వలె నిండు మనస్సుతో ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించండి. దేవుడు మనలను ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో సృష్టించాడు. మనం మన స్వార్థం కోసం బ్రతకటం ఆయన చిత్తం కాదు. ఇతరుల బాధను చూచి మనము బాధపడాలి, ఇతరుల సంతోషంలో మనము ప్రవేశించాలి. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యాలి. ప్రజల మెప్పు కాదు, దేవుని మెప్పు మనకు కావాలి. యేసు ప్రభువు ఎంతో శ్రమపడి బాధితుడై విధేయతను నేర్చుకున్నాడు. అలాగే బైబిలులోని భక్తులందరూ నేర్చుకున్నారు. యేసు ప్రభువు కూడా అన్నాడు, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, నా వద్ద నేర్చుకోండి. దేవుడు అప్పగించిన పనికి సమానమైన సౌశీల్యాన్ని మనం అలవరుచుకోవాలి. కాలేబు, యెహోషువా అలాంటివారే. దేవుడు మనలో ఏమి చేయగోరుతున్నాడో దానిని గమనించాలి. అప్పుడు మనము ఏమి చెయ్యాలో మనకు బోధపడుతుంది. ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు, వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఫిలిప్పీ 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురివద్దకే పరిగెత్తుతున్నాను. ఆధ్యాత్మిక విషయాలలో నిజాయితీ, నైతిక యథార్థత, విశ్వసనీయత గలవారే దేవుని బిడ్డలు. ఆధ్యాత్మిక సౌశీల్యం ఎందులో కనపడుతుంది? దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మిక సౌశీల్యం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము గనుక ఆయనను వెంబడిస్తున్నాము, ఆయన వాక్య ప్రకారం జీవిస్తాము. సోదరీ సోదరులారా, దేవుని కృప ఉచితమైనదేగాని అది చౌకబారు దినుసు కాదు. విశ్వాసులు రేపు పొందబోయే తీర్పు వారి సత్కార్యాలకు సంబంధించినది. విశ్వాసికి పాపాలకు గాను శిక్ష ఉండదు. క్రీస్తునందు ఏ శిక్షావిధి లేదు. అయితే మనము దేవుని కృపాసనం వద్ద నిలిచినప్పుడు మనము చేసిన పనులకు గాను వాటి నాణ్యతను బట్టి బహుమానాల తీర్పు ఉంటుంది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు విశ్వాసివా? అయితే ఈ పాఠంలోని సత్యాలన్నీ నీకే వర్తిస్తాయి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణం పేరేమిటి? యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణము పేరేమిటి? 1 బేతెలు, 2 హెబ్రోను, 3 షిత్తీము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా గమనించాం. యూదాకు వచ్చిన భూములను గూర్చి, ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గూర్చిన వివరాలను తెలుసుకున్నాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గూర్చిన ప్రస్తావన కూడా ఉంటుంది. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా గమనించాం. కాలేబు అనే పేరుకు అర్థం కుక్క, అనగా కుక్క విశ్వాసానికి సంకేతం. కాలేబు నిండు మనసుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క వాసనను బట్టి తన యజమానుని గుర్తించినట్లుగా కాలేబు తన దేవుణ్ణి గుర్తిస్తూ జీవించాడు. కుక్క తన యజమానుని ఎవరు ఆటంక పెట్టినా వదలదు. విశ్వాసం గలవారు సహనంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. ప్రిలారా, కాలేబు వలె నిండు మనసుతో ప్రభు అయిన యేసును మనం వెంబడించాలి. దేవుడు మనలను ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయాలి. ప్రజల మెప్పు కాదు కానీ దేవుని మెప్పును కోరుకోవాలి. విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడిన అవసరం లేదు. మనకు పరలోక స్వాస్థ్యము ఇవ్వబడింది. పరలోక పట్టణం మనదే. ప్రభు అయిన యేసు క్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘము యేసు ప్రభు యొక్క సజీవ శరీరమే. ఇట్టి సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ఒకసారి ఒక కుమారుడు తల్లి దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా. తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాల కొడుకు. తల్లి చాలా ఆనందపడిపోయింది, మా వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని. ఐ లవ్ యూ టూ నానా వాళ్ళ అమ్మ అంటే, అప్పుడు అన్నాడంట, మామ్ కెన్ యూ గివ్ మీ అ డైరీ మిల్క్, డైరీ మిల్క్ ఇస్తావా అని అడిగాడంట. బాగా ప్రేమిస్తానని చెప్పింది కదా, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ప్రేమ చూపించాలని డైరీ మిల్క్ కొనిచ్చింది. సరే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుమారునికి 12 సంవత్సరాలు వచ్చాయి. 12 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్ గా కొడుకు వచ్చి అన్నాడంట, మామ్ ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మ నువ్వు అంటే చాలా ప్రేమ అనగానే తల్లి చాలా ఆనంద పడిపోయింది. ఐ లవ్ యూ టు సన్ అని చెప్పింది అంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తాం అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే, ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే, అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదో ఒకటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే, అమ్మకి కొడుకులు అంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే, ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు. కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను, ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడో, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడో, మనం యథార్థంగా ఉన్నప్పుడో దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్, దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసేవారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి, పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫెసీ పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3 వర్స్ 18. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న నాలుగు డైమెన్షన్స్, నాలుగు కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని రెండు డైమెన్షన్స్ ఇస్తాం, మరి కొన్నిటికి మనం లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే నాలుగు కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే, దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే చూడండి, కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు, ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే, యు విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే, దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే, దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే, ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే, వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో, వారి కష్టాలేవో, వారి ఇబ్బందులేవో, వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని, చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని, ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాంలే అనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో, దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే, ఎంత లోతైనదంటే, మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ వూండ్ దట్ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలున్నాయేమో, కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి అండి. అవును కదా, గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి, కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. నాలుగవ కోణం ఏంటంటే, దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే, ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా, వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి and we start hating us ourselves, manaku anpistadi inta foolish decision ela teeskunnanu, inta tondarabaatu nirnayam nen ela teeskunnanu, inta tappudu nirnayam ela teeskunnanu ani konni saarlu manam regret lo migilipotha untamandi. gathamlo manam chesina tappudu karyalanu batti, manam teeskunna tappudu nirnayalanu batti, manam chesina foolish choices ni batti, sometimes we are in a position to, you know, not love ourselves. manalni manam preminchukoleni sthitiki velipotham. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేజ్ చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన గుర్చి సమస్తాన్ని ఎరిగుండి, మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి, మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా గ్యారంటీగా నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే, దేవుని ప్రేమ ఉంటదండి మనకి ఎప్పటికీ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో, తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తున్నాడు. జకర్య గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా, వారి ప్రొటెక్షన్ గా, వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేట్ దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదైనా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా, పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్ అడ్మిట్ అయితే, నా బిడ్డకు, నా పాపకు, నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి, కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకు ఉన్న రోగం నయమవుతుందా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే, తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి, కానీ గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు, నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఆర్ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్లాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి, ఎనిమిదవ వచనం జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలనే ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడు చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జకర్య గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ, నా కన్నుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ? దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి, మనం కన్నుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్. ఓన్లీ ఆప్తమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్, ఎవరిని ముట్టుకొనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కన్నుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్. నా బిడ్డ, నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదన్నా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా, సరిగ్గా ప్రేమించకుండా, గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి, పెద్దవారయి, పెళ్లిళ్ళయి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తారు తల్లిదండ్రులకి. పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రుల్లా మారిపోతూ ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరూ లేరు, నన్ను ఆదరించేవారెవరూ లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరూ లేరు. ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. జెకర్యా చాప్టర్ 2 వర్స్ 10. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ యు, మీతో నేను ఉంటా. అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడే వచ్చి మనతో ఉంటే, దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనకింకేం కావాలి? మనకింకేం కావాలి? ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశా, దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు, మాకు ఇంకేమొద్దు. We want to see people come to you. We want to see people added to your kingdom. నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్ కు, దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా, ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నది ఏంటంటే, యేసయ్యను తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు. ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనం మోసుకొని వెళ్దాం. అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. ఐజాయా చాప్టర్ 49 వర్సెస్ 15 అండ్ 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మనతో టచ్ లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరు మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేనెవరికి గుర్తు రావట్లా, నేనెవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు, వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు ఈ రోజుల్లో. మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు, ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చెక్కేసుకున్నా నిన్ను. అంటే అర్థం ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది. అదేంటంటే, అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యూ ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. యూ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ద డెవిల్ కెనాట్ స్నాచ్ యూ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో నుండి నిన్ను అపవాది లాక్కోలేడు, ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో నీవు నేను భద్రపరచబడి ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నా అరచేతిలో నేను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. మనుషులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా? నువ్వు సహాయం చేసిన వారు ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీకెవరు లేరా, నిలబడలేదా? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా, నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, కానీ అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రొకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా? మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలను గుర్తించు. దైవజనుల జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ. కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు. మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుందంటే ఆ ప్రేమలో ఒక మరి ఎడబాటు అనేది వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింప చేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ, యేసయ్యను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ, దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే, నీకు దేవుని ప్రేమ కావాలి. గెట్ అ హోల్డ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు నైట్. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధరానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభువాటి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
1: ఈరోజు మనం ధ్యానిస్తున్నామండి, ఎంతో ప్రాముఖ్యమైనది ఈ మాట. చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు, అనేక సార్లు అనేక మంది పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఈ ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. యూనో వీఆర్ రెడీ టు సే, నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? వెయిట్. ఇక్కడ పిల్లలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భార్య భర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందండి? What you sow is what you reap. దేవుని వాక్యంలో చూస్తానండి, ఈ మాట చూసినప్పుడు ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏం చెప్తున్నాడు దేవుడు, ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమన్నా ఉంది చూడండి.
2: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలాగుంటావంట?
2: నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
1: ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ దేవోదేశ కాండం 5:16.
2: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
1: నీకు క్షేమమగునట్లు
2: నీ దేవుడన్న యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
1: అంటే తెలుగులో వే గెటింగ్ అనదర్ ఇంపోర్ట్, క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్, అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి, ఎక్కడే నిర్గమ కాండంలో మనం చూసాము, ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దట్ థింగ్స్ మే గో వెల్ అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా? తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా? దండం పెడతా, నేను తొందర చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్. ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు. కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుంటాడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యువర్ సీయింగ్ సక్సెస్, యువర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్, నీ జీవితంలో వర్ధలత, నీ జీవితంలో సమాధానం, యువర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపించదు అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు నేను చచ్చిపోతాను అనిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటములు ఉన్నాడు, అందుకని ఈ వాక్యం అనేటప్పుడు అబ్బా ఐ డోంట్ వాంట్ లివ్ లాంగ్ ఐ వాంట్ డై, అందుకని వాక్యం ఉండే ఐ మెన్షన్ దట్ ద ప్రామిస్. ఏంటి ఆ వాగ్దానము? ద థింగ్స్ మే గో వెల్ విత్ యూ. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా, ద థింగ్స్ మే గో వెల్, నీకు చక్కగా అన్నీ జయకరంగా సమాధానంతో ఆరోగ్యముతో శాంతితో నీవు బ్రతుకునేట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ ఉన్నవారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కు లోబడండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యు ఒబే యు విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ నెంబర్ వన్. దేవుని వాక్యానికి వింటాం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నామో తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకు నేను చెప్తాను, నేను మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించాలంట. హౌ కెన్ ఎ చైల్డ్ ఆనర్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ అ రైట్ ఫాదర్? హౌ కెన్ ఎ మదర్ బి ఆనర్డ్ అంటిల్ షీఈస్ ద రోల్ మోడల్? ఈరోజు మనము మాదికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నాము, అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యలో చూస్తే మొదటిగా దేవుని వాక్యంలో సామెతలు 13:24
2: బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
1: తన కుమారుడికి ఎవరంట? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రుల విరోధులు ఉన్నారు? అది కదా బెత్తం వాడమన్నాను. ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా దబా దబా బాధ ఏంటి? అర్థంబద్ధం ఉండాలండి. ఈరోజు తల్లిదండ్రులు అర్థంబద్ధం లేకుండా పిల్లల్ని బాధుతారు. పిల్లడు ఏదైనా మాట్లాడుతుందో దవడ మీద కొట్టేస్తారు. ఈవిని ఇమానం అంత అంటారు కదా, దబో బాధేస్తారు. అర్థంబర్థం ఉండదు వాడికి. ఏముంటుందంటే అమ్మ అంటే కొడతది, నానంటే కొడతాడు. ఎందుకు కొడతాడో తెలీదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాటిని చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి కొడతాడు. చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుర్తిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు దెబ్బ. గాడ్ విల్ పనిష్ బికాస్ హీఈస్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు. ప్రేమించిన తండ్రి శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నాం, హీ హూ స్పేర్స్ రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట? వద్దులే కొట్టదులే, అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ, కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లిన్? డూ దే నో వాట్ ఇస్ మ్యానర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు ఎలాగ మాట్లాడదు తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే మాటలు విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లు అడిచేటప్పుడు కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు అట్లా చూస్తా ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్ బిడ్డ చూస్తున్నాడు. ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధత, ఇది కల్చరా? తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడు అది పిల్లలను మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి. సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి.
2: బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
1: ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్లో కూడా చదువుతాం, చాలా బాగుంది ఇంగ్లీష్లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్, నాట్ 1 మిలియన్ చైల్డ్. బాలుడికి మూఢత్వం అనేది పుట్టకతో ఎదుగుతుందంట, వస్తుందంట, లోపలికి చేరుతుందంట. ఒకే రోజు వచ్చేదు. కొంచెం చేరుతుందంట. కానీ దాని నెక్స్ట్ లైన్ చదివితే
2: శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును.
1: ఎప్పుడన్నా గడ్డపార చూసారా? కొన్నిసార్లు రాళ్ళు గట్టిగా వదిలేశారు, మట్టినే వదిలేశారు అనుకో, ఏమవుతుంది? గట్టిగా బండల్లాగా అయిపోతాయి. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పటా పటా పటా అని కొట్టాలి. ఏం చేస్తామంటే క్లీనప్ చేస్తున్నా. ఏం క్లీన్ చేస్తున్నా? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఎప్పుడు ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో నువ్వు డిసిప్లైన్ అన్న గడ్డపార ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో విర్రితనము. ఈ తెలుగులో ఏమనుంది? ఫూలిష్నెస్ అన్న మాటకి
2: మూఢత్వము
1: అధికమవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి మొండోడైపోతాడు. ఎవడ మాట వెండు, ఎవడిని గౌరవించడు, గౌరవం అనేది ఉండదు. అసలు చిన్నప్పటి నుండి మొండితనము ఎర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నేను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యువర్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్ చూస్తానండి, 22:6.
2: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
1: బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టం అండి. యూనో ఎనీథింగ్, ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే ఎవరు ఏది నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాలలోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాలలోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సాగుకుంటున్నాడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు నా దగ్గర పెరగనే. 7 ఇయర్స్ నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టి, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు, ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో పెట్టు. 7 సంవత్సరాలు నా దగ్గర పెరిగితే చాలు, వాడు నడవాల్సిన త్రో వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్ దేవుని వాక్యం చూస్తానండి. ఇంకా ఎఫీసీలు రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
2: తండ్రులారా, మీ పిల్లలకు కోపమును రేపకయు.
1: మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపద్దు. ఇంకా
2: ప్రభు యొక్క శిక్షలోను
1: బోధలోను
2: వారిని పెంచుడి.
1: కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధలో పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హౌ ఇస్ దట్ పాసిబుల్ వితౌట్ ద చైల్డ్ బీయింగ్ యాంగర్డ్ యు ఆర్ డిసిప్లైనింగ్? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఎట్లా నువ్వు కొట్టగలుగుతావు, ఎట్లా నువ్వు తిట్టగలుగుతావు? అండ్ ఆల్సో ఇన్స్ట్రక్ట్. ఈ మాట చూస్తే దిస్ ఇస్ వాట్ ఇందాక నేను చెప్పింది. ఫస్ట్ వాడితో మాట్లాడు, నేను కొట్టబోతున్నా, నువ్వు తెలుసా, నువ్వు చేసింది పలానా. దేవుని వాక్యం చెప్తుంది ఇలా ఉండకూడదు, ఇదిగో మన కుటుంబ పద్ధతి ఇది కాదు, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను టైం చాలవు, కానీ నిర్గమ కాండం అనే, ద్వితీయోపదేశ కాండం అనే తండ్రులు, కుటుంబము, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తారు లేదు? పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా? పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా? సో ఎప్పుడురా పిల్లలు కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే, ఏమైనా వివాహం కాని పిల్లలు మీకుంటే, ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది? బికాజ్ సబాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే అది ఇట్స్ అ ఫ్యామిలీ టైం వర్షిపింగ్ గాడ్, ఫ్యామిలీ టైం స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్, ఫ్యామిలీ టైం ఈట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. సో సబాత్ అనేటప్పుడు బిడ్డలు ఒంటరి కొండ కూడా, ఈ రోజు కూడా యూదులు ఇస్రాయిల్లో కూడా వారు ఒంటరి కొంట ఒంటరి కొంటారంట. ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట. ఆ సబాత్ రోజు మాత్రం దే షుడ్ నాట్ హ్యావ్ సపరేట్ ఫుడ్, కమ్యూనిటీకి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతారు. మరలా పడుకున్నంతసేపు పడుకో, తినంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీది ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరకు వస్తాడు. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాస్ షీ మనసు లేక కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొందుకోవాలి, ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి, ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ పర్ బైబుల్ ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల కంచె వేస్తే ఎవడు ముడతానికి వీల్లేదు. తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడీ కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రి తల్లులు అడుగుతాను, ఎప్పుడు అది చివరిసారిగా మీ బిడ్డల పైన మీరు చేయి పెట్టి ప్రార్థన చేసింది? వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఎప్పుడు అది చివరిసారి చేయి పెట్టి ప్రార్థన చేసింది? ఈరోజు ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయట్లేదండి. మనం అంటున్నాము నా పిల్లలు గౌరవిస్తలేదు, నా పిల్లల జీవితాలు బాగుపడతలేదు, నా పిల్లల జీవితాలు దీవించబడతలేదు. ఎలాగవుతుంది? దేవుడు నియమం పెట్టాడు కదా, తండ్రిగా అధికారాన్ని ఇచ్చాడు, తల్లిగా నడిపించవలసిన, పోషించవలసిన, నేర్పించవలసిన బాధ్యతనిచ్చాడు. యూ డోంట్ డూ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారా నాశనం అయిపోతున్నామండి, ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో. ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. అరే పెద్దోడు అయితే ఏమవుతారా అమ్మా, ఏమవ్వాలి? డాక్టర్ అని చెప్పు. నేను డాక్టర్ని అవుతా. చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాలో హక్కు నాది, కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగొన్నా, నేను కోరుకున్నా. నీవంటున్నావు దేవా నీ చాయిస్ కాదు, నా చాయిస్, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా బాగుపడతాం చూసారా? దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్ధిల్తాం చూసారా? నో నో నో, డోంట్ పుట్ యువర్ డెస్టినీ, గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి, నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారి బ్రతికే బ్రతుకు ఇష్టమే లేదండి. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు, తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే, కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా? నా బిడ్డ అన్న ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది, ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం. పెళ్ళైన తర్వాత నీ భార్య, నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు, నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా? ఆ రీతికి నేర్పిస్తున్నారా? ఆ రీతికి పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటా, నేనున్నానుగా నీకు, నేనున్నానుగా, నేనున్నానుగా, కూతురికి ఏమిస్తుంది, నేనున్నానుగా, ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటాను, చూడదు, నేనున్నానుగా, ఇదిగో మా అమ్మ ఉంది. దా డూ యూ థింక్ మదర్ ఇన్ లాస్ విల్ బిల్డ్ ద ఫ్యామిలీ బై ఆల్ ద మీన్స్? అవుట్ ఆఫ్ 1000%, నాట్ ఈవెన్ 1000,000.1%, ఇట్ వాస్ సక్సెస్ఫుల్. ద రికార్డ్ షోస్ ఇట్. వాళ్ళు వస్తే ఇంకా లైఫ్ టైం డివోర్స్కి వెళ్ళిపోతారు, కానీ కట్టే సమస్య లేదంట. సో పిల్లల్ని పెంచేటప్పుడు వివాహ వయసు లేకపోతే వివాహం కొరకు సిద్ధపరుస్తున్నానంటే టీచ్ దెమ్. ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్, లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్, హీఈస్ యువర్ హస్బెండ్, ఆనర్ హిమ్, విన్ హిమ్ విత్ లవ్, నాట్ విత్ ఆర్గ్యుమెంట్. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులు ఏమైనా మనం మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్లి ముందు. పెళ్లికి ముందు ఎలా ఉండాలి? చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో, షీ డస్ నాట్ నో. అండ్ మోర్ ఓవర్, తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతున్నారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. మీరు ఎలా డీల్ చేసుకుంటారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు, బిడ్డ చూసేది టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నువ్వు కొడతాం, తిడతాం, దూషిస్తాం, అంటే చూసాడు అనుకో, రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలని కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. సో యు ఆర్ క్రియేటింగ్ ద మినీ మీస్, బీ కేర్ఫుల్. తల్లులు కూడా అదే, మీ భర్తని ఎలా గౌరవిస్తున్నారు మీ బిడ్డలు అదే చూస్తున్నారు. నీ భర్తని నీవు గౌరవించకుండా నీ బిడ్డలు నిన్ను గౌరవించరు, వారి భర్తని గౌరవించరు. యు సీ, వి టాక్ అబౌట్ రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఎర్న్డ్. హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ రెస్పెక్ట్ఫుల్లీ ఫర్ దెమ్ టు రెస్పెక్ట్ యూ? హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ ఆనరబుల్లీ ఫర్ దెమ్ టు ఆనర్ యూ? బైబిల్ టాక్స్ అబౌట్ వెరీ క్లియర్. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా. దేవా, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పట్టులో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా, నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా. ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుని అడగండి, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించి వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలను దేవుడు. ఇఫ్ యూ సరెండర్. ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి, తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలాగుంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలాగ క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ అ సన్. లుక్ అట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తానండి మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో నేను వెళ్తాము కాదు, ఏదో విన్నానులేని కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు, ఇప్పుడు నుండి అని కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని వేడుకుంటున్నాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ర ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను, తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలు ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితృల దోషములు, పాపములు మా మీద రాకుండా అయ్యా అవి కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారని ఎరుగున దేవుడు, తండ్రులైనను తల్లులైనను బిడ్డలైనను భార్యాభర్తలైనను అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను వివాహమైన వారే అయ్యా ఎటువంటి వారైనా కూడా నీ వాకు మాకు ఇన్సైట్ మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా తప్పుని సరి అంటూ సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుండే కదా దేవా, మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవా నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి, నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి, నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి, నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడారు ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలములు ఫలించాలి ప్రభా. దవా ఇదిగోనయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని పెడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా, వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి, అయ్యా ఒకరిని ఒకరు ఘనపరుచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయా. అయ్యా లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచేయ ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి, లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు దేవా, నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపం క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని బాడీ చేసుకునే వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసేది తప్పు, అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్న ఎవరెవరైతే ఒప్పుకున్నారు, ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో క్రీస్తు వెలుగు ప్రకాశించునుగాక. నీ వాకు మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు, ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారు, ఎట్టి సమస్యలతో వచ్చున్నారు, ఎటువంటి అయా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఎవరిని ఎంత విశ్వాసం ఉంచిందో, ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసిపడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచే, జయము దయచే, ఆరోగ్యము దయచే దేవా. అన్ని విషయంలో ఫలించి వారుగా అయ్యా ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవా. ఈ లోకంలో ఉన్నను, ఈ లోకము విడిచినను, నీ మహిమార్థమై జీవించే వారుగా మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తావు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవ సేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవ సేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

ఆశీర్వాద వర్షాన్ని మాపై కురిపించుదేవా. నీ సత్య వాగ్దానాలను నమ్మాము. నీ మాధుర్య ఆశీర్వాద వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.

దేవా, ఈ నవదంపతులపై నీ దీవెనలను ధారాళంగా కుమ్మరించు. ఈ జంటను ఈ లోకంలో ఆనందమయులనుగా చెయ్యి. ఆపదలు వీరి జోలికి రాకుండా అరికట్టు. వీరిద్దరూ పరిశుద్ధులై నీ సేవ చేస్తారు. సర్వేశ్వర, నీ కుమారుడైన యేసు పేరట వీరికి కాపుదల అనుగ్రహించు. ఆమేన్. ఇది అల్లాడి పెదవీరస్వామి రచన.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగు చేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురుగాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం.

0: విషయమస్తే.
1: మోయాబు శోధనలు మనకు కలిగినప్పుడు, బాలాకు ధనములు ఆశ చూపినప్పుడు, అతి బలవంతుడైన యేసువైపు చూస్తూ చెంగు చెంగున సాగిపోదాం.

0: యేసుప్రభు కూడా నాకు ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప వాడు కాదా? ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు చెప్పడం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతలను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళి వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా కసా 2 కోట్లు వేసాను. చర్చిల మీద ముందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకోట రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాకినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రేమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లో పాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను, లేకపోతే పొడిచాను కొట్టాను విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది, నా పేరు మల్లెల రాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోల్ గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే ఏతువాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవులు. మా అమ్మ నాగేంద్ర స్వామి, మా విలువెల్పు నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది. నాగేంద్ర స్వామి నేను నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉండేవి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడుపురం అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చల తాడుపురం

0: పురు గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొబ్బలాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ ఆ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసు ప్రభు మా అమ్మ ద్వారా అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ. ఒకసారి వెళ్తే ఆ చూడక ఆ తాసుపం తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపం మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలు ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసుయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసు ప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసు ప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే నేను మధుర నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదులో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతటా తాను తిరుగుతుంది, భూమి దానంతటా తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కలుగు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని, మానవుడు ఎలాగా కోతురు ఉండి కాలం కొంచెం గడిచింది నాకు ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోయాడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తులరాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తులరాజు ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర కత్తులకి స్పెషల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్గా తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారు?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో ఇప్పుడంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కల్పించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నల్ల కొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడిని కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపసరలు వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పబాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 పడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 పడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కటెముకలు తగిలినా ఎన్నెముకు తగిలినా అంటే ఎముకలు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరినన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తులరాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే షెటిల్మెంట్లు చేసుకునే జీవితం.
1: షెటిల్మెంట్లు అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాదు, వైజాగ్ బెంగళూరు వందల కోట్ల ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం, ఎవడైతే నన్ను తీసుకెళ్ళాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం ఇలాంటివి చేసి వాటి మీద అంటే నాకు ఒక ఆలోచన ఉండేది. నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి. నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 బ్రతికితే చాలు, 6 అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్ సెషన్ తుపాకు కూడా ఉంది నా దగ్గర. 6 తుపాకు ఉండేది, బాంబులు ఉండి, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండేవి నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండి అండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడల్ నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడంటే గుండు సూదులు, చేసా పెంకులు, రజం ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షోడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది ఒక 100 మంది ఉన్నా కానీ ఆ రజన వెళ్ళిపోయి పగిలి షోడా పగిలిపోయి రజన వెళ్ళిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకునే విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇస్తే ముందు బాటిలు పెడితే పొడమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడో తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనేటట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన్ని న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగనే నేను గద్రాన్నతో పాటు పరిచయాలు అవటాలు విప్లవ కరుడు గద్రాన్నతో. గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతే కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే ఒకసారి నేను గద్రన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురిని కలిసి వెళ్ళాం ఆయన తీసుకుని వద్దామని. అతను ఎక్కడా కారంటే ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్రాన్ని చెప్పాడు, ఎక్కకపోతుందని నాకే చూశాడు. చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలం కొట్టి ఎత్తులో అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడు, కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవడంలో అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు, 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా, అంటే ఒకరోజు బెంచ్ మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చి అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయట కంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేది అనమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి, తినటానికి, సిగరెట్లకి, ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపరు పోసి, ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తే ఏంటంటే 150 క్రేన్ కొట్టుకలు వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్స్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు, పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను దాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని కళ్ళులో కలిపి మందు, క్రేన్ కొట్టుకాలు, సిగరెట్ ట్యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి అంటే ఇంకా అలాగ చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్ది కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకట్టు మీద తాగి ఉంటేనే కొద్ది నరాలు కొద్ది గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడే కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే అది చేసాం. పోలీసులు కూడా అంత చిక్కన కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్లు పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్ జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు 8 రోజులు తనిపోతుంది, పిల్లి 8 రోజులు తనిపోతుంది, మనిషి 8 రోజులు చంపొచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అన్నట్టు కొట్టినప్పుడు మార్కెటింగ్ అనే పిల్లలతో ప్రయోగించినప్పుడు
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసామంటే ప్రయోగం చేసాం, చేసాము అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసినా, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి,
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు,
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి, సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా, యేసుప్రభు నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి
0: గొడవలు పడతాయని తెలుసు, అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఈ వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు, అంత పరిస్థితుల్లో ఉండేవాడిని నేను. నన్ను చూస్తే మా అమ్మ, అమ్మాయి ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడిని ఇంటికి, ఆ ఊర్లో పోలీసు కేసుల్లో తప్పించుకోవడం అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతాను ఉండేవాళ్ళు. మా మలెల రాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోన్ కళ్ళంగానే ఇక ఊరు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు, మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కేసులు కూడా అలాగే ఉండేవి. అప్పుడు అన్ని కేసులు ఉండే నా మీద, అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు, అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40-50 మంది శిష్యులు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి, దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు, ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భం మైక్ పర్మిషన్ కోసం వెళ్ళాను, అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాను. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ చూసి, వామో ఈయనకి మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమన్నాడు. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు ఎత్తితేనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది అప్పుడు, వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను, రవిశంకర్ అయ్యన్నారు కానీ ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న, ఏ పర్మిషను, మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి, మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే సరే ఆయన అన్నాడు. ఏది చూస్తే ముఖ్య అతిథి ప్రజా యుద్ధ నౌక గద్దరన్ ఉంది, ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావా, అది ఇది అసలు నీ కోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మొదలు పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశాడు, గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడ్ అయిపోయాడు, అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి, నేనేదో ఎస్పీ గారిని ఏదో చేయడానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తూ తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను, ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను, చుట్టూరు పోలీసు వాళ్ళు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు, ఇక నేనేం చేయాలి అర్థం కాలే. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు ఆగి, సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నాను అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయండి అన్న. ఏముంది, ఏమనుకున్నాను అన్నాడు. వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది, ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దర్ మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజన్న, కామ్రేడ్ రాజన్న అంటారు. అందుకే ఇది కరెక్ట్గా నాకు, నేను ఏదైతే కోరుకున్నాను ఆ మనం నా ముందుంది. ప్రెస్ వాళ్ళు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీ నాలుగు అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరు మోగిపోద్దులే నన్ను. అంటే ప్రెస్ వాళ్ళు ఉన్నారని చూసినారంటే నిజంగా ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి, నాకు తెలుసు ఈ పరిస్థితి, గద్దరు పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అనమాట, ఏదైతే అది ఏంది, ఈరోజు చస్తే రేపు రెండు కదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని స్థాయిస్థితిలో ఉంటాం. సరే ప్రెస్ వాళ్ళని చూస్తే ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు, సార్ ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారు అన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి, ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కాల్చిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను మళ్ళీ. అంటే మన నుంచి నేను ఎప్పుడైతే ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది అక్కడ. ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ ఏడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఈ ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అని అంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగాల మా అమ్మ చెప్పేది, అయ్యా నీకు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడో మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు, నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానవాడిని, ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా, నేను మరణం వంచుల్లో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట ప్రమాదంలో ఉన్నావు, మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో వెళ్ళబాకు, నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిలు సాతన్గాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటానని ముందే చెప్పేది నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనేవాళ్ళు. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరు అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే, ఒకడు కూడా ఉండేవాడు కాదు, ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాలు ఎప్పుడు చూస్తే వాతలు జీలు ఉంటాయి, యూత్ది గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయా, ఇదేంట్రా అని అంటే, ఏముందండి పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలు ఏం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకేం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాండ్స్, బీహార్ వాళ్ళకి గ్రేహాండ్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు, గ్రేహాండ్స్ వాళ్ళకి నేను దొరికి అక్కడ. గ్రేహాండ్స్ వాళ్ళు దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు ఎలాగ దొరికాం మనం అని చెప్పి కారు దిగాం, చేతుల పైకి ఎత్తండి అన్నారు. చేతుల పైకి ఎత్తాం, దగ్గరగా ఒక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరిచేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఎప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళాను, వెపన్స్ ఎందుకు ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం. పెడితే నా శిక్షన్స్ ఎందుకు ఇవన్నీ ఇక్కడ వదిలేయి ఇవన్నీ ఇక్కడ వదిలేయి అంటే సరే ఆ పిడుగురాళ్ళ గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అన్నమాట ఆ లాడ్జ్లో. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం. వాళ్ళు తీసుకెళ్ళి డ్రైవర్ మీద ప్యాంట్ షర్ట్ తీసి డ్రైవర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండ్ అప్ చేసి గన్నలు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు, మేము ఏం చెప్పాలన్నా వాడేదో అడుగుతున్నానని చెప్పి వాడు తుపాకి మాడని తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తానంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళ ముందే చేయాలి, పక్కకి వెళ్ళటానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చిడు మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ట్ చేసేవాడు లేడు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో టీడీపీ తరఫున ఒక వ్యక్తికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయాలి,
1: టార్గెట్ చేయడానికి
0: వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసులు కాళ్ళ మీద పడి, ఏ ఏడబాకర్ ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయినాయి మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణం ఆ క్షణమేక ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనం బతకనిచ్చారు రా అనుకునే వాళ్ళం. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు, నేను ఎవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేను ఎవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళే తేయాలని, నా శత్రువులో పక్క పోలీసులో పక్క 2 టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలాగుంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు, సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను ఎవడితో మాట్లాడుతాను సీరియస్గా వర్క్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంటబడుతున్నారు. లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ ట్రైగర్స్ అని నల్లమల్ల కోబ్రస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు, ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తాను కానీ మేము పట్టించుకునేవాళ్ళం కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడ చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఉంటే నీకు భోజనం సిద్ధపరుస్తాననే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు నేను పోలీసు వాళ్ళు, మా ఇంట్లో దాదాపు 2 IPS ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఆయన మల్లేల బాబురావు గారు ఆంధ్రప్రదేశ్లో అడిషనల్ DGPగా చేసి రిటైర్ అయ్యారు. మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నవుల్లిపేటలో ఉంటారు ఆయన. ఆయన కర్ణాటక DGP అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం DGP. 2 IPS వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రువులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రులాగానే కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు నాకు. తర్వాత నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన అన్నట్లుగా ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసేవాడిని. ఆ ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలని పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదు అనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ ఆ బీహారీలు ఉటారు ఉటాని చెల్లరే చెల్లె అని చెప్పి వెళ్ళిపోని చెప్పేసి అని నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పారు. మేము ఇంటికి రాగానే మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారే అంతగా ఏడ్చి ప్రార్థన చేసిన కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారే అంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాము బబ్బులు అంత మోకాల మీద తిరిగి. ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేలు రాజు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వస్తారే బతికొచ్చాడా, ఏం కాలేదు కదా అనుకున్నాడు. అందుకే మమ్మ ఇంటికి రంగాలు మమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెలుసుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడు నోరు మీ అనేవాడిని. ఇదేంట్రా నమ్మలేదు నువ్వు అనేది. నేను నమ్మేవాడు కాదు, మమ్మల్ని కొట్టడానికి వెళ్ళాను. పోలీసు వాళ్ళు నన్ను తరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకు నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేసి మమ్మ మాక్క ప్రార్థన చేస్తే మమ్మని నేను తనటానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికుండా ఏడుపులేంది, ఈ శోకం ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే శోకాలు పెట్టి ఏదో చచ్చిపోయినాడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోప దగ్గర నేను చచ్చిపోతానేమో అంటావు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా, వస్తే అన్నం పెట్టు సస్తే పారే, ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు ఏడ్చి ఉంటాలు ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా ఏదో రోజు చావాల్సిందే, పుట్టిన ప్రతి పెరగాలి, పెరగటం జరిగితే చావాలి, చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మమ్మ విసుక్కోకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒకరోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు నేను ఏదన్నా అంటే నాకు తెలుసు నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి నేను చేసే షెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారో తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే మందు తాగటం, ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం, ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం, ఇంట్లోనే అన్నం బాగున్నా బాగలేదని ఇసురు కొట్టడం కసురు కొట్టడం, కొన్నిసార్లు నన్ను కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం, అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను విసుకునేవాళ్ళు కాదు, ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు కదా, ఏదో ఒక రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామ ఆంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని, అప్పుడు నేను ఉన్న నరేషన్ నా ఫ్రెండ్ ఉండేవాడు, నరేషన్ నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకు ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్లంబడి తిరగటం, వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం, గొడవలకు వెళ్ళటం, వెళ్ళిపోయి ఏమి కొట్టమంటాను కొట్టడం, ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అనమాట, ఆ బ్యాలెట్ బాక్సుల్లో సిరా పోయటం ఇంకుపోయటం, ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేశాడు. 3వ వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు
0: చేసేసారు 3వ వ్యక్తి నేను, ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివాల్వర్ ఉంది, దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసింది, అయ్యా నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను నేను. వస్తే వెళ్ళంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి, చావు నిన్ను వెంటాడుతుందిరా, నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే, సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేక నేను 1 నెల 2 నెలలు వెళ్ళకపోయేదలకు నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు, నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మా అమ్మ చెప్పింది నిజమే, మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని మాలిక్ అనేవాళ్ళు, మేము 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మటర్ అయిపోయి చనిపోయాడు, గుంటూరులోనే చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాదారుని కొట్టి చంపాం.
1: మీరు
0: వాడిని కొట్టారని మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలు అనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు 4 మా ఊరు రెడ్డిపురాలు, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు. ఒకే ట్రాక్టర్ ఎక్కువ నేను బాగా మందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోదరం చర్చి ఒకటి ఉంటుంది, లోదరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేశాడు, ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు మేము తాగున్నాం, చిన్న మాట తగిలేడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపి దిగరా అని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగుళం అంగుళం గ్యాప్తో కొట్టాను నేను అన్ని 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు, లేపి కొట్టాను. ఇట్టా కొట్టిన తర్వాత అది 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు అది మలేలు రాదు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, సిగరెట్ ఇవ్వపోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో. కానీ కొంతమంది ఇలాగా మలేలు రాదు పొడిచాడు 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, కొంతమంది బార్లలో కబుర్ చేసేవాళ్ళు. అన్న ఎందుకన్నా 3 అంశాలు కాబట్టి ఇక్కడ 3 ఫుల్లులు దాగా నేను కాదని మా బార్లో కూర్చు అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా నేను ఊహించలేని అంత ఇది. అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షెటర్లు నా జైల్ మేట్స్. అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం, 150 మంది దాకా ఉండేవాళ్ళం. నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు జైల్ మేట్స్ వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈరోజు లేరు, వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐవి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులో చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన ఆరకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు, బుజ్జిగాడు చెట్టుపల్లి బుజ్జి అని ఒకడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టోవట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి. ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాలలో కలుస్తూ ఉన్నారు. జేబు దొంగల కాడి నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాలలో కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనేవాడు ఇద్దరం బయలుదేరాం. నారాకోడు రావాలి, నారాకోడు నుంచి స్టూవట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగాల నా 6 సెన్స్ ఎందుకు పొన్నురెల్లు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసా. చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడు అన్నాడు, ఎందుకు మనం వెళ్తా అదే కదా వెళ్ళేది, కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదులేరా, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను బాపట్ల బస్టాండ్లో, మీరు రండి అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చేలోపు నాకు పొన్నూరు దింగల్ని అందిన వార్త ఏంటంటే నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలని ఆ వ్యక్తిని చంపేశాను, బాంబులే చంపేశారు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడాయి అన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే 1-2 సార్లు కాదు, అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం. నేను దగ్గరగా ఉండి చూశానమాట. ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఐల్ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే అసలు నేను ఊహించ ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలేదు. ఏ రోజు అనుకోలే. ఓ రోజు 2003 గద్రన్నల కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్లా చెదురు చేశారు అనమాట. చెల్లా చెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పనిరా విప్లవకారులతో ఏం పని అది ఇదండి. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం, వైజాగ్, మధురవాడ, కొమ్మాది, చిప్పాడ, నడిగట్టు, సబ్బవారం, గొల్లలపాలెం అనే ఏరియాలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ 10 కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు ఒక కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పొడవటం, ప్రతిరోజులు ఇయ్యే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెల రాజుగారు పొడిచిందే కదా అని. వాళ్ళు చెప్పేవాళ్ళంటే పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపడి శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు, కొన్ని తంత్రాలు, కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను, మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగాను, వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుబురాల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతబడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, ఏ కాదు నీ మొహం రా, ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక రెండు మూడు నెలలు నాలుగైదు నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఎట్టా నేర్చుకున్నారా మనం మన ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పదా అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను, బూతులు అప్పుడు బూతులకు మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. పది మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, కొండరాజు కొండరాజు అని మా ఫ్రెండ్ వాడు పిలిచాడు, కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు, బయటకు వచ్చి అందరం చూసి నువ్వు ఒకటి లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడని నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడిని లోనకి రమ్మంటాడు, వీళ్ళు లోన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, లేకపోతే వీళ్ళు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, అయినా నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లోన్ నా శత్రువు ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనే నాకు వంద ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకి రాను, వీళ్ళందరూ లోనకి రావాల్సిందే. అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి, కుడి చేతి కింద ఇప్పుడు రెండు కత్తులు బ్యాక్లో ఉండేవి. ఎప్పుడు కూడా నేను ఒక్కడనే రాను, వీళ్ళందరూ రావాల్సింది అన్నాను. కాదు కాదు నువ్వు ఒక్కడే రావాలి లోనకి అన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకి రావాలంటే అందరూ అందరూ వస్తా అని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తా నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న, అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇదిగో నీ పక్కన ఉన్నవాడు నేను నమ్మబోక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్ ఉండేవాడు, వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా ఎందుకు నమ్మవద్దు అన్న, వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీడిని నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్గా మారిపోయాడు అని అన్నాడు. ఏరా అనే లోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి, వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. ఆగాగా అన్నాడు కొండరాజు, ఏంటన్న ఇప్పుడు కాదు వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రా లోనకరా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనకు వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలాగ ఎదురెదురు కూర్చున్నాము, ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంకు వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు తిప్పటం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదని రాగి ప్లేట్ వాడు పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుల్ని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఇటు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంద్రా అనుకుని నేను అడుకులు అంతే చూస్తున్నాను. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజుకుపోయినట్టు ఊగిపోతున్నాడు, కళ్ళు పెద్ద చేసి. ఏంద్రా వీడు ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యాన్న నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడి చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి. ఇంకా మా ఇద్దరికున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు, ఆడమన్నాడు అల్లిని. ఆడమంటే అవి అడుగున్నారు గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
1: స్పష్టంగా చూసాను,
0: చూసా నేను, నేను 6 అడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను నేను 6 అడుగు లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు ఇది చేయబోతున్నాను, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాదు అన్నాడు, ఏంటన్నా కొండరాజు అన్నాడు, ఆ మల్లెల రాజు అన్న, నాది మేకపోతు కంపేరు అక్కడ, నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చి ఆయన పేక పెట్టుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చి ఆయన సప్మాన్ వచ్చి పేక కోసిద్దా. నాకేంది అప్పుడు ఒక బుక్లో చదివాను, ఏంటంటే కొన్ని బుక్స్ చదివాడు అప్పుడు, ఈ చేతపడి శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్గా వచ్చి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లెల రాజు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేశానన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టాను, కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లే అని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం ఏదైనా కట్టి నాడేస్తున్నా అని చెప్పి నేను వీటిని ఎట్టంటే అవి కూడా నాకు దారాలు కూడా నా చేతి తగల్లా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్న అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి ఆయన తీసి ముందు అక్కడ నీవు లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగినవి నేను చెప్తాను, జరిగితే జరిగినాయి అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పంలో చెప్పన్న. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేమి చేసాను మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏమును కొట్టాను, ఎక్కడ ఏమును పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్ల వాళ్ళతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసిన మొత్తం ఒక్కటొక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ ఎప్పుడెప్పుడో చేసిన పనులు కూడా చెబుతున్నాడు. అటు ఏందో ఇంత కరెక్ట్ చెబుతున్నావు ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు. అంటే నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లాగా ఫీల్ అవుతా అన్నాడు. అతను కూడా నాకు అతనికున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీలో పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న అంటే నేను చేస్తాను. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానం దగ్గర అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను, నేను కొన్ని రాసిస్తాను అవన్నీ తీసుకొని రమ్మను నా దగ్గర. ఏం రాసాడు, నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎండుమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా, నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు, అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలు కొట్టి ఉంటుంది అది నీకోసం తీసుకుని వస్తా, అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుక మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తాను. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్నా అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్నా. బా అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్లీ వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కింద అని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయి తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయితో నాకు ఎప్పుడైనా పనిచేసిద్ది అన్న, పనిచేసిద్ది నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తాను నీకు అని అన్నాడు. రైట్ మనం ఎక్కడైనా పనిచేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పనిచేసిద్ది కానీ మీ ఇంట్లో పనిచేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పనిచేసిద్ది అన్నాడు. అదేంటి మా ఇంట్లో పని చేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పనిచేసింది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొండరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటా మా ఇంట్లో ఎందుకు నాకు పని చేయదు అనేది. గిల్లి పెట్టి వెళ్తున్నా అంటే కాదు లేకరు నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పని చేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పని చేసేది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. అది నీకు అటు తెలుసు అన్న, మీ ఇంట్లో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తుంది కనపడుతున్నాడు. అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేలు మమ్మల్ని కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చి నువ్వు ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాడిని. నేను అన్నాను, వాడన్నాడు నన్ను, సచినలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్న. అంటే తోడెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా ఊరు శ్మశానం ఉండే, నిడుబ్రోల శ్మశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని. బాగా తాగెళ్ళి, దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాల్ని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనేను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను, మనీ దయ్యాలు ఉన్నాయి అంటారా అన్న? ఏ ఎందుకు లేవన్నా, భలేవాడు ఉన్నాయిగా దయ్యాలు అన్నాడు. అంటే నేను అన్నాను, మరి ఉంటే ఒక్కటి కూడా రాదు, ఏం చేయాలి దయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న? పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలి అంటే మరమరాలు పెట్టాను. ఒక 5 కిలోల మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దయ్యాల్ని. అయినా రాలా. తెల్లారు అడిగేవాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్న నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న. అంటే శనగపప్పు బెల్లం మరమరాలు మూడు కలిపి పెట్టాను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను మూడు కలుపుకొని వెళ్ళాను శ్మశానానికి. వెళ్ళి మూడు కలిపి పెట్టినా దయ్యాలు రాలి నా దగ్గరికి. బూతులు తిట్టే దయ్యాలు, ఇసుకు పుట్టి కోపం వచ్చి, అసలు మీకు ధైర్యం ఉందా దయ్యాలారా, మీరు అసలు దయ్యాలేనా, పిరుకు వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గర అండి, నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు? మీరు కనుక ఉంటే, సిగ్గు ఉంటే, శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలిసిపోయి ఆ సమాధుల్లోనే పొనుక్కునేవాడిని. తెల్లారేజామున 5-6 గంటలప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళి లేడీస్ వచ్చి నన్ను లేపాలి, నిద్ర లేపాలి, ఆ పక్కన అయ్యా ఏందో ఏడు పనుకున్నావు, లేచి వెళ్ళవయ్యా అని వాళ్ళు. రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి, అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానం లేదో జరుగుతుందిరా అని తొంగి చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇడోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా, లేకపోతే ఏందిరా దెయ్యాలు పిలుతున్నాడు, కేకలు వేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అన్నమాట. అవన్నీ చేశాను రా బాబు. ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి, ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీగగలిగితే మనం అప్పుడు దెయ్య శక్తులు నాలో మీలోకి వస్తాయని చెప్పి ఓ బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబోడు తీసుకుని వెళ్ళి, తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి, ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి, పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్లా చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా, లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు అని ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాత్రి చెప్పా, ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుందాం అనుకున్నాను. తీరం మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు. ఇప్పుడు ఓకే, నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావు, నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగా నేను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతున్నావు నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు. ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది, నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా, నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను, నేను కాపాడుకుంటానన్నా అని వారం రోజులు 6 రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది, శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను, ఎటు కాదు 6 రోజులు. అలాగే 7వ రోజు శుక్రవారం కరెక్ట్ శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా, సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది, నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్, కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్ళాలని చెప్పేసి నేను క్వార్టర్ దాకా వెళ్తుంటే, అన్న ఏందన్నా నువ్వు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపించారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ. మనకు అనవసరంలే, ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తారని, అసలు ఎవడు జోలికి వెళ్ళకూడదు, ఆడి మాట అబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను, వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు, అన్న చూడన్న వీడు నా మీదకి వస్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏమన్నా, అరే సామీలో ఇందిరా గొడవ, వెళ్ళిపోరా సామీలుగా అన్న. సరే అన్న నేను వెళ్ళిపోతాన్నాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు, వాడు తాగి ఆ ఎల్లరు ఏం చేస్తావంట అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే, నేను చెప్తే వెళ్ళాలి కదా నువ్వు అని అన్న. ఎలా నేను, నువ్వు చెప్తే వెళ్ళాలా, నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా? తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న? మలేలు రాదు అన్నాడు. మలేలు రా చెప్పినా భయపడవను అన్న. ఎవడు చెప్పినా భయపడిన ఇక్కడ అన్న. ఇక ఇది చెప్పింది మర్చిపోయినా, కొండరాజు జైలుకి వెళ్తానే సంగతి మర్చి మైండ్లో హీడే కనపడుతున్నాడు నాకు. ఫుల్ అన్నయ్య అన్న. ఏంట్రా చెప్పిన వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు బుధిమి చేసే గొడవలకి వెళ్ళకూడదనక అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా రెండు బీరు బాటిల్ కనపడుతున్నాయి, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉన్నాయి, ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా, కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా కసా రెండు పోట్లు వేసాడు, రెండు పోట్లు వేసి మోకాళ్ళ మీద నుంచోబెట్టి, ఇప్పుడు చెప్పరా మల్లెల రాజుగారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా, తప్పు అయిపోయిందన్నా, నేను బ్రతికించన్నా బ్రతికించన్నా అన్నాడు. కాదురా ఇందాకేదో కూసావు కదా, వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి చూస్తూ ఉంటాం. ఎవడు ఏం చేస్తాడు అప్పుడు, మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలాగా చూడటం తప్ప ఎవడు అడ్డం వచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసా, నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు, ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది, వాడు కొట్టుకులాడుతున్నాడు, కొట్టుకులాడేవాడిని కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చేవారు పట్టుకున్నారు, జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగి ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా, వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు, వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నా. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా, నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావు అన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ్ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ విడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా, అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు, మొత్తం శుభ్రం చేశాడు, చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలగొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. వాడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టికి పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకోట రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే, నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగే అన్నాడు. అంతే బలంతానం పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేశా, ఎప్పుడైతే చేస్తానో నా మీద మరణ భేదాక్షం నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా, ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు, ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అరే ఇంద్రా వెళ్ళిపోతున్నావు, కొండరాజు కొండరాజు ఏమైంది, కొండరాజు ఏమైపోయిందని నేను కేకలు వేస్తున్నా. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమైందన్న, ఏమో నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి, అవి నా నన్ను బంధించేటట్టు అన్నాడు. అసలు ఎందుకు బంధిస్తే నేను అన్న, నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మేము ప్రార్థన ఆపుకోవా, మేము ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మను తిట్టే చూడు, బీభత్సమైన తిట్లు తిట్టాలి, నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడువులు కూడా బెండు వచ్చేసినమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందర ఇళ్ళంతా గందరగోళం పీకి పందిరేసినమాట. అంటే ఒక మంచి మూమెంట్ నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి, అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ ఇంక మా ఇద్దరు మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరల. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయి అంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు అవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వశానంలోకి వెళ్ళినా, నేను దెయ్యాలు పిలిచినా, ఏం చేసినా, నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంత కాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారం లాగుండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దయ్య శక్తులు కూడా నా దగ్గర రానికుండా చేసింది. అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను, పూర్తి టైం పనిచేయాలి అనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను పూర్తి టైంలో, ఇక ఇక్కడ ఉంటే కాదు కష్టమని అని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పాను, అమ్మ నేను ఇంక అడవికి వెళ్తున్నాను, విప్లవకారుడు అయిపోతాను, నక్సలిజంలో చేరిపోతున్నాను, ఇంక మీరు నా కోసం ఆడవద్దు, ఒకవేళ మీ అబ్బాయి లేడు అని కనుక ఏదైనా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను, లెటర్ చూపించి తప్పించుకున్నా. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు, మేజర్ అన్న అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు, ఉండాల్సిన చోట ఉండొచ్చు. కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ నా అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది నీ దగ్గర పెట్టుకో, ఎప్పుడైనా కాపాడుకో, ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి. మా అమ్మ ఏడుస్తూ ఉంది, ఏడుతా ఉంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పాను మా అమ్మ. ఆమెకేందంటే బాగా లేకలేక నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగ ఏడుతోంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలి.

0: నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, అంటే ప్రతి క్రిమినల్గా ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక రెండు మూడు నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని, మూడు నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడుగులోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్నా, రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉన్నాను పెట్టుకొని, ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాయమను. వాళ్ళు వేసిందని సమానం నాలుగే లైన్ నేను బాగున్నాను నువ్వు బాగున్నారా త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ పెట్టేశారు ఒక డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని రెండు సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో, నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా. ఈ దేశంలో ఒక పని ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే, బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతులు ఉండేవాడిని నేను. గుంటూరు ఆంధ్రాలో రాజులాగా బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు, తాగటానికి, తినటానికి, తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాది ఎప్పుడు కూడా. అలాంటిది నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అని తెచ్చటం, ఇదేంద్రా బాబు అనే నాకు పక్క పైపొచ్చి అరబిక్ భాష నాకు అర్థం కావట్లా. తెలుగు మాట్లాడేది ఎవరు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాళ్ళు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసింది అన్నమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలో అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే, మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టే నేను వెంటనే వాళ్ళనే ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినందుకు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. అంత కోపం అయిపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాం. రెండు రోజులు మూడు రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక, నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేదిగా కనబడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు, ఇక అంతే. ఇక అది తప్ప నాతో తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఒకటి ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగల యషయా 41:8 వచ్చిన కనపడుతుంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి. అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్ట్రీలో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్టర్లు పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని, కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడికి ఎట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను, ఈ ఇక్కడ ఓడు అక్కడ ఓడు ఉండేవాడు. సరే ఆ లేదు చిన్న విషయం వేరు ఓడి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇన్ని కొట్టాను, ఈ చేతి ఇన్ని కొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. వాళ్ళు మళ్ళీ మందు గ్లాస్ ఇవ్వాలి, వీడు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి, అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను.
1: మీరు
0: ఏఎల్సీ బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. ఇదేంట్రా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడుతుంది, ఎవరు ఈ ఇజ్రాయేలు, అసలు నాకు నీకు ఏంటి. ఈ మాటలు భయపడకము, నేను నీకు దేవుడు అయి ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు

0: భయపడొద్దు అంటున్నాడు. నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా? నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవర్రా ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి. వాళ్ళకే కువైటోలు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందనే సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి. రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు, ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికి నమాజ్ తీసుకెళ్ళారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి, ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి ఐదు పూట్ల నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్రా నాకు ఈ కర్మేంద్రా బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానురా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని మనిషి ఏడసోట బోల్తో పడ్డాను కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకంగా ఎందుకు వచ్చి నీకు వైట్ తీసుకుని నేను నాలో నేను మదన పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 వచ్చిన కనపడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేనే అప్పుడుకుని యాకోబనే. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నా నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి ఒకడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కన దేవుళ్ళు ఆడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూర చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి నేనున్న కువైట్ ఇంట్లో, ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరైనా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ ఒకడు ఉన్నాడని నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటల వెతికేవాళ్ళు ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా, పనుకున్న తర్వాత నేను ఇంకా కామగున్నాను ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు భయపడకము నీ దేవుని ఉన్నాను దిగులు పడకము నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక నాకు తెలియని ధైర్యం తెలియని ఆ నెమ్మది కలుగుతుంది ఆ మనసుకి. ఇప్పుడు వీళ్ళు కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తేనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడే నువ్వుంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పని లేదు, దెయ్యాలతో పని ఉండని దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసి నేను నమాజ్ చేస్తూనే అంటే ఆ క్రియ చేసేవాడిని వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండేవాళ్ళు, మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలన్నీ నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకుంటున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ అవుతుంది. ఈ చదువుకునే గ్రామంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరు ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ ఓడు కారు ఓడి వస్తే కారు అడిగి వచ్చిరాను మాస్టర్ హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళీ ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా, వెళ్ళటం ఒక దినారు, రావటం దినారు, ఈ 2 దినారుల ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్ళి వెళ్తే అందరు అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్రరావు బాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నాను, నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయాలన్నాను అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే బోర్డు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు, యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి అమ్మాయ బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగు అంటే అవునన్నా అన్నాడు, గట్టిగా ఓటేసుకున్నాను. ఓటేసుకొని ఆయన తమ్ముడు ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్న ఆయన ఈయన ఎప్పుడు అతను ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తున్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళు ఇద్దరు తెలుగులు పరిచయం అయ్యారు. వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు, వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను. ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చాను. వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పటిదాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించే నేను ఫస్ట్ టైం ఆ దేశంలో, కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినటానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు, మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు ఆయనతో, 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని వందల మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు ఏంది అహం అనమాట, మలేలు రాజు కూడా ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలు రాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాట్లాంటివి ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తన వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థన లేకపోతే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు. ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అసలు అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు, నాకు తెలిసిందల్లా ఏమని ఏడిపించడమే, ఎట్టని ఏడిపిస్తా వాడు ఎలా కూర్చొని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్లా నాకు. నేను ఇంట్రా మల్లెలు రాజుగా నువ్వు ఏడుతున్నావా, ఇంట్రా నువ్వు ఏడటం ఏందిరా, లోన ఒక పోరాటం గద్దెంపనమాట, నువ్వు ఏడటం ఏంటి, అసలు నువ్వు ఎందుకు ఏడుతున్నావని. ఎంత ఆపుకోవాలన్నా కానీ నా వల్ల కాటలా, కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుతూ ఏడుతా ఎవరు ఆ తమ్ముడు ఇక్కడ చేయొద్దండి అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొద్దా, ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోనకి వెళ్ళలేదు, అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చినట్టున్నాను, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. డేవిడ్ రాజు గారు, గొల్లా డేవిడ్ రాజు పాస్ట్ గారు అని అంతర్వేది కర్ర అయింది ఆయన సంఘంలో. ఇంకా ఆయనతో ఒకసారి మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేసానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం, ఆయన నువ్వు అదాన్లో ఉంటావు, మేము మాలియాలో ఉంటాం, మాలియా సాల్మియాలో ఉంటాం, కష్టమైంది కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్తో చాలామంది ఉన్నారు అన్నారు. అంటే సరేలే అయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేసి 2 రోజుల తర్వాత మళ్ళీ రాజబాబు గారు నాకు ఫోన్ చేపించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని. మీ దగ్గరకు వస్తానన్నాడు రాజబాబు గారు, ఎక్కడ ఉంటారు మీరు చెప్పండి అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షారా ఇది గత ఎంత అని చెప్పేసి, మందకా ఇది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల చేపు కూర్చున్నాం ఇద్దరం, ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని, అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అనా, నేను ఇక్కడ పలానా నెట్ట పొడిచా ఇటు చంపా ఇది నా బతుకు ఇది, నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈయన క్షమించే దేవుడు అని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తి టైం నక్సలైట్లు అయిపోవాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అది ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగా ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వరు, 2 సంవత్సరాలు పని చేయాల్సిందే అంటారు, వస్తానని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ, అటు ఇటు కాకుండా అయిపోయాను, నా జీవితం ఏందన్న అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదువునా, దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి, అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొందరగోళ పరిస్థితులు ఉన్నాయంటే అప్పుడు సౌలాధ్యాయం మేధం దగ్గర ఉండి చదివించాను నాతో. ఆ చదివించినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడే నిన్ను కూడా దేవుడు సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్టిమనీ నా టెస్టిమనీ ఇద్దరు షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభుని నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ ఎక్కడో దిక్కులేని సాగు చావటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుడు సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభు ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకు వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాను. 2006లో ఒక అలాగే ఇండియాకు వచ్చాను ఒక సెలవులకి. వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం, అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరోళ్ళందరూ నన్ను మలెల రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, వీడు కత్తుల రాజు, వీడు ఒక నక్సలైట్, వీడు ఒక విప్లవకారుడు, వీడు ఒక యుద్ధముగాడు పిలిచేవాడు, రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు ఫస్ట్ కే రాజబాబు గారు ఆహ్వానించేవారు మలెల రాజు అనందో చుట్టుపక్కల ఊళ్ళందరూ గుంపులు గుంపులు తండోపతండలకు వచ్చారు. అసలు మలెల రాజు కువైట్ వెళ్ళాడు ధరల సొమ్ము కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమైంది, ఈ అబ్బాయి మారటమైందని ఇలాగా వచ్చారు. రాజబాబానికి ఇచ్చి ప్రార్థన చేస్తాను. అప్పుడు నాకు మార్మల్సు బాప్తిజం లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా నా రూమ్ సపరేట్గా ఉండేది. ఆ రూములు కనపడకుండా నేను పెట్టుకున్నాయి కూడా స్నానం చేసేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడినా నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అని చూపించాడు. నేను మా అమ్మని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగిలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలేం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆమె ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నానా ఎప్పుడన్నా కానీ నువ్వు మైకు పట్టుకొని అలెలూయ అని చెప్పి యేసుప్రభుని ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా, పిచ్చిదాని నేనేంటి బైబిల్ పట్టుకోవటమేంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటమేంది, యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా, ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాలు చూసుకుంటే గొప్ప నేను అనుకుని నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నాం.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులో నేను సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రెబకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చి ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్టిమనీ పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్టిమనీ కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్న వాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే చోట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మల్లెల రాజు అలియాస్ కత్తుల రాజుకున్న నన్ను నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మారణ ఆయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ రెండంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో, ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెప్తున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా, తిరుగుబోతులైనా, వ్యభిచారులైనా, రౌడీలైనా, రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీయిజం ఉన్నా, షెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా, నేను అన్ని కలగలుపుకొని మందు, కళ్ళు, క్రేన్ గొట్టుకాలు, సిగరెట్ పొడి యాష కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగినరేమో బహుశా అని అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారో ఈ భూ ప్రపంచం మీద మానవులందరికీ యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని, తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక.

శుద్ధుడైన దేవుడు, శుద్ధుడైన దేవుడు, కనుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన అలాగే అలాగే ఆరాధిద్దామా. ఆరాధిద్దాము, స్తుతిద్దాము, మహిమపడతాము, సన్నిధిద్దాము.

నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడవు ప్రభా. నీకు వందనములు, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఎక్కడ మన చప్పట్లు కొడుతూ దేవుడు నామని మహిమపడతామా?

అడిగినది ఏంటి, నీకు దేవుడు ఈ సంవత్సరాలు ఇచ్చింది వందనాలు చెప్పండి, మనసు పూర్తిగా వందనాలు చెప్పండి. నీకు తగినది ఎన్నో ఇచ్చాడు కదా, కృతజ్ఞతతో స్తోత్రాలతో లెట్స్ ఫినిష్ దిస్ ఇయర్ ఉన్న నోడ్ ఆఫ్

నీకు వందనం అయ్యా. ఈరోజు తిరిగి చూస్తున్న చుట్టూ ఎన్ని మేలు చేసావు ప్రభా, ఈ సంవత్సరంలో ఎన్ని ఆశీర్వాదించావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఈ అధ్యాయము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. అతడు ఇస్రాయేలు ప్రజల లాంటి వాడని ఇది చూపిస్తుంది. అతడు ఇస్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు అతడు వారిలాగే ఉన్నాడు. అతని శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాడు. దేవుని గురించి ఫిలిస్తీన్లకు ఏమీ తెలియదు. సంసోను చనిపోయే రోజు వరకు నాజీరుగా ఉంటాడని దేవుడు చెప్పాడు. దేవుడు తన సేవకుణ్ణి విడిచిపెట్టింది కొద్ది కాలమే. ప్రభువుని మరలా వేడుకున్నాడు. ఒక స్త్రీ తన అందంతో అతన్ని ఆకర్షించిన తర్వాత ఇది కూడా జరిగింది. ఆమె కూడా అతని నుండి ఒక రహస్యాన్ని సంపాదించి అతని శత్రువులకు చెప్పింది. ఇక ఇందులోని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈరోజు మనం న్యాయాధిపతులు 16వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను నైతికంగా ఎంత భ్రష్టుడయ్యాడో, ఎంత నీచానికి దిగజారాడో చూడబోతాము. సంసోను స్థితిని సానుభూతితో అర్థం చేసుకోండి. వివరాలు వినండి. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతెను చూచి ఆమె వద్ద చేరాడు. సంసోను గాజాకు వచ్చాడని అక్కడి వారికి తెలిసినప్పుడు వారు మనుష్యులను మాటుపెట్టి రేపు తెల్లవారిన తరువాత అతణ్ణి చంపుదామనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రంతా పొంచి ఉన్నారు. సంసోను ఎందుకు వేశ్య వద్దకు వెళ్లాడు? తాను బాధ్యత గల న్యాయాధిపతి, దేవుడతణ్ణి నియమించాడు. అలాంటి వ్యక్తి వేశ్య పొందు కోసం వెళ్లవచ్చునా? నైతిక ప్రమాణాలు పాటించవలసి ఉండగా ఇంత నిర్లక్ష్యం అతనికి తగునా? గాజా పట్టణపు వారు సంసోనును అదను చూచి పట్టుకోవాలని పొంచి ఉన్నారు. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాడు. చూచారా సంసోను ఏమి చేశాడో? అర్ధరాత్రి నిద్రలేచాడు. పట్టణ ద్వారం మూయబడి ఉంది. ఆ పలాన ఆ ద్వారాన్ని, ద్వారబంధాన్ని, తలుపులను, కడ్డీలను ఊడబెరికాడు. వాటిని భుజం మీద మోశాడు. హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండమీదికి వాటిని మోసుకు వెళ్ళాడు. ఆ కొండ ఇంచుమించు 65 కిలోమీటర్ల దూరాన ఉంది. ఎంత బలాఢ్యుడో చూడండి. ఒక్క పెట్టున ద్వారమంతటినీ ఊడబెరికాడు. ఇది పడుచుతనపు అల్లరి చేష్టగాక మరేమిటి? ఎందుకా పనిచేశాడు? ఇస్రాయేలును విమోచించటానికా? కాదు, తన స్వంత పని చూచుకోవడానికి. 4వ వచనంలో దెలీలా కనపడుతోంది. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఇది సంసోను కథ. సంసోను నైతికంగా దిగజారిపోయాడు. ఇది ఘోరమైన పతనం. అతడు ఆ స్త్రీని మోహించాడు. అతనిలో ఆ బలహీనత ఉన్నది. ఇది ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా జరిగినది కాదు. అతనిలో ఈ బలహీనత క్రమేణా ఎక్కువవుతూ వస్తున్నది. ఇటువంటి పాపాలు పెంచిన కొద్దీ పెరుగుతాయి, తుంచివేస్తే అంతటితో ఆగిపోతాయి. సంసోనుకు స్త్రీ వ్యామోహం మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడతడు దెలీలా అనే వేశ్యను మోహించాడు. పెళ్లి చేసుకోవడానికి కాదు, తన కామవాంఛ తీర్చుకోవటానికి. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో అన్నారు, నీవు అతణ్ణి లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేము ఏలాగో అతణ్ణి గెలువవచ్చునో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణిచివేస్తాము. అప్పుడు మాలో ప్రతివాడు 1100 వెండి నాణ్యాలు నీకిస్తాము. దెలీలా సంసోనునడిగింది, నీ మహాబలం దేనిలో ఉన్నదో, నిన్ను దేనిచేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపు. సంసోనన్నాడు, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకని వలే అవుతాను. దెలీలాకు సంసోను కంటే డబ్బు ముఖ్యం. ఫిలిస్తీ సర్దారులు ఏ విధంగానైనా సంసోనును తమ నిర్బంధంలోకి తీసుకోవడానికి ఉపాయాలు పన్నుతున్నారు. సంసోను ఆమెకు నిజం చెప్పటం లేదు. ఈ విధంగా ఆమెను సరదాగా ఏడిపిద్దామనుకున్నాడు. ఫిలిస్తీ సర్దారులు 7 నిరవంజు చువ్వలు తెచ్చారు. ఆమె వాటితో అతన్ని బంధించింది. మాటున ఉన్నవారు ఆమెతో అంతఃపురములో దిగి ఉన్నారు. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు. దయచేసి నాకు నిజం చెప్పు, నిన్ను దేనితో బంధించవచ్చు? సంసోను అన్నాడు, పేనిన తరువాత ఎవరూ వాడని కొత్త తాళ్లతో నన్ను బాగా బంధిస్తే నేను బలహీనుణ్ణై సామాన్య మనుషుల్లో ఒకని వలే అవుతాను. రెండోసారి కూడా సంసోను నిజం చెప్పలేదు. ఈసారి తాళ్లతో కట్టమన్నాడు. ఈసారి కూడా వాటిని నూలుపోగులాగా తెంచివేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధాలాడావు. ఇప్పుడైనా నిజం చెప్పు, నిన్ను దేనివలన బంధించవచ్చు? సంసోను అన్నాడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడలా సరి. అంతట ఆమె మేకులతో దానిని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు అన్నది. అప్పుడతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాడు. ప్రియ శ్రోతలు గమనించండి, సంసోను రానురాను బలహీనుడవుతున్నాడు. వేశ్యాలోలుడై ఆమెకు రహస్యం చెప్పేస్తున్నాడు. అప్పుడామె అన్నది, నాయందు నీకిష్టం లేదు, అలాంటప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్తావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో చెప్పావు కావు. ఆమె అనుదినమూ మాటల చేత అతణ్ణి బాధించి తొందర పెడుతున్నందున అతడు ప్రాణము విసికి సావుగోరి తన అభిప్రాయమంతా ఆమెకు తెలియజేశాడు. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తలమీదికి మంగలి కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అయిపోతాను. ఈసారి దెలీలా సంసోను మీదికి ఒత్తిడి తెచ్చింది. సంసోను అసలు సంగతి చెప్పేశాడు. తాను నాజీరైనట్లు బయలుపరిచాడు. పొడుగాటి వెంట్రుకలు నాజీరు వ్రతదీక్షకు గుర్తు. అతని బలం అతని వెంట్రుకలలో లేదు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినప్పుడు అతనికి శక్తి వచ్చింది. దెలీలా సంసోనును పిచ్చివాణ్ణి చేసి విడిచింది. 18వ వచనం, అతడు తన అభిప్రాయాలను తనకు తెలిపాడని దెలీలా ఎరిగి వర్తమానము పంపి ఆమె ఫిలిస్తీ సర్దారులను పిలిపించింది. ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతా నాకు తెలిపాడు అని చెప్పింది. ఫిలిస్తీయ సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడమ్మీద అతణ్ణి నిద్రపుచ్చి ఒక మనుష్యుణ్ణి పిలిపించి వానిచేత అతని తలమీది 7 జడలను క్షౌరం చేయించి అతణ్ణి బంధించడానికి మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలం తొలగిపోయింది. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి విడజిమ్ముకుంటాను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినట్లు అతనికి తెలియలేదు. సంసోను నిద్రించాడు. అప్పుడు అతని తల వెండ్రుకలను క్షౌరం చేశారు. 4వ దెలీలా అరిచింది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. సంసోను గాఢనిద్ర నుండి లేచాడు. మునుపటిలాగే కట్లు తెంచుకుని వెళ్లగలను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినట్లు అతడెరుగడు. అతని బలం వెండ్రుకల్లో లేదు, దేవుని ఆత్మలో ఉంది. ప్రియశ్రోతలారా, ఈ రోజున మన బలం ఎక్కడ ఉంది? మతాచారాలలో లేదు, ధర్మశాస్త్రంలో లేదు. విశ్వాసి యొక్క బలం దేవుని ఆత్మయందే. సంసోను తన ప్రజలకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. వారిని ఫిలిస్తీయుల బారి నుండి విమోచించటానికి దేవుడతణ్ణి నియమించాడు. కాని అతడు శరీరానుసారి అయిన మనుష్యుడైపోయాడు. అతని జీవితం మీద ఈకాబోదు అని రాయబడి ఉన్నది, అనగా దేవుని మహిమ వెడలిపోయింది. సంసోను ఏ సైన్యమును నడిపించలేదు, ఏ యుద్ధంలోనూ జయం సాధించినవాడు కాడు. స్త్రీ వ్యామోహమే అతణ్ణి పూర్తిగా నాశనం చేసింది.

0: అతని కన్నులను ఊడదీసి గాజాకు అతణ్ణి తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతణ్ణి బంధించారు. అతడు బందీగృహంలో తిరగలి విసిరేవాడయ్యాడు. అయితే అతనికి క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెండ్రుకలు తిరిగి మొలవడానికి మొదలుపెట్టాయి. ఫిలిస్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించడానికి, పండగ ఆచరించడానికి కూడుకున్నారు. ప్రియశ్రోతలారా, సంసోను కథ విషాదాంతం. ఫిలిస్తీయులు సంసోనును బంధించి పట్టుకుపోయారు. అతని కన్నులు ఊడబెరికారు. అతడు గుడ్డివాడైపోయాడు. చెరసాలలో అతన్ని పశువులాగా చూచారు, పనిచేయించారు. కారాగృహంలో ఉండగా అతని వెండ్రుకలు పెరుగజొచ్చాయి. అతడు పశ్చాత్తప్తుడవుతున్నాడు. ఫిలిస్తీయులు తమ దేవత అయిన దాగోనును నిలువబెట్టి పండగ చేసుకుంటున్నారు. సంసోనును తమకు పట్టి ఇచ్చింది దాగోను దేవత అని వారు నమ్మారు. 25వ వచనం, జనులు సంసోనును చూచి అన్నారు, మన దేశమును పాడు చేసినవాడు, మనలో అనేకులను చంపినవాడు అయిన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకుంటూ తమ దేవతను స్తుతించారు. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు, మనం పరిహాసం చేయడానికి సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీగృహం నుండి పిలిపించారు. వారు అతణ్ణి చూచి గుడి స్తంభముల మధ్య అతణ్ణి నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో అన్నాడు, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడుమనిచ్చి విడువు, నేను వాటి మీద ఆనుకుంటాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉన్నది. ఫిలిస్తీయ సర్దారులందరూ అక్కడే ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తున్నారు. ఫిలిస్తీయులు తమ విజయానికి గర్విస్తూ పండగ చేసుకుంటూ సంసోనును చెరసాలలో నుండి దాగోను దేవాలయానికి రప్పించారు. సంసోనును ఎగతాళి పట్టిస్తున్నారు. సంసోను ఈ విధంగా చిత్రవధకు గురి అవుతూ ఉంటే అందరూ చూచి నవ్వుతున్నారు. 28వ వచనం, అప్పుడు సంసోను యెహోవాకు మొర్రపెట్టాడు, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకోనియ్యి. అప్పుడు సంసోను ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడిచేత ఒక దానిని ఎడమచేత పట్టుకొని అన్నాడు, నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక. సంసోను బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీద కూలిపడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ మంది. అప్పుడు అతని స్వదేశి జనులు, అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతణ్ణి మోసుకొని వచ్చి జొర్యాకు ఎష్టాయోలుకు మధ్య ఉన్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు. ప్రియశ్రోతలారా, సంసోను జీవితం ఘోర అపజయం. ఇస్రాయేలును విమోచించడానికి పూనుకున్నాడు కాని ఓడిపోయాడు. పాపమనే దుష్టశక్తితో చెర్లాటలాడాడు. చివరికి దేవుని ఆత్మ అతణ్ణి విడిచిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 3 వచనాలలో ఇతని జీవిత చరిత్ర అంతా సంగ్రహంగా చెప్పబడింది. 1, సంసోను విజయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం, దేవదూత మానోహు భార్యతో అన్నాడు, నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, అతని తలమీద మంగలి కత్తి వెయ్యకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడినవాడై ఉండి ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలును రక్షించ మొదలు పెడతాడు. నిజమే, రక్షించ మొదలు పెట్టాడు గాని కొనసాగించలేకపోయాడు. ఇక 2, సంసోను బలం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 25వ వచనం, యెహోవా ఆత్మ జొర్యాకు ఎష్టాయోలుకు మధ్య ఉన్న మహనెదానులో అతణ్ణి ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. ఇదే సంసోను శక్తి రహస్యం. 3 సంసోను అపజయం. న్యాయాధిపతులు 16:20. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ప్రియ శ్రోతలారా, మీకొక మర్మము తెలియచేయగోరుతాము. యేసుక్రీస్తుకు సంసోనుకు కొన్ని విషయాలలో పోలికలున్నాయి. 1, ఇద్దరి పుట్టుకలు దేవదూత ప్రకటించిన వృత్తాంతాలే. 2, ఇద్దరూ తల్లిగర్భము నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారే. 3, ఇద్దరూ నాజీరులే. 4, ఇద్దరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే. 5, ఇద్దరూ తమ స్వకీయుల చేత తిరస్కరించబడిన వారే. 6, ఇద్దరూ శత్రువుల చేతిలో చనిపోయిన వారే. అయితే వీరిద్దరి మధ్యన గొప్ప వ్యత్యాసాలున్నాయి. 1, సంసోను పాపంలో జీవించాడు, అయితే యేసుక్రీస్తు పాపరహితుడు. 2, సంసోను మరణ సమయంలో ప్రార్థించాడు, ఓ దేవా, వీరు నా 2 కండ్లు పెరికేశారు, వీరి మీద నా పగ తీర్చుకోనియ్యి. కాని యేసు శిలువ మీద చనిపోతూ ప్రార్థించాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. 3, మరణమందు సంసోను చేతులు కోపంతో చాచబడినవి, కాని యేసుక్రీస్తు శిలువ మీద నుండి ప్రేమతో చేతులు చాచాడు. 4, సంసోను చనిపోయాడు, గాని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు. ముగింపులో మా శ్రోతలకు కొన్ని హెచ్చరికలు చేయగోరుతాము. సంసోను గత జీవితం ఎలా ఉన్నా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దాగోను దేవాలయం కుప్పకూలిపోయింది. ఆ దేవతను పూజించిన వారు హతమైపోయారు. ఎన్ని బలహీనతలున్నా దేవుడు సంసోనును ఎంతో ప్రేమించాడు. సంసోను పశ్చాత్తప్తుడై ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు సంసోనును వాడుకున్నాడు. మా శ్రోతలు ఒక సంగతి గ్రహించాలి. పాపమనేది ఒక దుష్టశక్తి. అది ఎవరిలో ఉంటుందో వారు ప్రార్థన చెయ్యలేరు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే అట్టి ప్రార్థనలను దేవుడు తప్పక వింటాడు, తిరిగి తన సహవాసంలో చేర్చుకుంటాడు. ఎవరు ఆయన వైపునకు తిరుగుతారో దేవుడూ వారి వైపునకు తిరుగుతాడు. ఫిలిస్తీయుల ప్రధాన దేవత దాగోను. ఈ దేవత ధాన్యానికి, పంటలకు సంబంధించిన దేవత. ఈ దేవతకు నరబలులు చేస్తారు. దాగోను దేవాలయ మంటపాలలో వినోద కాలక్షేప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంటపం పైకి ఎక్కి చూస్తారు. కింద ఖైదీలను చిత్రవధ చేస్తుంటే చూచి ఆనందిస్తారు. ఫిలిస్తీయులు ఇస్రాయేలీయుల మీద అధికారం చెలాయిస్తూ తమ దేవతే యెహోవా కంటే గొప్ప అనుకున్నారు. ఒకసారి యెహోవా మందసం దాగోను దేవత ముందు ఉంచబడినప్పుడు దాగోను దేవత కిందపడి పగిలి ముక్కచెక్కలైపోయింది. దేవుని శక్తి మానవ శక్తిని, పైశాచిక శక్తిని మించినదని మనం తెలుసుకోవాలి. సోదరీ సోదరులారా, సంసోను జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠాలు మరచిపోకూడదు. అయితే ముగింపులో ఒక ప్రత్యేక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికంటే, అన్నిటికంటే శ్రేష్ఠుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సంసోను కంటే శ్రేష్ఠుడు. ఆయన మన రక్షకుడు. ఈయనను నీవు వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? క్రీస్తునందు జీవిస్తున్నావా? తీర్మానము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపామయా దేవా, నేటి పాఠము ద్వారా మా శ్రోతలు పొందిన అనుభవాలు వారికి గొప్ప ఆశీర్వాదాలై ఇతరులను నీవైపుకు ఆకర్షించడానికి సాధనములవుతాయని మేము నిరీక్షిస్తున్నాము. ఈ పాఠములోని ప్రతి సత్యమును మా శ్రోతల హృదయాల నిమిత్తమై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
1: ఫిలిస్తీయులు సంసోనును పట్టుకుని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. ఒకటి గాజా, 2 రామా, 3. తిమ్నాతు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఇంతవరకు మనము సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తూ వచ్చాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఎంతో స్పష్టంగా గమనించాం. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. సంసోను శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నట్టుగా చూశాం. దేవుడు సంసోనును ఎడబాశాడు, అది అతనికి తెలియకపోయింది. ఫిలిస్తీయులు తమ దేవుణ్ణి స్తుతించే ఒక గొప్ప భవనానికి ఎత్తైన స్తంభాలు ఆధారంగా ఉన్నాయి. సంసోను ఆ స్తంభాలను ముందుకు తోశాడు. భవనం మొత్తం కూలిపోయింది. అందులో ఉన్నవారు, పైకప్పుపై ఉన్నవారు, క్రింద ఉన్నవారు మరణించారు. వారితో పాటు సంసోను కూడా మరణించాడు. సంసోను దేవుడే వారిపై ప్రతీకారం జరిగించాడు. సంసోనుకు క్రీస్తుతో ఉన్న పోలికలను గమనించుకుందాం. క్రీస్తు పుట్టకముందే ఒక దేవదూత మరియకు ఆయన పుట్టుక గురించి చెప్పాడు. సంసోను విషయంలో కూడా ఇదే జరిగింది. సంసోను వలె క్రీస్తు తన ప్రజల శత్రువులను తన మరణం ద్వారా ఓడించాడు. సంసోను చేసిన దాని ద్వారా దేవుడు మనలను హెచ్చరించాడు. అయితే సంసోను కొన్ని తప్పులు చేసినప్పటికీ దేవుని ప్రణాళిక కొనసాగింది. సంసోను ద్వారా దేవుని ఆత్మ తన ప్రజలను విడిపించింది. విశ్వాసి బలం దేవుని ఆత్మయందే ఉన్నదని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ
1: నిరీక్షణ మహిళకు స్వాగతం.

0: స్నేహితులారా, మీకు అన్యాయం జరుగుతుందన్న భావం మీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? మీ జీవితంలో సంభవిస్తున్న వాటిని బట్టి ఇక ఈ జీవితం ముగిస్తే బాగుండును అని అనుకున్నారా? మీ భవిష్యత్తు అంధకారమయంగా ఉందా? కొన్నిసార్లు నేను అలా అనుకున్నాను, కాని మనకు ఒక నిరీక్షణ ఉందని నాకు తెలుసు. శ్రోతలు, నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది.
1: ఈరోజు మన కార్యక్రమంలో షారోన్ గారు నయోమి అనే మహిళను గురించి చెప్తారు. నేను కూడా నా స్నేహితురాలు నీలిమాన్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య తాను చాలా దుఃఖ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. నేను ఆమెతో కొంత సమయం గడపగలిగాను, ఆమెను ప్రోత్సహించగలిగాను. ఆమె ఉదాంతం మీకు సహాయకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: స్నేహితులారా, మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు సంతోషిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం మీ జీవితాన్ని తాకుతుందని, ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాము. అన్నట్లు పల్లవి, నీ స్నేహితురాలు నీలిమను గూర్చి మన శ్రోతలకు చెప్తానన్నావు కదా. ఆమెను గూర్చి నువ్వు నాతో చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మీరిద్దరూ కలిసి సహవాసం చేయడంలో చాలా ఆనందిస్తున్నారనుకుంటాను. మీరిద్దరూ అలా కలిసి సమయం గడపడం ద్వారా మీ స్నేహం మరింత అభివృద్ధి చెందుతుంది. సరే, అసలు నీలిమా నుండి ఊహించని ఫోన్ కాల్ను నీవు ఎలా అందుకున్నావో, ఆమె జీవితంలో కలిగిన ఆ దుఃఖకరమైన సమయంలో నీవు ఆమెకు ఎలా సహాయం చేశావో చెప్తావా?
1: నా స్నేహితురాలు నీలిమ భర్త జేమ్స్ కారు ప్రమాదంలో చనిపోయాడని ఆమె నాకు ఫోన్ చేసి 6 నెలలవుతుంది. దానికి 1 నెల ముందు మేము వారిని కలిశాం. అతడు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాడు. అతనిలో అద్భుతమైన శక్తి కనిపించింది. నీలిమ నుండి నేను ఫోన్ కాల్ అందుకున్న రాత్రిని నేను మర్చిపోలేను. ఆ రోజు రాత్రి ఇక పండుకుందామని మంచంపైకి ఎక్కాను. ఇంతలో ఫోన్ రోగింది. నేను ఫోన్ ఎత్తాను. ఆమె, హలో, నేను నీలిమను. నా భర్త జేమ్స్ ఈరోజు కారు ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పింది. నేను అవాక్కయ్యాను. ఏమి చేయాలో తోచలేదు. అయ్యో, అవునా నీలిమా అంటూ ఏడవనారంభించాను. కొన్ని నెలల తర్వాత నేను ఆమెను కలవడానికి వీలైంది. ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమెతో మాట్లాడడానికి నాకు సరైన మాటలు లేవు. ఆమె పరిస్థితిని బాగు చేయడానికి ఏమైనా చెప్పాలనుకున్నాను, కానీ నాకు సరైన మాటలు జ్ఞాపకం రాలేదు. ఎక్కువగా ఆమె చెప్పే మాటలనే విన్నాను. ఆమెతో కలిసి ఏడ్చాను. 4 నెలల తర్వాత నేను ఆమె ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. తన భర్త జేమ్స్ చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి చాలా కష్టంగా ఉందని చెప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చి తనకు సహాయం చేసిన ఇరుగు పొరుగు వాళ్లంతా వెళ్లిపోయారు. తిరిగి వారి జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాని ఇప్పుడు ఆమెకు ఎక్కువ సహాయం అవసరం. జరిగిన నష్టాన్ని గూర్చిన ఛాయలు ఆమె పిల్లలలో స్పష్టంగా కనిపించసాగాయి. వారి కృంగిపోయారు. పాఠశాలల్లో సమస్యలను సృష్టిస్తున్నారు. ఒక బిడ్డ అయితే అతడు ప్రమాదంలో చనిపోయినప్పటి నుండి కూడా తన తండ్రిని గూర్చే మాట్లాడలేదు. వారి జీవితాల్లో చాలా బాధ మరియు నష్టం కలిగింది. నీలిమ వారి బాధల్ని భారాల్ని కూడా భరించాల్సి వచ్చింది. ఈసారి కూడా నేను మౌనంగా విన్నాను. ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండునేమో అనిపించింది. నేను ఆమె పరిస్థితులన్నీ బాగు చేయలేనని ఆమెకు తెలుసు. ఆమె జీవితం తిరుగులేనంతగా మారిపోయింది. వీటన్నిటి ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా నేను తెలుసుకున్నదేమంటే, మీ స్నేహితుల బాధను తొలగించే మాటల్ని మీరేమీ చెప్పలేరు. కొన్నిసార్లు మీ సన్నిధి వారితో ఉంటే, వారు చెప్పింది వినగలిగిన చెవులు మీకుంటే చాలు. రెండో విషయం ఏమంటే, మనం చేయగలిగే గొప్ప సహాయం ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే చేయడం కాదు. సాధారణంగా ఆ సమయంలో సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. వారి ప్రియమైన వారిని పోగొట్టుకున్న తర్వాత 4 నుండి 6 మాసాలలో వారికి సహాయం ఎక్కువ అవసరమవుతుంది. ఈ నెలలలో మనం వారికి పూలగుచ్చాలు లేక మంచి వాక్యాలతో కూడిన కార్డులు పంపించవచ్చని ఒక పత్రికలో చదివాను. ఇక 3వ విషయం ఏమంటే, చనిపోయిన వారితో తాము గడిపిన సందర్భాలను జ్ఞాపకం చేసుకునేలా మీ స్నేహితులను ప్రోత్సహించండి. చాలా ప్రేమించిన వారిని పోగొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు వారిపై కోపం వస్తుంది. అలాంటి భావం వారిలో ఏర్పడకుండా అప్పుడప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. మీ స్నేహితురాలు తన భర్తను లేక బిడ్డను పోగొట్టుకున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి మీ జ్ఞానయుక్తమైన మాటలు ఏమాత్రం సహాయం చేయవని నేను తెలుసుకున్నాను. వినగలిగిన మీ చెవులు మాత్రమే ఆ బాధను తగ్గిస్తాయి. మీ సహానుభూతి లేక ఆమె బాధలో మీరు పాలు పంచుకోవడం ఆమె మరొక దినం జీవించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. అయితే ఆమె బాధ లేక నష్టం ఎప్పుడు ముగుస్తుందన్న దానిని మీరు అంచనా వేసుకోకూడదు. ఆమెను బాధపడనివ్వండి, మాట్లాడనివ్వండి, ఏడవనివ్వండి. మరోసారి చెప్తున్నాను, వినండి, ఆమె భారాన్ని మోయడంలో సహాయం చేయండి మరియు ఆమెతో కలిసి ఏడవండి.
0: పల్లవి, దుఃఖంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి సహాయం చేయడానికి మన స్నేహితులకు నువ్వు ఇచ్చిన సలహాలు చాలా బాగున్నాయి. నిజమే, చాలాసార్లు మన మాటలు వారికి సరిపోవు, కానీ మన స్నేహితులకు కావలసిందల్లా వారు చెప్పింది వినడం మరియు వారితో కలిసి దుఃఖించడమే. చాలా థ్యాంక్స్ పల్లవి.
1: నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు షారోన్ గారు నయోమి అనే స్త్రీని గురించి కొన్ని విషయాలు మనకు చెప్తారు. అవి మన ఆత్మకు పాఠాలు.
2: శ్రోతలకు శుభాశీస్సులు. బాగున్నారా? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ జీవితం మీకు అన్యాయం చేస్తుందన్న భావం మీలో ఎప్పుడైనా కలిగిందా? మీరు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చును, కానీ పరిస్థితులు బాగులేనందువల్ల మీ ఉద్యోగాన్ని కోల్పోయారేమో. మీరు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని చిన్నప్పటి నుండి నేర్చుకుని ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకండి, మన పరిస్థితులెప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. అత్యవసర పరిస్థితుల కోసము, భవిష్యత్తు కోసము కొంచెం పొదుపు చేసుకోండి అని మీకు సలహా ఇచ్చి ఉండవచ్చును. మీరు వాళ్ల మాటల్ని అంతగా పట్టించుకోలేదేమో. వాళ్లు చెప్పినట్లే అలాంటి పరిస్థితి రానే వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకప్పుడు మూడు పూటలు కడుపు నిండా అన్నం తినేవారు. ఇప్పుడు మీ కుటుంబానికి ఒక పూట అన్నం దొరికినా చాలు అన్న స్థితికి వచ్చారు. మీరు చాలా బాధపడతారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కూడా మీకు వచ్చి ఉండవచ్చు. మీ సమస్యలన్నిటికీ అదొక్కటే మార్గం అని మీరు అనుకుంటున్నారా? ఆకలితో లేక జబ్బుతో బాధపడుతున్న మీ పిల్లలకు సమయానికి భోజనం పెట్టలేక ఇక ఒక్క దినం కూడా బ్రతకలేను అని మదనపడుతున్నారేమో. అవును, అలాంటి పరిస్థితిలో మీరు చాలా నిస్సహాయంగా, నిరీక్షణ లేనివారుగా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏమి చేయగలరు? మీరు చుట్టూ చూస్తారు. ఈ అత్యవసర పరిస్థితులలో మీకు ఎవరు సహాయం చేస్తారా అని వెదుకుతారు. ఈరోజు నేను బైబిలు నుండి నయోమి అనే మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె జీవితంలో ఏదీ మంచిది జరగలేదు. నయోమి స్వగ్రామంలో కరువు వచ్చినట్లు రూతు గ్రంథం మొదటి అధ్యాయం చెప్తుంది. కాబట్టి నయోమి, ఆమె కుటుంబం మంచిగా బ్రతకాలన్న ఉద్దేశంతో మోయాబు అనే దేశానికి వెళ్లారు. విషాదకరమైన విషయం ఏమంటే, నయోమి భర్త చనిపోయాక కూడా ఆమె తన ఇద్దరు కుమారులతో అక్కడే ఉన్నది. ఆ ఇద్దరు కుమారులు కూడా విదేశీ స్త్రీలను అనగా మోయాబీయులను పెళ్లి చేసుకున్నారు. ఒక ఆవిడ పేరు ఓర్పా, మరొక ఆవిడ పేరు రూతు. ప్రియులారా, కథ ఇంతవరకు బాగానే ఉంది, కాని అది అలా కొనసాగలేదు సుమా. ఏమి జరిగిందో తెలుసా? ఆమె ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉండిందో ఊహించండి. ఈ కష్టాలన్నీ నాకే రావాలా అని వాపోయిందేమో. దుఃఖం వెంబడి దుఃఖం నయోమిని కృంగదీసి ఉండవచ్చు. ఒక విధవరాలిగా ఏదో ఒక విధంగా కాలం వెళ్లబుచ్చుదామనుకున్నది. ఇప్పుడు ఇద్దరు కోడళ్లు కూడా విధవరాండ్రయ్యారు. నయోమికి దిక్కుతోచలేదు. కోడళ్ళిద్దరూ యవనస్తులే. వాళ్లు తిరిగి వెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నా నయోమి కొంత ఊరట చెందేది. ఆమె కూడా ముసలిదైపోతుంది. వాళ్లకు జరగకూడనిది ఏదైనా సంభవిస్తే ఆదుకోవడానికి కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా లేడు. పైగా యవనస్తులైన ఇద్దరు కోడండ్రను కూడా పోషించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆమెపైననే పడింది. నయోమి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. ఆమెకంటూ జీవితంలో ఏమీ మిగులలేదు. కుటుంబం లేదు, ఇల్లు లేదు, ధనం లేదు, సమాజంలో ఒక స్థానం లేదు. ఏమి చేయాలి? నయోమి చాలా ఒంటరిగా, ఖాళీగా ఉన్నట్లు భావించి ఉండవచ్చు. నా బ్రతుక్కి అర్థమేముంది అనుకుందేమో. కృంగిపోయిన నయోమి చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పింది. నయోమి అంటే మధురము అని అర్థం. మారా అంటే చేదు అని అర్థం. ఆమె జీవితం చేదుగా ఎందుకు మారిందో ఆమె ఊహించుకున్న విధానం ఇది. దేవుడు నా జీవితాన్ని చేదుగా మార్చాడు, దేవుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నాకు దురదృష్టాన్ని ఇచ్చాడు. ఇది ఆమె వరుస. మన పరిస్థితులు అలా ఉంటే దేవుణ్ణి నిందించడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు నయోమి స్థానంలో ఉంటే మీరు ఏమనుకునేవారు? ఒకవేళ ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారేమో. అయితే మీ ప్రతిస్పందన ఎలా ఉంది? మీ కష్టాలలో సమస్యలలో మీరు దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నారా? దేవుడు మీ విషయం సంతోషించడం లేదు కాబట్టి ఆయన హస్తం మీకు శిక్షించే హస్తంగా కనిపిస్తుందా? లేక ఆయన ప్రణాళికను ఆయన సొంత సమయంలో ఆయన పద్ధతిలో చేస్తున్న హస్తాలు మీకు కనిపిస్తున్నాయా? బైబిలులో రోమా 8:28 దేవుని ప్రేమించేవారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయని వ్రాయబడింది. అది ఎలా జరుగుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రేమిస్తున్నవారు లేక మిమ్మల్ని ప్రేమించేవారు చనిపోతే అది మేలు ఎలా అవుతుంది? మీ ఉద్యోగాన్ని కోల్పోతే అది మేలు ఎలా అవుతుంది? చాలా అనారోగ్యంగా ఉంటే అది మేలా? దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము అంటే మన సమస్యలన్నీ బాధలన్నీ చివరికి మన మేలు కొరకే సమకూడి జరుగుతాయి. నయోమికున్న వ్యాకులానికి అవతల ఉన్న మేలును చూడడానికి నయోమికి కష్టంగానే ఉండవచ్చు. అయితే మనము నయోమి నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నది. నయోమి జీవితంలోని విపత్తును గుర్చి సణిగేందుకు ఫిర్యాదు చేసేందుకు నయోమికి హక్కు ఉంది అని మీరు అనుకుంటున్నారా? బహుశా ఆమె తనపై తానే జాలిపడుతూ నీరుగారిపోయి ఉండవచ్చు. ఈ వృద్ధాప్యంలో మీరు నాకు అండగా నాతోనే ఉండమని తన కోడళ్లను అడగవచ్చు. కాని నయోమి అలా చేయలేదు. తన కోడళ్లను తన వద్దనే ఉంచుకోకుండా వారి ఇండ్లకు తిరిగి వెళ్లడానికి స్వేచ్ఛనిచ్చింది. తాను వారికి భారంగా ఉండకూడదని నయోమి తలంచింది. వారి సంతోషం గూర్చి, వారి భవిష్యత్తును గూర్చి ఆమె ఎక్కువ చింత కలిగి ఉన్నది. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వాళ్లను దీవించింది. నయోమి మనసు ఎంత మంచిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెలో దేవుని గురించిన సాక్ష్యం ఎంత బలంగా ఉండిందంటే ఆమె కోడలు రూతు ఆమెను హత్తుకొని చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతుంది. రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టమనియూ నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళుచోటికే నేను వచ్చేదను, నీవు నివసించుచోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందుచోటను నేను మృతి పొందేదను అని చెప్పింది. నయోమి దేవుణ్ణి తన దేవునిగా చేసుకునే విధంగా పెంచబడినట్లు రూతు పెంచబడలేదు. ఆమెకు ఎవరూ అలా నేర్పలేదు.

ఎరుడు భూ సంబంధంగా ఏసుక్రీస్తు ఈ వంశంలోని కుటుంబంలో నుండే వచ్చాడు. నయోమి తన జీవితంలో కష్టాలను హృదయ వేదనను అనుభవిస్తున్నప్పుడు ఈ లోకరక్షణ కొరకు దేవుడు చేసిన ప్రణాళికలో తాను ఒక భాగంగా ఉండబోతుందని ఆమెకు తెలుసో లేదో ఆశ్చర్యంగా లేదు. ఆమె తన జీవిత భారాలతో బంధించబడి అలాగే ఉండవచ్చు, కాని ఆమె ముందుకు సాగిపోయింది. దేవుడు కూడా ఆమె మేలు కొరకు సమస్తము సమకూడి జరిగించాడు. దేవుడు ఏమీ లేని ఒక స్త్రీని వాడుకొన్నాడు, ఆమెను ఒక ఆశీర్వాదంగా చేశాడు. మరి మీ మాటేమిటి సోదరి? మీ జీవితంలో దుఃఖం విచారం తప్ప మరేమీ లేవా? ప్రస్తుతం మీ సమస్యలతో తలమునకలవుతున్నారా? దయచేసి నిరుత్సాహపడకండి, పైకి దేవుని వైపు చూడండి. మీ జీవితాన్ని ఆయన ఆధీనంలోనికి తీసుకొనివ్వండి. మీకోసం ప్రార్థన చేస్తాను. తలలు వంచుకొని ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, మాలో ప్రతి ఒక్కరికి నీవే జీవం పోశావు. నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి స్నేహితురాలి ప్రశస్తమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఆమె జీవితం ఎంతగా నలిగిపోతున్నదో మీకు తెలుసు. ఆమె ప్రతి అవసరం మీకు తెలుసు. ప్రతిరోజు కావలసిన శక్తిని, రేపటి దినాన్ని ఎదుర్కోగల నిరీక్షణను ఆమెకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రేమను, ఆయన నామములో ఉన్న శక్తిని తన జీవితంలోనికి తీసుకొని తన సమస్యలలో ధైర్యంగా నిలిచే కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.

0: దేవుడు నా ప్రతి అవసరాన్ని అర్థం చేసుకుంటాడు అని తెలుసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ఒకవేళ మీరు సమస్యలతో సతమతమవుతూ ఉంటే మీరు కూడా దేవుని వైపు చూస్తారని నమ్ముతున్నాను. ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. మన ఆభరణాల పెట్టెలో నుండి ఈరోజు మనం వినబోతున్న కావ్యరూపకమైన సందేశం పేరు నా సంరక్షకుడు.
1: నా సంరక్షకుడు అన్న ఈ కావ్యరూపకమైన సందేశం బైబిల్లోని పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయం 18వ వచనము, తెసలోనికైలకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనమును ఆధారం చేసుకుని వ్రాయబడింది. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా సంరక్షకుడా, నా హృదయం విలపిస్తూ ఉన్నా మీ సంరక్షణకు నన్ను అప్పగించుకుంటున్నాను. నా జీవిత లోయలలో నేను భయంతో సందేహంతో నింపబడినా మీరు మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. మీరు చెప్పినట్లు జీవిత శ్రమలు మరియు కష్టాలు కావేవి వ్యర్థం, అవన్నీ నేను మీతో గుర్తింపు కలిగి ఉండేలా చేస్తాయి. కాబట్టి నాకివ్వబడిన అవకాశాలను బట్టి నేను కృతజ్ఞతతో నింపబడ్డాను, సంతోషంగా కూడా ఉన్నాను. వీటన్నిటిలో నీ ముఖదర్శనం చేసుకుంటూ నీ కృపను అనుభవిస్తున్నాను.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమం ద్వారా దేవుడు ఒక శ్రోత జీవితంలో ఎలా పనిచేశాడో మోనిక గారు చదివి వినిపిస్తారు.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమాలను అందిస్తున్న మీకు మేము రుణస్థులం. తెలుగు మహిళలను ప్రేమించి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నాకు చాలా భయం ఉండేది. ముఖ్యంగా చీకట్లో ఒంటరిగా ఉండాలంటే భయపడేదాన్ని. భవిష్యత్తును గూర్చిన భయం కూడా ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ మన భయాలన్నింటినీ దేవునికి అప్పగించాలని విన్నాక నా జీవితంలో గొప్ప ధైర్యాన్ని పొందగలిగాను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆభరణాల పెట్టిలో నుండి అందిస్తున్న కావ్యాలు కార్యక్రమానికే తలమానికంగా ఉన్నాయి.
2: శ్రోతలు, అన్ని కష్ట పరిస్థితుల్లోనూ కూడా సహాయం పొందడానికి మనం యేసును నమ్మాలని తెలుసుకోవడం మంచిది కదూ. ఆయన మనల్ని ఎన్నడూ విడువడని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభువు మీ జీవితంలో ప్రతిరోజు ఎలా పనిచేస్తున్నాడో మాకు తెలియజేయండి.
3: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని దానిని ప్రతిష్ఠించుకుని దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.

0: మాటలు ఆస్వాదితును నీ మాటల మకరందము.
1: సిలువ మీది దొంగకు ప్రభు యేసుని వదనములో దేవుడు కనిపించాడు. అతని గతమంతా ఒక పీడకల. యేసు, నీ రాజ్యములో పాపినైన నన్ను జ్ఞాపకముంచుకో. ఇది అతని హృదయాక్రందన. ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు యేసు. అతని యొక్క తుది ఊపిరి పరలోక ప్రవేశమే. ఈ గీత రచయిత ఏబి మాసిలామణి.

0: కార్యక్రమానికి స్వాగతం బ్రదర్ జగన్. ఫిక్టరీ గురించి మాట్లాడుకుందాం. పలు ప్రశ్నలున్నాయి, ఇది పార్ట్ 2. ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలంటే, కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే దీనికి ముందున్న కార్యక్రమం చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా అర్థమవుతుంది. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. గత వారంలో మనం మాట్లాడుకున్నది, లేదా గత వారంలో మనం నమోదు చేసిన కార్యక్రమంలో ఫిక్టరీలో ఉన్న సీక్రెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పిన ఒక విషయం చాలా డిఫరెంట్గా ఉంది. లూక్లో రాయబడిన నమోదులో అయితే అన్ని వృక్షములను చెట్లను చూడండి అని చెప్పినప్పుడు ఒక ఓల్డ్ హిస్టరీ టర్నింగ్ పాయింట్గా మాట అమర్చబడింది. నేను ప్రశ్న కూడా వేశాను, ఒక మనిషి యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క విశ్వాసం ఈరోజు మనం ఎంతవరకు మాట్లాడుకున్నామంటే, ఈ గ్లోబల్ ఇంపాక్ట్కే ఆ వన్ మ్యాన్ ఫెయిత్ ఒక వ్యత్యాసంగా ఉంది. ఆ విషయమును, ఫిక్టరీని మనం ఎలా కనెక్ట్ చేయాలి, లేదా ఆ ధోరణిలో ఇది ఎలా వస్తుందని ఒక ప్రశ్నగా అడుగుతున్నాను.
1: ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి ఈ అంజూరపు చెట్టు చిగురించడానికి అది స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండ్ పాయింట్గా ఉండే విషయం. అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మనమెవరమును తృణీకరించలేని ఎంతో గొప్ప సత్యం. అది అందులోనూ ప్రత్యేకించి ఈ విషయానికి, ఫిక్టరీకి, అంజురపు చెట్టు ఇస్రాయెల్ దేశానికి పోలుస్తూ అది స్వతంత్రించుకోవడానికి అబ్రహాముకు మూడు కార్యాలు దేవుడు చేయమంటున్నాడు. అదే ఈనాటికి ఫార్ములా, ఈనాటికి అదే ఫార్ములా
2: బేస్.
1: ఒకటి, అబ్రహామును చూసి చెప్తాడు, నీవు ఉన్నటువంటి ఈ దేశాన్ని చూడు అని అంటాడు. తూర్పు నుండి పడమర వరకు లుక్ ఫస్ట్ చూడమంటాడు. రెండవది, లేచి నడవమంటాడు,
0: వాక్
1: వాక్
0: ఫస్ట్ లుక్, ఆ తర్వాత వాక్ వాక్.
1: మూడవది, తను అడుగుతాడు, నేను దీనిని దేనిని బట్టి స్వతంత్రించుకోగలను, నాకెటువంటి కన్ఫర్మేషన్ మీరిస్తారన్న వెంటనే దేవుడు చెప్తాడు, నేను చెప్పేది బలి ఇవ్వు, ఆ బలి ఇచ్చిన తర్వాత నీకు ఆ కన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటాడు. ఇది సాక్రిఫైస్. మొదట చూడాలి, తర్వాత నడవాలి, తర్వాత స్పిరిచువల్లీ యూ నీడ్ టు యాక్ట్. ఈ మూడు కార్యాలు మీరు చేసేప్పుడు ఈ దేశము తనకు స్వాధీనమవుతుంది. ఈ మూడు కార్యాలను ఇస్రాయిల్ జనులు ఎప్పుడెప్పుడు చేస్తారో అప్పుడంతా దేశం వారికి లభించింది. మధ్యలో 70 సంవత్సరాలు ఆ దేశాన్ని వదిలేశారు, పోయింది. ఇప్పుడు ఒకడు చూసి ఆ దేశాన్ని గుచ్చి చింతిస్తాడు, నా దేశము యొక్క ప్రాకారము ధ్వంసం చేయబడింది. ఒకడు చెప్తాడు, దేశం శిథిలమైపోయింది, ఇప్పుడు నువ్వు అక్కడికెళ్ళా అంటున్నాడు. తను బయలుదేరి అక్కడికెళ్తున్నాడు. తను ఫస్ట్ దేశాన్ని చుట్టి చూశాడని ఉంటుంది.
0: అవును.
1: తర్వాత చివరిగా దేవునికై యాక్ట్ చేస్తున్నాడు. ఆలయం కడుతున్నారు, తిరిగి బలిపీఠం ఉంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 1948 ముందర వరకును ఈ దేశాన్ని వారు చూడలేదు, చూడనివ్వలేదు కూడా దేవుడు. దాని తర్వాత ఈ దేశము చుట్టూ చూసిన వారు ఒక బుక్ రాస్తున్నారు, దేశం పాడై ఉంది, దీనికి డేవిడ్ సిటీ అని పేరు, ఆ డేవిడ్ సిటీ అంటే దావీదు నగరం ఇదేనా అని చెప్పి వారు వస్తున్నారు. ఆ తర్వాత వస్తున్నారు ట్రావెలర్స్, వారు వచ్చి నడిచి, వారికి జయనిస్ అని వారికి పేరు, వారిలోనికి వస్తున్నారు, వచ్చి అటు తర్వాత వారిలోనికొచ్చి కార్యాలను జరిగిస్తున్నారు. సో అబ్రహాముకు దేవుడు చెప్పించింది ఇదే. అయితే అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఈ దేశాన్ని ఎందుకు కోల్పోయారనేది ఉంది కదా, ఫ్రీగానే ఇచ్చాడు కదా దేవుడు, ఎందుకు పోగొట్టుకున్నారు అది అన్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే స్పష్టంగా చెప్తున్నాడు, ఈ దేశాన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసేప్పుడు ఈ దేశము నుండి వెళ్లగొట్టబడుదురు అని చెప్తున్నాడు. రెండవది, సొలొమోనుతో చెప్తున్నాడు, నువ్వు నేను చెప్పినట్టుగా చేయక విగ్రహములను దేనో తీసుకొచ్చి నాకయిష్టమైన కార్యము నీవు దేశంలో చేసినట్లయితే ఈ దేశము యొక్క రాజ్యభారం నీ యొద్ద నుండి పోతుందంటాడు. సో దేశం పోయింది, రాజ్యభారం పోయింది. దేవుడు చెప్తున్నాడు, తిరిగి నిన్ను తెస్తాను, తిరిగి రాజ్యభారాన్నిస్తాను, అన్నీ చేస్తాను, అయితే దేశాన్ని శుద్ధీకరించాలి, మీరిది జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయేలీలు తిరిగి వచ్చేశారు, వచ్చి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ అయింది. అయితే వీరు ఇప్పుడు దేశాన్ని అదేవిధంగా చూసుకుంటున్నారా, దేవుడు ఇష్టపడినట్టుగా దేశముందా అని అడిగితే లేదు. అప్పుడెందుకు ఇంత సమస్య, మీరడిగారు కదా ఈ దేశంలో ఇన్ని సమస్యలా, 1 మంత్స్ ఫెయిత్ దేవుడిచ్చాడు. దేశంలో ఎప్పుడు సమస్య వస్తుందో చూడండి, న్యాయాధిపతుల కాలంలో సమస్య. ఎందుకు సమస్య వస్తుంది, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. తర్వాత సొలొమోను కాలంలో ప్రాబ్లం వస్తుంది, దేవునికి విరోధంగా చేస్తున్నారు.

0: తర్వాత ఈ మనషే ఈ రాజుల కాలంలో సమస్య ఏర్పడి దేశం చేయి వదిలేలింది. ఇప్పుడును దేవునికి అయిష్టమైన కార్యాలు యెరూషలేములో ఉన్నాయి. మనం మాట్లాడేప్పుడు కూడా ఇంతకుముందే మీతో చెప్పుకుంటాననుకుంటా, ఐ నెవర్ అక్సెప్ట్ జెరూషలేం ఆర్ ఇస్రాయెల్ యాజ్ ఎన్ హోలీ ల్యాండ్. ఇట్స్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్. పుణ్యభూమి, పవిత్ర స్థలం కానే కాదు, ఎక్కడ కూడా బైబిల్లో అది పవిత్ర స్థలమని చెప్పలేదు. అయితే వాగ్దాన భూమి ఎవరికి? మీరు చెప్పిన అబ్రహాముకు వాగ్దాన భూమి, ఒక కవనెంట్. ఆ కవనెంట్ వారు కోల్పోతున్నారు చూడండి. కోల్పోయినప్పుడు చేయి వదిలిపోతుంది, తిరిగి తీసుకొచ్చి చేరుస్తున్నాడు. దానికైన ప్రాసెస్ ఉంది, ఒక టైం ఉంది, ఒక పర్టికులర్ ఇయర్స్ ఉంది. ఇవన్నీ కూడా చేరి ఇప్పుడు ఇస్రాయెల్ తిరిగి అంజూరము చిగిరించింది,
1: పూసింది.
0: ఆ అంజూరపు చెట్టును చక్కగానే ఉంచాడు దేవుడు. వారంతటా ఎండిపోవడానికి, కాపు కాయనందువల్ల ఎండిపోయే స్థితికి వస్తున్నారు. తిరిగి దేవుడు వారిని చిగిర్చడానికే చేస్తున్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది, మనకీ వర్తిస్తుంది. దేవుడు మనతో నిబంధన చేశాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన మనకి, న్యూ కవెనెంట్ మనకిచ్చాడు. మనం ఈ అంజూరపు చెట్టు వలె దేవుడెదురు చూస్తున్న ఫలాన్నిస్తున్నామనేదే ప్రశ్న. అంజూరపు చెట్టు చిగిరించి మరలా ఏర్పాటవడం ఆయన కవెనెంట్కైనా ఒక నెరవేర్పు. దానికి మధ్యలో కోల్పోయినవన్నీ మన అతిక్రమం. అదే ఇక్కడుంది.
1: ఈ కవెనెంట్ని గమనిస్తే మరి కవెనెంట్ ఇంకా కాంట్రాక్ట్ రెండిటికీ వ్యత్యాసం ఉంది. కాంట్రాక్ట్ అనేది ఒక పీరియడ్, అది ఓకే. కవెనెంట్ అనేది తరచుగా కొనసాగించబడుతుంది. అయితే మరలా మరలా దేవుడు ఆయన ఇచ్చిన వాక్కు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మరలా మరలా అక్కడే మిస్టేక్ జరిగినప్పటికీ ఆ కవెనెంట్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు. మరి కవెనెంట్, కాంట్రాక్ట్, ప్రామిస్. సో దీన్ని గమనిస్తే ఎంత కరెక్ట్గా దేవుడున్నాడు, మనల్ని సెపరేట్ చేసి ఈ లాగును ఉండాలని చెప్పడం అనేది చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలా కవెనెంట్ని విడిచి బయటికి వచ్చినను ఆయన తరచుగా మళ్ళీ మళ్ళీ కంబ్యాక్ కంబ్యాక్ అని చెప్పడం చాలా వ్యత్యాసంగా ఉంది ఈ కార్యంలో.
0: కవెనెంట్ వచ్చి ఎప్పుడు ఇద్దరు మెయింటైన్ చేయాలి.
1: అవును,
0: ఇద్దరు మెయింటైన్ చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది.
1: దేవుడు కరెక్ట్గా ఉన్నాడు,
0: ఆయన సైడ్లో ఎప్పుడు ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. నేనే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈయన దగ్గరున్న మరొక స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు కవెనెంట్ వదిలి వెళ్ళావు, అందువల్ల కవెనెంట్లో ఇక నీకు నాకు ఎప్పుడు లేదని చెప్పడు.
1: అదే ఆశ్చర్యంగా ఉంది.
0: నువ్వు వెళ్ళు, నిన్ను మరలా ఈ కవెనెంట్లోకి ఎలా తేవాలో నాకు తెలుసు అనుకుంటాడు. దానికొక కారణముంది. ఏంటంటే ఇది కాంట్రాక్ట్, కవెనెంట్ అన్నిటినీ దాటి ఒక రిలేషన్షిప్. నేను ఆయనకి బిడ్డగా ఉన్నాను, కుమార్తెగా ఉన్నాను, కుమారునిగా ఉన్నాను. అలా ఉంటున్నప్పుడు ఎంతగా కుమారుడు వెళ్ళినా తిరిగి రావాలనే ఉద్దేశం తండ్రికి ఎప్పుడూ ఉంటుంది,
1: ఫాదర్స్ హార్ట్.
0: అవును, అలా తాను తిరిగి వచ్చేప్పుడు ఆ కవెనెంట్ని రెడీ చేసి అట్లే నూతనపరుస్తూ ఉంటాడు ఆయన.
1: యాక్టివ్గానే
0: లైవ్గా ఉంటుంది. అది పోదు. ఇప్పుడు మరి సొలొమోనుతో చెప్తాడు, మనషేతో చెప్తాడు, రాజ్యభారము నిన్ను వదిలి వెళదని నేను అది దావీదుకు చెప్పినా గాని నేనిప్పుడు లేకుండా చేస్తానని చెప్తాడు కోపములో. అయితే తిరిగి దావీదును తలుచుకుంటాడు.
1: అవును,
0: తలచుకుని సరే ఆ రాజభారంలో ఒకరు రాని అనంటాడు. దేశము నుండి మిమ్మల్ని బహిష్కరిస్తాను. యోబు, దానియేలు, ఆ నోవహు వంటి వారు తిరిగి ప్రార్థించిన మీకు చెవియొగ్గను అనంటాడు. అయితే నేను నా దాసుడైన అబ్రహామునకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. సో దేవుడు కవెనెంట్లో ఎంతో కేర్ఫుల్గా ఉంటాడు, ఎంతో అది నెరవేర్చడంలో ఎంతో ఇదిగా ఉంటాడు. అయితే మనమే ఎలాగ ఉంటామన్నదే
1: సరిగ్గా అర్థం చేసుకోలేదు.
0: అదే చెప్తున్నానే, ఈ బైబిల్ అర్థం చేసుకోలా, దేవుని అర్థం చేసుకోలా, ఆయన ప్రేమను అర్థం చేసుకోలా, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలా.
1: అయితే మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం.
0: మనం మరలా మరలా దేవుణ్ణి మన రేంజ్కి తగ్గించి మనకేదో దేవుడు ఏం చేయలేదు ఏం చేయలేదు అనేదే మనం అనుకుంటుంటాం. ఆయన అన్నిటినీ చేసి మనం చేసిన తప్పును సరిచేసి ఇప్పుడైనా మనల్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో చూస్తున్నాడే గాని. సో ఈ ఫిక్టరీ అనే ఒక కాన్సెప్ట్లోకి వస్తున్నప్పుడు ఇస్రాయెల్ జనుల్ని చూడండి, ఎన్నిసార్లు దేవుని వదిలి వెళ్ళుంటారు, ఎన్నిసార్లు. ఈ యెరూషలేం విషయంగా చూడండి, యెరూషలేం వలె రక్తము ఒలికించిన పట్టణము ప్రపంచంలో ఉండదు. సిలువ యుద్ధము కాలం నుండి, అంతకుముందున్న రోమియుల కాలము నుండి, దానికంటే ముందుగా ఆ బబులోను కాలము నుండి, అంతకంటే ముందుగా బబులోను కంటే ముందుగా చెప్తున్నాను, ఈ యెరూషలేములు యుద్ధములు చేసిన యుద్ధములు అనేకములు అధికమైన రక్తము చిందించిన పట్టణములో యెరూషలేం నెంబర్ 1లో ఉంటుంది. అయినా ఈ యెరూషలేమును వదిలిపెట్టాడు. ఇంకా మనం చూడొచ్చు ఏసయ్య చివరిగా కన్నీరు విడిచినట్టుగా ఉంటుంది యెరూషలేంకై.
1: అవును,
0: ఎంతటి ఒక దేవునితో అటాచ్మెంట్ అయిన విషయం చూడు,
1: సెంటిమెంట్.
0: సెంటిమెంట్ అందువల్ల నేను చెప్తాను, యెరూషలేం వచ్చి ఎప్పటికైనా అది యూదుల వశంలోనే ఉంటుంది. ఎందుకంటే అది వారికి ఒక కవెనెంట్, అబ్రహాముతో ఇవ్వబడిన కవెనెంట్. వారొచ్చి అక్కడ ఉంటారు, నీవు నీ సంతతి అక్కడ ఉంటుంది అని దేవుడు చెప్తాడు. ఇంకను మీరు మరొక మెట్టు పైకి చూడండి. మొట్టమొదటిగా అబ్రహాం వచ్చి మౌర్య కొండలలో ఒకదానిపైన బలి ఇచ్చాడు కదా, అది యెరూషలేములోనే ఉంది. తరువాత దేవునికై ఒక ఆలయం కట్టడానికి దావీదు అడిగాడు కదా.
1: అవును.
0: ఆ ఆలయానికైన స్థలం ఎక్కడ ఉందని అడిగినట్లయితే టెంపుల్ మౌంట్లో ఉంది. ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు. ఆ స్థలంలో ఆలయం కట్టింది సొలొమోన్. అది ఎక్కడని అడిగితే ఈ మౌర్య కొండలలో ఇస్సాకును బలి ఇవ్వడానికైన స్థలం, దావీదు కొన్న స్థలమును, సొలొమోను దేవాలయం కట్టింది ఒకే స్థలం. సో పర్టికులర్గా యెరూషలేం, ఇస్రాయేలు యెరూషలేం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి స్థలం. ఇది వచ్చి అబ్రహాం కాలంలో వేయబడిన కవెనెంట్. ఇది ఇంకా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అని అడిగినట్లయితే యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేసేంత వరకు కూడా అక్కడ ఉంటుంది.
1: అది బైబిల్లో క్లియర్గా,
0: అది స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. అప్పుడు బైబిల్ చెప్పేటువంటిదైనా ఈ యొక్క మిలేనియం, ఆ మిలేనియంలో హెడ్ క్వార్టర్స్ వచ్చే యెరూషలేం, ఇవన్నీ మార్చనేలేం. మీరు యోచించండి, ఒక 2000 ఇయర్స్, 3000 ఇయర్స్గా ఒక సిటీ ఇంకా తన పూర్వోత్తరాలు కోల్పోకుండా అలాగే ఉంది. అలాంటి ఒక సిటీని మీరు చెప్పండి చూద్దాం. బాబిలోన్ సిటీ లేకుండా నీటిలో మునిగిపోయింది, తూరు నాశనమైపోయింది, తర్వాత సొదోము నాశనమైపోయింది, ఆ బైబిల్ చెప్పబడిన నిన్నవే నాశనమైపోయింది. ఎన్ని గొప్ప పట్టణాలు కనబడకుండా పోయాయి. అయితే ఈ ఒక్క సిటీ మాత్రము అట్లే తుల్యంగా, భద్రంగా అట్లే ఉంది. ఇంకా చెప్పాలంటే నినవేకో లేకపోతే ఈ బాబిలోనుకో జరిగిన యుద్ధాల కంటే కూడా అధికంగా యెరూషలేములో జరిగింది. అక్కడ జరిగిన నాశనాల కంటే అధికంగా యెరూషలేములో జరిగాయి. అయితే యెరూషలేం ఇంకా లైవ్గానే ఉంది, లైమ్ లైట్లో ఉంది. ఈనాటి వరకు హాట్ టాపిక్, ట్రెండింగ్ 1లో ఉంది. ఏంటి కారణం అని అడిగితే, ఏ సిటీకి లేని ఒక పవర్ ఈ సిటీకి ఎలాగా అని అడిగితే, ఇది అబ్రహాంతో చేసిన కవెనెంట్, ఇది మారనే మారదు, ఇది అలాగే ఉంటుంది. ఈ సిటీయే ఆ చివరి కాలంలో జకర్యా 12 ప్రకారం ఎంతో ముఖ్యంగా ప్రస్తావించే కార్యంగా ఉంటుంది. జకర్యా 12లో దేవుడు చెప్తున్నాడు, ఆ దినాలలో యెరూషలేం పైన దండెత్తే వారి మీద తెగులు కలుగుతుందని ఉంటుంది. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సో దేవుని యొక్క కవెనెంట్ ఒకరోజు కూడా ఏం చేయదు,
1: మారదు,
0: మారనే మారదు. అది స్టాండర్డ్,
1: అదే కవెనెంట్.
0: అవును, మనం మార్చకుండా ఉంటే సరే.
1: మాత్యూ 24లో మనం గత నమోదులో చూసాం, దాన్ని తరచుగా మనం మాట్లాడుచున్నాం. పారబుల్స్ అంటేనే సీక్రెట్స్ని బహిర్గతం చేయడం, ఇంకా చెప్పాలంటే కష్టమైన విషయాన్ని సులువుగా చెప్పడమే పారబుల్స్. అయితే ఇక్కడ మనం పారబుల్స్ని సీక్రెట్గా డీకోడ్ చేసి మనం మన లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్, అతను రాసిన విషయము లూకా, అతనైతే ఒక వైద్యుడు. అతను రాసిన విషయం, అతడు పారబుల్ రాశాడు, ఇతను దాదాపుగా రెండింటినీ కార్లెట్ చేసి చదివితే ఒక ధ్యానంగా ఉంది. ఈ మాథ్యూ 24ని గమనిస్తే ఇతని దృష్టి ఆ ఫిగ్ ట్రీని గురించి మనం మాట్లాడాం. గత నమోదులో మనం చెప్పాం బేస్నే మనం టచ్ చేశాము అని. గత నమోదులో మనం విడిచిపెట్టిన విషయాల్లో ఇప్పుడు మాట్లాడితే బాగుంటుందనుకుంటున్నా. అది కాకుండా లూకా రాసిన విషయం కొంచెం వ్యత్యాసమైన కొన్ని మాటలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయంటాను. మనకి కొత్తగా ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే, అందులో డీప్గా వెళ్తే పలు విషయాలు డీకోడ్ అవుతున్నాయి. సో ఈ ఇద్దరి రైటర్స్ యొక్క దృష్టిని గురించి మాట్లాడాలనుకుంటున్నా. బ్రేక్ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం.

0: మొదటిగా వదిలిపెట్టిన విషయాన్ని చెప్దాం. ఇప్పుడొక ఫిగ్ ట్రీ ఎదిగి చిగురించి రావాలంటే యెరూషలేం ఇస్రాయేలు తిరిగి ఏర్పడటం. ఇస్రాయేల్ అనే ఒక ఫిగ్ ట్రీ. ఇస్రాయేల్ అంటూ ఒట్టిగా ఒక దేశాన్ని మాత్రం చెప్పడం కాదు. ఒక కంట్రీ అంటే మూడు కార్యాలు అందులో ఉంటాయి. ఒకటి, దానికి కింగ్ ఉండాలి. రెండవది, క్యాపిటల్ ఉండాలి. మూడవది, ఆ కింగ్కైనా రాజగృహం ఉండాలి. ఈ మూడును ఉంటేనే ఆ ఒక దేశం యొక్క ఫుల్ఫిల్మెంట్. మనం చెప్తాం కదండి కోవిల్ అని చెప్తాం కదండి. కోవిల్ అంటే ఏంటంటే తమిళ్లో యాక్చువల్గా కో అంటే రాజు, కోమగనంటే రాజును సూచిస్తుంది, ఇల్లంటే ఇల్లు, రాజు యొక్క ఇల్లు అని అర్థం. ఇప్పుడు మనకొచ్చి రాజొచ్చి యేసుక్రీస్తు. ఆయన ఇల్లన్నది ఆలయం, దేవుని యొక్క ఆలయం. ఆయన మనలో వాసమై ఉన్నాడు. అప్పుడు కోయిల్ అంటే ఏంటంటే దేవుడు మనలో వాసమయ్యున్న స్థలము, మన రాజు ఉండేటువంటి స్థలం. సో ఇక్కడ ఈ స్థలంలో మూడు ఉండాలి. ఒకటి, ఆలయం ఉండాలి. ఒకటి, యెరూషలేం రాజధానిగా ఉండాలి. మూడవది, ఇస్రాయేల్ అనే దేశం ఉంటే దానికి రాజు ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పార్టు నెరవేరింది. ఏది? ఆ ఇస్రాయేల్ దేశానికి రాజు వచ్చాడు. ఇప్పుడు రెండవది, దానికి రాజధాని ఉండాలి. మీరు బాగా గమనిస్తే టెల్ అవివే రాజధానిగా ఉండింది. టెల్ అవివే రాజధానిగా ఉండి ఇప్పుడు 2018లో అఫీషియల్గా అమెరికా వచ్చి జెరూసలేమ్ని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమీప కాలంలో టెల్ అవివ్ గొప్ప నాశనాన్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక సమస్యలు టెల్ అవివ్లో, ఆ ఎయిర్పోర్ట్ అంతా బాధింపుకు గురి అయ్యి అనేక సమస్యలు. ఇప్పుడు మనము దీని మూలముగా జనులకు వారు ప్రాఫిటికల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. టెల్ అవివ్ నుండి అన్ని యెరూషలేమునకు మారిపోతాయి. ఇప్పుడు జెరూసలేం ఆ ఒక రాజధానిగా అనౌన్స్ చేయబడింది ఇస్రాయేల్ వారికి. కానీ ఏ యొక్క రాజధానికైన కార్యాలు ఇంకా ఏం చేయబడలా, జరగల. ఇప్పుడు కొన్ని దేశాలు మాత్రం ఎంబసీ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాజు యొక్క నగరం, అక్కడ రాజు యొక్క గృహం ఉండాలి, కోవిల్ ఉండాలి, ఆ స్థలంలో రావాలి. ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారిపోయింది. సో ఇప్పుడు రెండవ పార్టు నెరవేరింది. 2004 నుండి జెరూసలేం రాజధానిగా మారుతుంది అంటూ ఉన్నాం. కారణం బైబిల్లో చెప్పబడింది. అంటే జకరియా 12లో మనం చెప్పలేదు, మనము చెప్పనూ లేము,
1: కుదరదు.
0: ఇప్పుడు ఇందులో మీరు రెండవ ప్రశ్న అడిగారు కదా, నా మాటలలో ఏది కూడా తప్పిపోదన్నారు కదా. 2000 సంవత్సరాలకు ముందు చెప్పబడుతుంది, ఇప్పుడు నెరవేరుతుంది. అప్పుడు ఇప్పుడు జరిగే విషయాన్ని 2000 సంవత్సరాల ముందు చెప్పడానికి ఎంతటి ఒక ఇది ఉండాలి. ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడు మరలా తిరిగి చెప్పలేము.
1: అంత క్లారిటీగా ఉంది,
0: క్లారిటీతో మనం చెప్పనే లేము. ఆయన వల్లే అది సాధ్యం. సో ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారింది. ఇప్పుడు అఫీషియల్గా మారుస్తారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఎంబసీలు వస్తున్నాయి. ఈ వార్ ముగిసేప్పుడు టెల్ అవీబ్ నుండి ఆ మొత్తం ఇది ఎక్కడికి మారుతుంది, జెరూసలేంకి మారుతుంది. ఇప్పుడు మూడవది, రాజు యొక్క గృహం అక్కడికి రావాలి, కోవిల్ రావాలి, టెంపుల్ రావాలి. ఇప్పుడు మూడవది, దేవాలయాన్ని వారు అక్కడ కట్టన ఆరంభిస్తారు. దేవాలయం వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే బైబిల్లో 2 స్థలాల్లో దేవాలయం వస్తుంది, మూడవ దేవాలయం వస్తుందని చెప్పబడింది. సో అది దానియేలు పుస్తకము 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. ఇప్పుడు ఇదే మత్తయి 24:15లో మీరు చదివినట్లయితే, పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుటం మీరు చూచినప్పుడు అని ఉంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలమంటేనే ఆలయం, దేవుని ఆలయం, అది అక్కడికి రావాలి. సో మూడవది, ఈ ఆలయం అక్కడ కట్టబడుతుంది.
1: ఇది మనం చెప్పడం లేదు, బైబిల్లోనే ఉంది.
0: ఏది కూడా ఇంకొక విషయం ఏంటంటే, వీరు దానికి ఆదరించేవారుగా ఉన్నారు, వీరు దీన్ని ఎదిరించేవారని చెప్పి నేనెప్పుడు చెప్తాను. నేను తినడానికి ఇడ్లీ ఇష్టమని చెప్తే దోశ ఇష్టం లేదని అర్థం కాదు. ఆయనకి ఇడ్లీయే ఇష్టమండి, దోశ ఇష్టం లేదని తనే డిసైడ్ అవుతున్నాడు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఎలాగైపోయిందంటే, మనోస్థితి ఎలాగైందంటే, మనం ఒకదాని గురించి మాట్లాడితే మనమేదో ఒకదాన్ని ఆదరించేవారంగాను దీనికేదో విరోధంగా అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడేది వాక్యం, ఇంకా దేని కాదు. నేనెప్పుడు చెప్తాను, న్యూ టెస్టమెంట్ మట్టుకైతే యూదుడైనను గ్రేకీయుడైనా కాదు. ఇక్కడ ఎవరికి ఆదరవు అన్నది కాదు,
1: క్లియర్గా ఉంది.
0: వాక్యం ఏముందో దాన్ని మనం చెప్తున్నాం, ఏది జరుగుతుందో అది మనం చెప్తున్నాం. అలా మనం చెప్పేప్పుడు నేను ఇతన్ని విరోధిస్తున్నాను, అతన్ని ఆదరిస్తున్నానన్న మాట కాదు. ఇదే మీరు 100 సంవత్సరాల క్రితం చదివినట్లయితే, ఇస్రాయేల్ ఇంకా 100 సంవత్సరాల తర్వాతే రాబోతుంది. అప్పుడు అది రావడానికి ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు దానికైన ఆస్కారం ఉంది. యెరూషలేం రాజధానిగా వస్తుందని బైబిల్ చెప్పింది 12:6 జకరియాలో. అది చెప్పి ఇప్పుడు జరిగింది. వెంటనే యెరూషలేంకే మాట్లాడుతున్నారు. లేదు లేదు, యెరూషలేంకి ఆదరవుగా మాత్రమే కాదు, మనమందరికీ అలాగున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికై ప్రార్థించమని దేవుడు చెప్పాడు. మనమన్నిటికీ ప్రార్థన చేస్తున్నాం. కానీ దానిమీదికి మన దృష్టి వెళ్ళినందువల్ల మనం మాట్లాడేది విరోధంగా ఉందని వారికి తెలుస్తుంది. అందువల్ల చెప్తున్నా, ఇప్పుడు రెండవదిగా ఏం జరుగుతుందంటే, అక్కడ వారు ఒక ఎంతో ప్రాముఖ్యంగా యెరూషలేమును రాజధానిగా మార్చివేస్తారు, అఫీషియల్గా మార్చేస్తారు. మూడవది, అందులో కోవిల్ రావాలి, రాజగృహము రావాలి, టెంపుల్ రావాలి, దేవుని ఆలయాన్ని అక్కడ తెస్తారు, తీసుకొచ్చి దేవాలయాన్ని నిర్మించి అంతకుముందు వారు బలిపీఠాన్ని ప్రతిష్ట చేస్తారు, తర్వాతే అన్నిటిని ఆరంభించగలరు. ఆ బలిపీఠమే మీకు నాకు చిహ్నంగా ఉంటుంది. అది ఒక ముఖ్యమైన సూచన. సో ఇవన్నీ ఇంకా జరగాల్సి ఉంది. ఇది జరగడానికి ఇప్పుడొక వారు వెళుతుంది. ఆ వారు ఒక ముఖ్యమైన వారుగా ఉంటుంది. ఆ వారు తీవ్రతకెళ్ళి ఇవన్నీ కూడా జరగడానికి ఒక కారణంగా ఉంటుంది. సో యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ అంజూరపు చెట్టు ఇస్రాయేల్ దేశం చిగురించేప్పుడు మూడు ముఖ్యమైన విషయాలు అందులో అంతర్భాగంలో ఉండాలి. 1948లో వచ్చేప్పుడు ఇస్రాయేల్కు రాజధానిగా యెరూషలేము లేదు, టెల్ అవివే ఉండింది. అదేలాగునా 2018లో యెరూషలేము రాజధానిగా మారింది. రాజొచ్చాడు, రాజధాని వచ్చింది. ఇప్పుడు నిజమైన రాజు రావాలి, యేసు రావాలి. ఆయన రావడానికి ముందుగా జరగాల్సిన సంభవాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇదే అంజూరపు చెట్టు వెనుక జరగాల్సిన ఇంకా కొన్ని సంభవాలు. ఇప్పుడు ఒక వార్ జరుగుతూ ఉంది. ఇది ఇవన్నీ ఇంకా నెరవేరడానికి ఒక కారణంగా ఉండబోతుంది.
1: సో ఈ ఫిక్ ట్రీలో ఇన్ని విషయాలు దాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక గ్లోబల్ టర్నింగ్ పాయింటే ఈ ఫిక్ ట్రీ అనే ఒక్క మాటలో ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది.
0: ఇస్రాయిల్ ఏర్పడి రావడంతో మీరు చెప్పిన ఆ గ్లోబల్ ఎండ్ ఎండ్ టైమింగ్ వస్తుంది. ఎండింగ్ అంటే భూమి యొక్క ఎండింగ్ కాదు, మనిషి యొక్క ఎండింగ్ కాదు, స్పిరిచువాలిటీ, మనం చెప్పే న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క కవెనెంట్ యొక్క ఎండింగ్ దీనితో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, యోచించి చూడండి, 1850 సంవత్సరాల తర్వాత ఒక జాతి వస్తుంది, అదే భాషతో, అదే సిగ్నిఫికెన్స్తో వారు అక్కడి నుండి వస్తున్నారు. వీరిని పంపినవాడే తీసుకొస్తున్నాడు. చెప్పినట్టుగా క్రీస్తు శకం 70లో వారు చెదరగొట్టబడ్డారు, పంపాడు, తిరిగి రప్పిస్తానన్నాడు, వచ్చేశారు. అప్పుడు ఈయన చెప్పిన విషయాలే, దేవుడు చెప్పిన విషయాలే జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టుగా వీరు మరలా వచ్చారు. అదేలాగున యెరూషలేం అదే స్థలంలో రాజధానిగా మారింది. ఇటువంటిది ఒకటి ఏ పట్టణానికైనా జరిగిందా? నినవీకి జరిగిందా? బాబిలోనికి జరిగిందా? జరగదు. సో దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా అదే కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా వారు యెరూషలేములో దేవాలయాన్ని కడతారు. కోయిలొస్తుంది, రాజగృహం అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా జరిగి ముగించి వీరందరూ మొత్తముగా అంజూరపు చెట్టు చిగిరించి నిలిచినప్పుడే వీరికి విరోధంగా యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ యుద్ధం కాదు, దీనికంటే గొప్ప యుద్ధాలను వీరు సంధించాల్సిన ఒక స్టార్టింగ్ పాయింట్గా ఇది ఉంది. సో మనము దీని మూలంగా ప్రజలకి మనం ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాం. ఇస్రాయిలును యెరూషలేమును తీరి చూడండి, ఎందుకంటే సూచనలు అక్కడ ఉన్నాయి. కొన్ని కార్యాలు మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మనం ఏ స్థానంలో ఉన్నామనే స్టేటస్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనము ఒక అతి ముఖ్యమైన ఎండ్ టైం పీరియడ్లోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. చర్చ్ ఒక ఎండ్ టైంగా మనం చూడాలి. సో బహుశీఘ్రంగా యేసు వస్తారు. ఆయన రాకడకు ముందుగా ద్వారం దగ్గర నిలిచి ఉన్న ఆనవాలు ముగిసింది, ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాడు. ఎప్పుడైనా లోనికొస్తాడు, సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. సిద్ధపడాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇదే అన్నిటికి మూలం. ఎందుకంటే వారు సిద్ధపడ్డారు, వచ్చేశారు. మనం సిద్ధపడితే బయలుదేరి పైకెళ్ళిపోతాం. ఇదే అక్కడ కాన్సెప్ట్.
1: మనం తరచుగా అంటే ఈ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. పారబుల్కి వెనుక స్టోరీ, అదే స్టోరీయే పారబుల్ అని మనం మాట్లాడడం జరిగింది. దాని వెనుకున్న సీక్రెట్ని గురించి మనం చర్చించాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిక్ ట్రీ యొక్క వెనుకున్న ఒక విషయాన్ని మనం వివరించి మాట్లాడాం. తరువాత మాథ్యూ అయితే మరి క్రైస్ట్ ఇప్పుడు చెప్పిన పీరియడ్ తర్వాత ఈ పారబుల్ ఆఫ్ ది 10 వర్జిన్స్, ఆ తర్వాత పారబుల్ ఆఫ్ ది టాలెంట్, ఒకలాంటి ఆ పారబుల్ పీరియడ్ని గమనిస్తే మాథ్యూ చాలా అద్భుతంగా కూర్మితో సూక్ష్మంగా ఫటాఫట్ అని చెప్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత నమోదులో మనం మరో సీక్రెట్ని చూడబోతున్నాం, ఇంకో పారబుల్ చూడబోతున్నాం. ఈ పారబుల్స్ని ఫోకస్ చేసే రీజన్ గురించి నేను అడగడం లేదు, దీని వెనుక సీక్రెట్ ఉందని మనం చూసాం. అయితే ఈ పారబుల్స్ని మనం మెడిటేట్ చేయడం ద్వారా నాకు స్పిరిచువల్గా నేను ఏం లెర్న్ చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతున్నా.
0: పారబుల్స్ని మీరు చదువుకునేప్పుడు ఆ పారబుల్స్ వచ్చి ఫస్ట్ పారబుల్గా మాట్లాడుతుంది, సీక్రెట్ మాట్లాడదు.
1: అదే
0: ఒక విషయాన్ని మాట్లాడుతుంది. ఉదాహరణకు ఇదే అంజూరం గురించి మరొక పారబుల్ ఉంది. ఒకడు అంజూరపు చెట్టును తీసుకెళ్లి ద్రాక్ష తోటలో నాటాడు అని ఉంటుంది. అప్పుడు నాటాడంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటుతారా?
1: ఇది చాలా
0: వ్యత్యాసంగా ఉంది. అప్పుడు ద్రాక్ష తోట అనేటువంటిది ఒక కవనెంట్, ద్రాక్ష ఫలాన్ని మనకిస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా అంజూరపు చెట్టు ఒక కవనెంట్, ముందుగానే ఉన్నటువంటి కవనెంట్లో మరొక కవనెంట్ని నాటుతున్నాడు. ఈ కవనంటి ఎక్కడుందంటే దారిలో ఉన్నటువంటి అంజరపు చెట్టు. దీన్ని తీసుకెళ్లి తోటలో పెడతాడు. అంజరపు చెట్టును తోటలో పెట్టారు. అప్పుడు దీని వెనుక నేరుగా ఒక వాక్యముంది. దీని వెనుక ఒక స్పిరిచువల్ థాట్ ఉంది. అదేవిధంగా ఒక్కొక్క పారబుల్ వెనుకను ఒక నేరుగా మాట్లాడే విషయముంటుంది. రెండవది, అది మీరు ధ్యానించేప్పుడు అది ఒక స్పిరిచువల్ థాట్ని, ఒక సీక్రెట్ని మీకేం చేస్తుంది, బయలుపరిచేస్తుంది. ఆబ్వియస్గా దాని కొరకే మనం ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. మరి చివరిగా, ఈ పారబుల్స్ అన్ని కూడా మీరు చదువుతూ ఉంటే మీకేం జరుగుతుంది అని అడిగినట్లయితే, దేవుడు మీతో అనేక మర్మములను బయలుపరచి దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు దానియేలుతో, ఆ యోహానుతో, వీరితో తెలియజేసినట్టుగా అదేవిధంగా ఈ ఎండ్ టైంలో దేవుడు మాట్లాడతాడు. తెలియజేసేప్పుడు దీని తర్వాత జరగబోయే సీక్రెట్ చెప్తాడు.
1: అదేమంటే, దేవుడు ఇష్టపడి నేను చెప్తున్నాను విను, సహజంగానే బైబిల్లో అన్ని విషయాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ పారాబుల్ని చెబుతుంటే కొంచెం డీప్గా గమనించు, నా యొద్దకు నువ్వు రా అని నాకు అనిపిస్తుంది.
0: అవును, మనం సీక్రెట్ పొందుకోవాలంటే దగ్గరికి వెళ్ళాలి కదా.
1: అవును,
0: బాగా గమనించండి. ఆ దూరంగా ఉన్నవారితో గట్టిగా మాట్లాడతాం.
1: అవును,
0: సీక్రెట్ మాట్లాడేప్పుడు
1: కొంచెం
0: దగ్గరికి మీరు రావాల్సిందే. దగ్గరకు వస్తేనే సీక్రెట్ మాట్లాడగలం. నేనొకసారి ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం, నేనొకరోజు పుల్పిట్ నుండి మెసేజ్ ఇస్తున్నాను, నా ల్యాప్టాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రెసెంట్ చేస్తున్నాం. ల్యాప్టాప్ పవర్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిన తర్వాత తిరిగి ఆన్ చేయాలి. తిరిగి వారు ఆన్ చేస్తున్నారు, అది పాస్వర్డ్ అడుగుతుంది. అతను అక్కడి నుండి వెనుక నుండి ముందుకు అడుగుతున్నాడు, అన్నా ఆ పాస్వర్డ్ కొంచెం చెప్పమంటున్నాడు.
1: పబ్లిక్లో మైక్ ద్వారా
0: అలాగ అడుగుతున్నాడు, పాస్వర్డ్ కొంచెం చెప్పమని. ఇప్పుడు నేను అలా చెప్పానంటే ఎలా సీక్రెట్గా ఉంటుంది?
1: కరెక్ట్, న్యాయమైందే.
0: అప్పుడు నేను పాస్వర్డ్ చెప్పాలంటే ఏం చేయాలి?
1: దగ్గర
0: రావాలి. అదేవిధంగా దేవుడు మనతో ఈ సీక్రెట్స్ని మాట్లాడాలి, మనతో రివీల్ చేయాలి. కొన్ని విషయాలు మనతో చెప్పాలంటే మనం కొత్త దగ్గరికి వెళ్ళాలి. దూరం నుండి చదివితే ఒక కథగా చదువుకోవచ్చు, అంజురపు చెట్టు, ఆ ద్రాక్ష చెట్టు, అప్పుడు పాస్వర్డ్ దొరకదు. దగ్గరికి వెళుతూ ఉంటే అనేక సీక్రెట్స్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. ఒక్కొక్క మాట వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేస్తాడు. లూకాలో మిగతా చెట్లను చూడమని చెప్పినట్టుగా క్యాషువల్గా ఉంటుంది, కానీ దగ్గరికి వెళితే అనేక విషయాలు తెలుస్తాయి.
1: అది మాత్రమే కాకుండా దగ్గరకు వెళితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని అర్థం చేసుకుని మనం కొన్ని విషయాలు చేయాలి. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
0: అందుకనే మనకే అటువంటి ఒక ప్లాన్ ఉంటుంది పైన.
1: అవును,
0: ఆ ప్లాన్ కొరకే ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి.
1: కరెక్ట్.
0: ఇది ఒట్టిగా మనం పొందుకోవడానికి ఇవ్వబడలేదు, తీసుకుని ఇవ్వడానికి కొరకే.
1: మనం తీసుకుని దాచిపెట్టకూడదని దానికో పారాబుల్ చెప్పాడు.
0: ఒక పారాబుల్గా తెలియజేసి.
1: అవును, మరలా మాట్లాడుకుందాం. మరో నమోదులో మనం ఇంకొక పారాబుల్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ విషయం చాలా ముఖ్యమైన, డీపర్ సీక్రెట్ అంటాను. ఫిక్ ట్రీని గురించి రెండు కార్యక్రమాలు చేశాం. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. ఐ విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్స్. సంతోషం, వందనాలు.

అయితే ఆవగింజలో ఒక పరలోక రహస్యం ఉన్నట్టు మాథ్యూ 13లో చూస్తున్నాము. అయితే దీన్ని మనం ఎంత సీరియస్గా చూస్తున్నామన్నదే నా ప్రశ్న.

0: వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. ఈ రోజు బ్రదర్ ఎండి జగన్ ఇక్కడ ఉన్నారు. బ్రదర్ ఎండి జగన్, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. ఆవగింజంత విశ్వాసం అనేది ఆవగింజ మస్టర్డ్ సీడ్, అయితే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 13లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. పరలోకానికి కావలసిన రహస్యాలన్నీ కూడా అందులో క్రైస్టే చాలా చక్కగా చెప్పారు. పరలోకాన్ని సంపాదించాలి లేదా పరలోకానికి వెళ్ళాలి అనేది మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దీని వెనుక ఏముంది, పరలోకం ఎలా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మాథ్యూ అద్భుతంగా చెప్పారు. ఈ ఆవగింజ ఇది చిన్న విషయం, దీని వెనుక క్రైస్ట్ ఎందుకని ఇంత లోతుగా చెప్తున్నాడు.
1: ఇది ఆరంభము నుండే చూడాలి. ఎక్కడి నుండి చూడాలంటే, మరి ఆవగింజంతా విశ్వాసం అనేది వచ్చి మీరు చెప్పేది మత్తయి 17లో. దీనికి ముందు ఒకటి ఉంది. మత్తయి 13లో ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ఆవగింజను గుచ్చిన ఒక విషయాన్ని చెప్తున్నాడు ఉపమానంగా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని ఉంటుంది. విత్తనములన్నిటిలో చిన్నదేగాని అని రాయబడుతుంది. ఈ విశ్వాసమును గుచ్చి రెండవదిగా మనం చూడొచ్చు. మొదటిగా మనం ఇది చూద్దాం. ఇది చూస్తేనే తర్వాత అది తెలుస్తుంది. ఇదే కార్యము లూకా 17లో కూడా ఉంటుంది. లూక్ 13లోనూ ఉంది. దేని గుర్చి రాయబడింది అని చూసినట్లయితే, పరలోకమును గుర్చి ఈ చోట్లొచ్చి మీరు చెప్పింది విశ్వాసం ఆవగింజంతాజన్. ఇక్కడ పరలోకానికి కంపేర్ చేస్తాను, ఇది వేరే అది వేరే. ఇక్కడ పరలోక రాజ్యం ఎందుకు దాంతో కంపేర్ చేస్తున్నాడు అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఆరంభములో ఒకే ఒక మనిషిని దేవుడు ఈ భూమి నుండి తయారు చేస్తున్నాడు. ఆదామును తయారు చేసేప్పుడు ఒక మనిషే. మలాకి 2:15 ప్రకారం అతన్ని ఒకనిగా నియమించాడు. 2వ అధ్యాయంలోనే 2వ కార్యం చేశాడు, వేరుచేసి హవ్వను చేస్తున్నాడు. ఈ ఒక విత్తనమే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కారణమైన విత్తనము. ఒక బేస్ లోక ప్రకారంగా నేను చెప్పేది. సో తన ఒక్కని ద్వారానే ఈ లోకమంతటా మనుషులు వ్యాపించి ఉన్నారు. ఇలా వ్యాపకమైన తర్వాత పతనమయ్యారు. 3వ అధ్యాయంలో ఆ ఒక మనుషుని ద్వారానే పాపము వ్యాపించింది. లోకమంతటా ఏమైందంటే పాపం వ్యాపించింది. ఈ లోకమంతా పూర్తిగా పాపములోనికి వెళ్ళింది ఆ నోవహు కాలంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకమంతటా పాపం ఉండింది. ఇప్పుడు ఈ ఒక మనిషి ద్వారా లోకమంతటా మనుష్య సముదాయమంతా వృద్ధి చెందింది. ఒక మనిషి ద్వారా పాపము విస్తరించింది. ఇప్పుడు ఇది వచ్చి దేవుడొచ్చి మనుషుని కలుగు చేసినప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడేం చేస్తున్నాడు, పరలోక రాజ్యము అంటున్నాడు. ఫస్ట్ వీళ్లకొచ్చి మనమీ తరచుగా చూసేవారికి నేను చెప్తున్నాను, పరలోక రాజ్యమంటే ఏంటి, పరలోకమంటే ఏంటని తెలియాలి.
0: అందులో డిఫరెన్స్
1: అవును, హెవెన్ వేరే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే. మనం ఈ డిఫరెన్స్ని వారికి తెలియజేస్తే చాలా మంచిది. అదేంటి పరలోకము పరలోక రాజ్యం అంటే వేరే అని చెప్తున్నారు. ఒక పీరియడ్లో బ్రిటిష్ వారు ప్రపంచమంతటా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండిందంటే యూకేలో ఉండింది. బట్ వారి రాజ్యం ఎక్కడో ఉండిందంటే ఇండియా వరకు ఉండింది, అటు ఆస్ట్రేలియా వరకు ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ వారి రాజ్యము ఇండియాలో లేదు, సరేనా? అయితే బ్రిటిష్ రాజ్యము వారి దేశం వదిలి వెళ్ళదు. వారి దేశంలోనే కదా వారు ఉంటారు.
0: అవును, అదే ఫౌండేషన్.
1: అదే ఫౌండేషన్ అక్కడున్నటువంటి రాజ్యము ఇండియా వరకు కూడా వచ్చింది. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడికొచ్చినా ఆ రోజు ఇండియన్ ప్రావిన్స్ వచ్చి వారి కంట్రోల్లోనే ఉండింది. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ ఉండింది. ఇదే కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు పరలోకం పైన ఉండింది, దాని యొక్క రాజ్యం వచ్చి భూమిలో ఉండింది ఆదామును నిర్మించేప్పుడు. అది వచ్చి ఒకడు ఆదామును గెలిచి లాక్కున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది, లోకమంతటా ఉంది, భూమిలో మాత్రము లేదు. అందువల్ల యేసు ప్రార్థించేప్పుడు ఏం చెప్పించాడంటే, మీ యొక్క చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమిలో నెరవేరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఏం లేదు, అక్కడ రాజ్యము లేదు, పరలోక రాజ్యం భూమిలో లేదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండిందంటే పిశాచి కంట్రోల్లో ఉండింది. అందువల్ల సాతాను యేసును చూచి ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నీ వాటి మహిమంతయు నాకు ఇవ్వబడ్డాయి అంటాడు మత్తయి 4వ అధ్యాయంలో. సో మొదట ఈ పరలోక రాజ్యము ఇక్కడికి రావాలి. రావాలంటే ఒక సీడ్ అవసరమై ఉంది. మొదటిగా ఆదాము ద్వారా ఒక సీడ్ వేశాడు. హవమూలముగా మనుషులు వచ్చారు. హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడికి వస్తుందని చూస్తే సాతాను రాజ్యము వచ్చింది. ఇప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలినదిగా ఉంది. అదెలాగుంది, ఒకే ఒక సీడు జీసస్ క్రైస్ట్. ఆ ఒక్క జీసస్ క్రైస్ట్ మూలముగా లోకమంతటా ఈరోజు ఒక స్పిరిచువల్ సంతతి వ్యాపించింది. అట్ ది సేమ్ టైం పరిశుద్ధము వ్యాపించింది, ఇప్పుడు హెవెన్కైన వారు ఇక్కడ ఉన్నారు. అర్థమైందండి?
0: అర్థమైంది.
1: ఇప్పుడు అమెరికా అనే వారి యొక్క ఎంబెస్సీ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది?
0: అదే,
1: వారి రాజ్యం లేదు కానీ ఎంబెస్సీ వారి కంట్రోలే.
0: వీఆర్ ఆల్ అంబాసిడర్స్.
1: అంబాసిడర్స్, అదే బైబిల్ చెప్తుంది, రాయబారులం. అప్పుడు ఇక్కడొచ్చి అమెరికా యొక్క ఎంబెస్సీ ఉంది కదా, ఆ స్థలం ఉంది కదండి, అది అమెరికా వారి కంట్రోల్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాకి వెళితే అమెరికా ఎంబెస్సీ ఉండేటువంటి రోడ్లో సౌదీలో ఉండేటువంటి వారే అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి. ఆ రోడ్ అంతా వారి కంట్రోల్. ఎందుకంటే ఒకసారి కెన్యాలో అమెరికన్ ఎంబెస్సీని వారు దాడి చేశారు. అప్పుడు అతడు చెప్పాడు, అప్పుడు ఒబామా వచ్చి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ మీద, నా ప్రజల మీద చేతులు వేశారని చెప్పాడు. దాని అర్థం ఏంటని అడిగితే అది అమెరికా యొక్క స్థలం అనేటువంటి ఒక ఇది. అదేవిధంగానే ఒక పీరియడ్ వరకును ఓల్డ్ టెస్టమెంట్ వరకు అలాగ ఉండింది. ఎలాగంటే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, దానియేలు వీరందరూ వచ్చి అంబాసిడర్స్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగుందని చూస్తే ప్రకటన గ్రంథము 1:5 భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. అప్పుడేమైంది, ఈరోజు ప్రపంచము క్రైస్ట్ యొక్క కంట్రోల్ క్రింద ఉంది. అప్పుడు హెవెన్ అక్కడుంది, హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడుంది. ఈ కింగ్డమ్కి ఇక్కడ ఉండడానికి కింగ్ ఎవరని అడిగితే క్రైస్ట్. హెవెన్లో ఫాదర్ ఉన్నారు, అయితే ఇద్దరునూ ఒకరే. ఆ చోట వ్యక్తిత్వము వేరై ఉంది. హెవెన్లో వచ్చి ఆయన ఉన్నాడు, ఇక్కడ కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ యొక్క కంట్రోల్లో ఉంది. అప్పుడు పరలోక రాజ్యం ఒక ఆవగింజ విత్తనానికి పోలికగా విత్తబడింది, ఈరోజు బహుగా వ్యాప్తి చెందింది. ఈ వాక్యమును చూడండి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనము పోలి ఉన్నది. 31, అది ఒకడు తీసుకొని తన పొలములో విత్తాడు, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును. అందరూ దాని క్రిందకొచ్చి కూర్చున్నారట. ఇప్పుడు క్రైస్ట్లో మనమందరము ఆశీర్వదించబడ్డాం. ఒక పీరియడ్లో దేవుడు చెప్తున్నాడు అబ్రహాం సంతతిని చూసి, అబ్రహాములో భూమి యొక్క సంతతంతా ఆశీర్వదింపబడునని చెప్పాడు. అయితే అది వచ్చి ఓళ్ళీ. లోకానుసారంగా ఇప్పుడు అబ్రహామునకు ఇస్సాకు మూలముగా ఒక సంతతి, కెతురా వల్ల ఒక సంతతి, ఇస్మాయిల్ వల్ల ఒక సంతతి. సో ఇన్ని సంతతులు భూమిలో పెరిగి అన్ని సంతతులు అబ్రహాములో లోకానుసారంగా ఆశీర్వదింపబడ్డాయి. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్యజనులకు క్రీస్తు మూలముగా కలుగుతుందని గలతీయులకు వాక్యంలో చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఏమైందని అడిగితే, ఇప్పుడు స్పిరిచువల్ సంతతి, అబ్రహాము యొక్క స్పిరిచువల్ సంతతి క్రైస్ట్ మూలంగా లోకానికి వచ్చింది. ఆ ఒక్క క్రీస్తు లోపట భూమిలో ఉన్నవారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరు యేసును అంగీకరించినా వారికి క్రైస్ట్కైన ఆశీర్వాదం వస్తుంది. అదే ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు కూర్చున్నాయి. నాట్ ఫర్ ఏ పర్టిక్యులర్ ప్లేస్, పర్టిక్యులర్గా అందరికీ. అదే ఇప్పుడు హెవెన్ అందరికీ ఓపెన్ అయింది.
0: గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ అని ఉంది కదా,
1: అదే అప్పుడు పూర్తిగా ఓపెన్ అయి ఎవరైనా లోనికి రావచ్చు. అలా ఎవరన్నా రావచ్చనే కాన్సెప్ట్లోనే మీరు నేను లోనికి వచ్చాం. సో ఈ ఆవగింజ ఒక చిన్న ఇది. ఆ విధంగా క్రైస్ట్ మనిషిగా భూలోకానికి వచ్చాడు. మనుషులను గురించి చెప్తూ దేవదూతల కంటే కొద్దిగా చిన్నని వారు. అప్పుడు ఒక చిన్న మనిషిగా లోనికొచ్చి, నేనదే ఎంతో ఆశ్చర్యంగా చెప్పే విషయం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అదే క్రైస్టు యొక్క వ్యవస్థ. కాని ఆ క్రైస్టు తల్లి మరియా యొక్క గర్భములో, ఆ ఊంలో ఒక చిన్నగా ఉండేది ఎంత గొప్ప విషయం. తన్ను కుదించుకుని అంత చిన్నగా వచ్చి ఆయన చిన్న ఆవగింజలాగా అట్లే లోనికొచ్చి ఈ భూమిలో పుట్టి అంతమందికిని వాసము కల్పించాడు. అందరునూ ఆయన లోనికొచ్చేలాగున ఆయన రక్తము చేత కడగబడి పాపక్షమాపణ పొందేవారు అందరూనూ లోనికి రావచ్చు. సో ఇప్పుడు పరలోక రాజ్యం అలాగయ్యింది అనేటువంటిది ఇదొక ఫస్ట్ పార్ట్.
0: ఈ విషయం ఆయనే చెప్తున్నాడు.
1: ఆయనే చెప్తున్నాడు. దీని యొక్క పరలోక రాజ్యం యొక్క సెకండ్ పార్ట్ ఉంది. అది కూడా మీరు దీనితో అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చి పరలోక రాజ్యం స్థాపించాడు. అంటే ఆయన రాజ్యం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజు అంటే సాతాను వాని తలను చెతక్కొట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించిన ఈ పూర్తి ప్రపంచమును ఆయన కంట్రోల్ క్రింద ఇంకా రాలేదు. అంటే సాతాను అక్కడక్కడ, అంటే ఒకటి చెప్తారు చూడండి, తీవ్రవాదులు చెలరేగినట్టుగా ఆ విధంగా అక్కడక్కడ ఉండి ఏం చేస్తున్నారు, సాతాను యొక్క జనులు చెలరేగుతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రైస్ట్కి అగెన్స్ట్గా, తన ప్రజలకు అగెన్స్ట్గా. ఇప్పుడు క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే, వీరందరినీ జయించి ఆయన కింగ్డమ్ని ఇక్కడ పెట్టాలి కదా, ఇందులోనే ఆయన యొక్క ప్రేమను పూర్తిగా చూడగలం. సాధారణంగా పోట్లాడితే ఒకడు మనోడు, ఎదురుగు ఉండేదెవరు?
0: విరోధి.
1: ఇక్కడ సమస్య అదే. ఇక్కడి సమస్య ఏంటంటే, క్రైస్ట్ సైడ్లో ఉన్న మనము ఆయన పిల్లలమే, ఎదురుగా ఉండి ఫైట్ చేస్తున్నారు కదా,
0: వారు
1: కూడా ఆయన పిల్లలే, దేవుని పోలికలో ఆయన రూపంలో నిర్మించబడిన వారు.
0: ఒక ఫాదర్ ఫిగర్గా అలా అమర్చబడి
1: ఒక ఫాదర్. ఇప్పుడు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు పోట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, అన్నగా అంటే అంగీకరించిన మనము ఆయన గూర్చి బాగా తెలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏం చెప్తున్నాడు, అతనికి నేను తెలియదు, నిన్ను కొడుతున్నాడు, నువ్వు అది తీసుకో, నేను పోరాడి జయించే అధికారం నా దగ్గర ఉంది, లోకాన్ని జయించే అధికారం నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నీ తమ్ముడు ఇప్పుడు నిన్ను కొడుతున్నాడు, అతడు నా వల్ల పుట్టినటువంటి వాడే, అతను సాతాను వల్ల పుట్టినవాడు కాదు, అతను నా వల్ల పుట్టినటువంటి వాడే, తను నిన్ను కొడుతున్నాడు, ఇప్పుడు నీవు అతన్ని గెలవడానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు. నన్ను కొట్టిన వారిని నేను ఎలాగ జయించానంటే, నేనొచ్చి నన్ను బలి చేసుకుని గెలిచాను, అలాగే నిన్ను నీవు అప్పజెప్పుకుంటే గెలవగలవు. అదే హెవెన్లీ కింగ్డమ్ యొక్క వార్ ప్రోటోకాల్. ఈ వార్ ప్రోటోకాల్లోనే హెవెన్లీ కింగ్డమ్ స్థాపించబడుతుంది. అందువల్ల మనం వచ్చి బైబిల్ తప్ప వేరే ఏ ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవడం లేదు. అదే దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను కొట్టినా మరొక చంపను చూపించు. దాని రీజన్ ఏంటంటే, ఈ కింగ్డమ్ని స్థాపించేటువంటి మెథడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు దేశాలను ముట్టడి చేసేవారున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వారు లోకాన్ని పట్టుకున్నారు. ఏ బేసిస్లో పట్టుకున్నారు? వారు మొదట వ్యాపారస్తులుగా వస్తారు, ఈస్టిండియా కంపెనీ లోనికి వచ్చారు, లోకాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అలెగ్జాండర్ లోకాన్ని పట్టుకున్నాడు. దేని మూలంగా పట్టుకున్నాడు? బై వార్, యుద్ధము చేసి పట్టుకునేవాడు. అంటే వ్యాపారంగా పట్టుకుంటారు, లేక యుద్ధం చేసి పట్టుకుంటారు, మతరీతిగా పట్టుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఈ లోకాన్ని తన కంట్రోల్ కింద తీసుకురావడానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు చూడండి. అయితే క్రైస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే,
0: ప్రేమ.
1: యుద్ధము చేయొద్దు.
0: వ్యత్యాసంగా
1: అవును. ఇది ఇప్పుడు ఎలాగంటే, కొట్టేవారి దగ్గర తీసుకుంటే తీసుకున్నవాడు ఓడిపోయినట్టే అర్థం. ఈ లోకం యొక్క ఫార్ములా ఓల్లీ ఫార్ములా. నిన్నొకరు కాల్చారు, అలా చనిపోయావు. చనిపోయావంటే నువ్వు ఓడిపోయావనే అర్థం. అదే ఒక నాకౌట్ బాక్సింగ్లో దెబ్బ తగిలి పడిపోతే క్రింద పడినవాడు ఓడినట్టే. ఇదే లోకం ఫార్ములా. అయితే పరలోకం యొక్క ఫార్ములా ఏంటంటే, నువ్వు తీసుకో, నువ్వు ఒకవేళ చనిపోయినా దిగులు పడద్దు, నువ్వు గెలిచినట్టే అర్థం. బైబిల్లో ఉంది, యాంటీక్రైస్ట్ వల్ల జయింపబడిన వారు, అంటే యాంటీక్రైస్ట్ వల్ల హతమార్చబడిన వారు పరలోకంలో నిలిచారు. నిలిచిన వారిని గురించి చెప్తూ ప్రకటన 15లో వాక్యం చెప్తుంది, ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరుగల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు అని ఉంటుంది.
0: ఆల్రెడీ
1: కాంకర్డ్. ఎలాగంటే, వాడు వారిని హత్య చేశాడు, వాడు వీరిని చంపాడు. చనిపోయిన వారు జయించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పౌలు వెళ్లిన చోట్లల్లా ఏం చేస్తున్నాడు? కొట్టబడుతున్నాడు. ప్రతి చోట అతన్ని కొడుతున్నారు. అయితే అతను చెప్తున్నాడు, అన్ని చోట్ల మాకు జయమును అనుగ్రహించుచున్నా. అప్పుడు అన్ని చోట్ల మేము ఎలా జయిస్తున్నాం? దెబ్బలు తిని జయిస్తున్నాం. మేము దెబ్బలు తింటున్నాం కానీ సువార్త చెప్తున్నాం. మేము చెప్పినప్పుడు ఒక కూటం అంగీకరిస్తుంది, ఒక పట్టణం అంగీకరిస్తుంది, ఒక రాజు అంగీకరిస్తున్నాడు. ఇదే మా సక్సెస్. సో ఈ ఫార్ములా ఉంది కదండి, ఇదే లవ్ ఫార్ములా.
0: అవును. ఇందులో అద్భుతంగా క్రైస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, కాన్సెప్ట్ని అద్భుతంగా చెప్పి అర్థమయ్యేలా చెప్తున్నాడు. నాకు ప్రశ్న వస్తోంది, ఆవగింజంత విశ్వాసం అని చెప్పినప్పుడు అది ఫెయిత్ని సూచిస్తుంది. ఫెయిత్ ఎప్పుడైనా ఎక్కువగా ఉండాలనుకుంటారు చాలామంది, ఎక్కువ ఎలక్షన్స్లో జయించడానికి. ఓడిపోయేవారు కూడా నేను జయిస్తానని అంటారు. అప్పుడు మీరు చాలా ఆ ఫెయిత్తోని గమనిస్తే అధికంగా ఉండాలి. అయితే ఇక్కడ క్రైస్ట్ అయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని రాయబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొంచెం వేవరీగా ఉంటే అయితే ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడని ప్రశ్నిస్తున్నాను.
1: ఇప్పుడు మీరు ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా,
0: అవును,
1: దానికి డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందంటే, నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది.
0: ఫెయిత్ అండ్ బిలీఫ్.
1: నమ్మకానికి విశ్వాసానికి ఏం డిఫరెన్స్ అని అడిగితే, నమ్మకం అనేది నేను ఒక విషయాన్ని చూస్తున్నా, నేను చూశాను, నాకు తెలుసు, సో ఇప్పుడు నేను నమ్ముతున్నాను, అక్కడుంది అనేటువంటిదే నమ్మకం. నమ్మువాటిపైన నిశ్చయం, అదొక పార్ట్ విశ్వాసంలో. అయితే విశ్వాసం యొక్క బేస్ ఏంటంటే, కనబడని వాటిపై నిశ్చయం. నేను చూడనిది నమ్ముతున్నాను కదా, దానికి పేరే విశ్వాసం.
0: అబ్రహాం.
1: అదే దాని అర్థం. అందువల్ల ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అని చెప్తుంటారు. విశ్వాసం అనేది ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మీరు ఈ పారబుల్ తీసుకోండి, నిరీక్షింపబడు వాటికి అదృశ్యమైనవి ఉన్నవనుటకు బేస్. ఇప్పుడు విశ్వాసం ఎటువంటిదై ఉంటుందంటే, ఆవగింజంత విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసములు మూడున్నాయి. నేను చదువుకున్న విధానంలో నేను చెప్తున్నాను, నాకు తెలిసి చెప్తున్నాను. ఇప్పుడు కనాను స్త్రీ యేసు దగ్గరకొచ్చి తన బిడ్డను గూర్చి స్వస్థతను గూర్చి అడిగినప్పుడు ఏసయ్య ఏమంటాడు? నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అప్పుడు నీ విశ్వాసం గొప్పదంటే దేనితో కంపేర్ చేస్తేనే కదా పెద్దదని చెప్పగలం.
0: అవును,
1: ముందుగానే ఒకటి ఉండాలి, దానికంటే ఇది పెద్దదని చెప్పాలి. అప్పుడు ముందుగానే ఉన్నటువంటి విశ్వాసం ఏదంటే ఇశ్రాయేలుల విశ్వాసం. ఈమె అన్యజనురాలు. ఇశ్రాయేలు విశ్వాసము కంటే నీ విశ్వాసం గొప్పది. మరొక విశ్వాసం ఉంది, ఇశ్రాయేలుల విశ్వాసం. ఆ విశ్వాసం అబ్రహాము విశ్వాసం. మూడవది ఉంది, అల్ప విశ్వాసం. విశ్వాసమే లేదు వీళ్ళకి. మీరు అల్పముగా ఉన్నారు విశ్వాసములో, ఆ వెరీ లీస్ట్ అనే అర్థం. ఇప్పుడు ఆ లీస్ట్కి మరొక స్టేజే ఇది. ఏం చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం అని చెప్తూ ఏం చెప్పదలిచాడంటే, విశ్వాసం అనేటువంటిది వచ్చి ఒక కాన్సెప్ట్, వీళ్ళకి అర్థమవ్వాలని చెప్తున్నా, మనలో ఉన్నటువంటి ఒక గుణాతిశయం లాంటిది. బైబిల్లో అదొచ్చి గిఫ్ట్లో వస్తుంది. ఆ ఒకరికి హీలింగ్ గిఫ్ట్ ఉంది, ఒకరికి డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది. ఆ విధంగా ఫెయిత్ అనేది ఒక గిఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు నాలో ఆ గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ నాలో చూడటానికి చిన్నదిగానే ఉంది. ఎలాగ ఉంది అని అడిగితే, ఏదన్నా కూడా ఒక ప్రాక్టీస్ దేవుడు మనకిస్తూ ఉంటాడు స్పిరిచువల్గా. మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మీడియాలో కూర్చోపెట్టాలన్నట్టయితే, మిమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని మీరు యోచించండి. 20 సంవత్సరాలుగా ఆయన మిమ్మల్ని తీసుకొచ్చిన టైం లైన్ని చూడండి. ఇక్కడికి తేవడానికైనా ప్రాక్టీస్ని 20 సంవత్సరాలకు ఇచ్చుంటారు.
0: అవును,
1: మీరెవరి దగ్గరో కొంత మీడియాలో పనిచేస్తుంటారు, లైట్ మోసుంటారు, కష్టపడి ఉంటారు. ఎందుకు మీకు అప్పుడు తెలిసిండదు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడానికి? అదేవిధంగా ఒక్కో గిఫ్ట్ ఉన్నవారిని ఆ గిఫ్ట్కి తగినట్టుగానే వారిని తెస్తున్నాడు. ఉదాహరణకు యిర్మీయా దీర్ఘదర్శి అయితే తల్లి గర్భములో ఏర్పరిచాడు. అతను అలా రెడీ చేస్తూ ఒకరోజు దీర్ఘదర్శిగా ఏర్పరిచాడు. ఈ విశ్వాసము అదేవిధంగా ఒక చిన్న పరిమాణము అతని లైఫ్లో అలా చెప్పుకుంటూ అతని ఏర్పరుస్తూ ఉంటాడు. తను మిగతా వారందరికంటే కూడా అధికంగా విశ్వసిస్తాడు. ఒక పుస్తకములో ఒక మంచి ప్రార్థన వీరుడు, ఆయన తన పుస్తకంలో రాశాడు ఆరంభములో తన ప్రార్థన యొక్క చెకప్. ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబుందా అనేది ఎలా చెక్ చేశాడంటే, ఆ బుక్లో ఉంది, వారింట్లో ఒకరోజు రేడియో పనిచేయలేదట. అది ఎందుచేత పనిచేయకుండా పోయిందో తెలీదు. ఈయన ఆ రోజు, వారి కాలంలో రేడియోనే, టీవీ లేదు. ఈయనేం చేస్తున్నాడు, ప్రభువా నేనేదడిగినా మీరు ఇస్తారని చెప్పారు, ఈ రేడియో పనిచేయనివ్వండి అంటే ఆన్ చేస్తే రేడియో పనిచేస్తుంది. ఇది వచ్చి ఒక విషయంగా చూసినట్లయితే ఎంతో స్వల్పమైంది. ఒక రేడియో పనిచేయించడం అనేది ఎంతో ఒక చిన్న విషయమే. అయితే ఆయన తర్వాత జరిగించబోయే ఒక ప్రార్థన ద్వారా సాధించే విషయానికి అదే బేస్. ఆ ఆవగింజంత ఉన్నటువంటి విషయంలోని ఒక ప్రాక్టీస్. అదేవిధంగా ఇప్పుడు ఈ బైబిల్లో మనం మాట్లాడుతున్నాం రెవల్యూషన్ని గూర్చి. 1994లో ఈ రెవల్యూషన్ గూర్చిన మెసేజెస్ వస్తున్నప్పుడు మిగతా మెసేజెస్ కంటే ఈ మెసేజెస్ మీద ఇంపార్టెన్స్ కలుగు చేశాడు దేవుడు వినడంలో. ఇటువంటి సందేశం ఎవరిచ్చినా కూర్చుని వింటా, ఏం చెప్తున్నారు అనే ఇంట్రెస్ట్. నాకు తెలియకుండానే నాలో ఏమవుతుంది,
0: ఆయన
1: రెడీ చేస్తున్నాడు. అదేవిధంగా విశ్వాసం అనేది మీలో ఆరంభమైన వెంటనే అట్లే గబాలున రాదు.
0: అదే ఆవగింజంత
1: ఫస్ట్ మీలో సీడ్ వంటిది వేస్తాడు. ఇప్పుడు ఇద్దరిద్దరుగా శిష్యుల్ని పంపుతున్నాడు. పంపించి మీరు దయ్యములను వెళ్లగొట్టుదురు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి ఒక శక్తిని ఇస్తానంటున్నాడు. ఇది ఎప్పుడు చేస్తున్నాడని అడిగితే, 1 లేక 1.5 సంవత్సరం ఆయనతో ఉండి 2వ సంవత్సరంలో వెళుతూ ఉన్నాడు. ఎందుకు 2 సంవత్సరాలు కూడా కూర్చోబెట్టాడంటే, కూడా కూర్చోబెట్టి ఈయన చేసే కార్యాలన్నీ కూడా వారు ఏం చేస్తున్నారు,
0: చూస్తున్నారు.
1: చూడగా వారిలో ఆ ఫెయిత్ లెవెల్. వచ్చేవాడు ఎలాగ లోపలికి వస్తున్నాడు, బాబు రైట్లో వేయి చేపలు దొరుకుతాయి. అతను చెప్తున్నాడు, నైట్ అంతా వేశాము మాకు దొరకలేదు. ఇదే వాళ్ళ ఫెయిత్. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరు వేయండి. ఇప్పుడు వేస్తున్నారు, దొరుకుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇతనికి ఏంటి పాఠము, విశ్వాసం యొక్క ఫస్ట్ పాఠము అది. రాత్రంతా మాకు దొరకలేదు, అదే స్థలంలో ఇప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఈయన చెప్పితే జరుగుతుంది. ఇందులో ఆరంభమవుతుంది, అలా మెల్లగా డెవలప్ అవుతుంది. 5 రొట్టెలే ఉన్నాయి ప్రభువా, తీసుకురా. ప్రార్థించి ఇస్తున్నాడు. వారి బుట్టలో నుండి వస్తున్నాయి, కనులారా చూస్తున్నారు. అట్లే మల్టిప్లై అవుతున్నాయి అన్నీ. ఇది మరొక లెవెల్కి వెళ్తుంది. అట్లే తీసుకెళ్తున్నాడు. ఒక అమ్మాయి చనిపోతుంది, 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతుంది. వాక్యం తేటగా చెప్తుంది, పేతురు యాకోబు యోహానును ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు,
0: వారికి చూపిస్తున్నాడు.
1: చూడండి, ఇలా లేపబడటం చూసినటువంటి పేతురు, తబిత చనిపోతుంది, అతడిల్లి ఏం చేస్తున్నాడు,
0: అక్కడ చేస్తున్నాడు,
1: ఆ బిడ్డను లేపుతున్నాడు. ఇదే ఆ విశ్వాసం యొక్క బేస్. ఇక్కడ వేయబడిన ఆ విత్తనం అక్కడ మొలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరిలోనూ దేవుడు ఒక విషయాన్ని, ఒక చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని వేసుకుంటొస్తాడు. అయితే మనందరికీ వేయబడవలసిన విత్తనం ఏదంటే విశ్వాసం. ఎందుకంటే మన జీవితమే ఒక విశ్వాసం మీద ఆధారపడింది. మీకు దేవుడు పరలోక రాజ్యమని చెప్పాడు కదా, మీరు దాన్ని చూశారా?
0: లేదు.
1: చూసిన వారిని వదిలేద్దాం, మీరు చూసి ఉన్నారా? మీరు చూడలేదు, నేను చూడలేదు.
0: బైబిల్లో చదువుతున్నాం,
1: బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే దాని గూర్చిన డిస్క్రిప్షన్ అమెరికాని గూర్చి చెప్తూ వైట్ హౌస్ను గూర్చి చెప్తుంటారు. మనము మీడియా లేని కాలంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో పదవి స్వీకరించాడని పేపర్లో వస్తుంది. ఇప్పుడు ప్రజలు అది చదివారు. వైట్ హౌస్ అని తెలుస్తుంది, అధ్యక్షుడని తెలుస్తుంది, అమెరికా అని తెలుస్తుంది, దాని రాజధాని వాషింగ్టన్ డీసీ అని తెలుసు. కానీ చూసింది లేదు ఎంతోమంది ప్రజలు. ఆ విధంగానే మనం పరలోక రాజ్యాన్ని గూర్చి చదివాము, అలాగే విన్నాం కూడా. కానీ లిటరల్గా మనం ఇంకేం చేయలేదు, ఫీల్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ పరలోకం ఉందని ఎలా నమ్ముతున్నారు?
0: బైబిల్లో రాసింది విశ్వసించుచున్నారు,
1: విశ్వసిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసం చిన్న వయసులో నుండి మీలో వేశాడు. ఈ విశ్వాసము లేకపోతే, ఈ ఒక విషయాన్ని చెప్తాను, ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు విశ్వసించలేదంటే మీరు నేను ఇక్కడ కూర్చుని ఉండం.
0: బేసేలేదు
1: కదా. ఇంకా ఇక నేను పరలోకమే లేదు, ఇక దేవుడే లేడని చెప్తాను, ముగిసిపోయింది కదా. ఇప్పుడు నాకు దేవుని గూర్చిన ఒక ప్రేమ ఉండడం వల్ల, నేను పరలోకానికి వెళతాననే ఆశ ఉండడం వల్ల నేను పరిశుద్ధంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నేనెవరిని ఏమార్చకూడదు, నేను కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, టైంకి ఉండాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నానంటే
0: బికాస్ ఆఫ్ హెవెన్.
1: నా యొక్క ఎండ్ అక్కడ ఉంది కదా, దాని వైపుగా వెళుతున్నాను కదా. దీని యొక్క బేసే విశ్వాసము. నేను చూడని ఒక స్థలం, చూడని ఇంతవరకు చూడని ఒక దేవుడు. ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఆయన్ని చూడబోతున్నాను, ఆయన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను, నన్ను తీసుకుని వెళ్తానన్నాడు, ఇందులో రాసి ఉంచాడు, రాయబడిన దానిని బట్టి విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసము నన్ను ఈ భూమిలో 70-80 సంవత్సరాలు నమ్మకస్తునిగా జీవింపజేస్తుంది. అప్పుడు విశ్వాసం గొప్పదా కాదా?
0: ఖచ్చితంగా గొప్పదే. అది స్టార్టింగ్ పాయింట్.
1: విశ్వాసం లోన వేయబడుతున్నప్పుడు, అంటే చిన్న వయసులో చెప్తుంటారు కానీ నిజం కాదు. చిన్న వయసులో పిల్లలకి చెప్తూ ఉండేవారు, నువ్వు తప్పు చేస్తే ఏసయ్య కళ్ళు పీకేస్తాడు అని అంటారు. ఏసయ్య కళ్ళు పీకడు, అది వేరే విషయం. దేవుని గుచ్చి భయం రావాలనేటువంటిదే. నేనొక పీరియడ్లో అర్థం చేసుకున్నాను, పరలోకానికి వెళ్లేది నరకంలో కలిగే భయాన్ని బట్టి కాదు. అయ్యో నరకానికి పోకూడదని భయంతో పరలోకానికి వెళ్లడం లేదు, నేను దేవుణ్ణి చూడాలన్నందులకే పరలోకానికి వెళ్ళాలి. రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి.
0: అవును.
1: మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ మీద భయంతో పరిగెత్తికెళ్ళి తనేం చేయకూడదు అన్నిటిని తీసిపెట్టి అయ్యో నాన్న కొడతాడు, అది వేరే. మీరొచ్చినప్పుడు ప్రేమతో ఇది మా నాన్నకిష్టం లేదు, నానొస్తే బాధపడతాడు, నాన్న వచ్చి ఎందుకిలాగుందని ఆయన తీసి పెడతాడు, ఆయన పనికి వెళ్ళి వచ్చి ఈ పని చేయడానికి కష్టంగా ఉంటుంది, అందువల్ల పిల్లాడు తీసి పెడుతున్నాడు చూడండి. ఆ కాన్సెప్ట్ వేరే. అదే మనం పరలోకానికి వెళ్ళడానికైనా కారణం. ఆ కారణాన్ని ఎప్పుడు నేను తెలుసుకుంటున్నాను? ఈ విత్తనము నాలోకొచ్చినప్పుడు తెలుసుకుంటున్నాను. నేను పరలోకానికి వెళ్ళాలి, హెవెన్కి వెళ్ళాలి, దేవుని చూడాలి, ఈ కాన్సెప్ట్. ఇదియే ఆవగింజ విత్తనం.
0: అందుకని ఆ చిన్న విత్తనమై ఉన్న ఆవగింజంత విశ్వాసం తీసుకోలేం. అవును.
1: ఎందుకంటే నా రెస్ట్ ఆఫ్ లైఫ్నే జీవింపజేసే ఒక విషయం,
0: ఆ బేస్ అక్కడుంది,
1: బేస్ అయి ఉంది. ఇది పరలోకానికైన విశ్వాసం, పరిచర్యకైన విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలకి ఇన్ని గొప్ప విషయాలు దేవుడు చేస్తున్నాడు. ఒక దగ్గర చెప్తున్నాడు, వారు నన్ను విశ్వసించకపోవడం వల్ల నా వల్ల చేయలేకపోతున్నాను. అప్పుడు వారి దగ్గర ఆవగింజంతైనా లేదు.
0: అంటే అది యేసు స్వామి సొంత ఊళ్ళోనే అద్భుతాలు చేయలేదు.
1: అప్పుడు ఇప్పుడు అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఎంతో అద్భుతంగా ఉన్న విషయం. ఆయన చెప్పాడు, ఒక చనిపోయే తరువాయిలో ఉన్న వ్యక్తితో యేసును విశ్వసించమని చెప్పడం కుదరదు మీ వల్ల. ఎందుకు చెప్పలేరంటే, అతడు డాక్టర్లందరినీ కూడా చూసి అన్నీ చూసి ముగించి మరణానికి ముందు స్టెప్లో ఉంటాడు. అతన్ని యేసుని విశ్వసించమంటే అతని వల్ల ఏ స్థాయికి విశ్వసించగలడు? కుదరదు కదా. అయితే ఇక నీ కూతురు చనిపోయింది అని అంటున్నారు. నీ కూతురు చనిపోయింది, ఆయన ఏం చేయొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఆయన మరో మాట చెప్తున్నాడు, విశ్వాసం మాత్రం ఉంచమంటున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? ఇప్పుడు ఒక తల్లిని స్వస్థపరిచాడు, అక్కడ ఆ సంభవం జరుగుతుంది. ఒక స్త్రీ స్వస్థత పొందింది, ఆమెకి ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాలు ఉండింది? 12 సంవత్సరాలుగా ఉంది. మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు?
0: 12 సంవత్సరాలు.
1: మీ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లికి వ్యాధి పుట్టింది. ఈరోజు ఆ తల్లి స్వస్థత పొందింది, నీ కుమార్తె బాగవుతుంది. ఇదే ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు నా వల్ల నమ్మలేను, కుమార్తె చనిపోయింది, చనిపోయినంత వరకు దీని తర్వాత ఛాన్సే లేదని నమ్మే నాకు అదే నమ్మకం. నన్ను ఒక చిన్న ఫెయిత్లోకి నడిపిస్తున్నాడు. ఆవగింజంత ఏది? ఈ తల్లి స్వస్థత పొందింది చూడు, ఈ తల్లిని స్వస్థపరిచిన యేసు నీ కుమార్తెను స్వస్థపరచగాడు. అది గొప్ప కార్యంగా జరుగుతుంది. ఈ మినిస్ట్రీలో ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన యొక్క పని. చేశామంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. విశ్వాసం అనే కాన్సెప్ట్తో అంత మాత్రమే కాకుండా ఆ ఆవగింజంత ఒక చిన్న ఒక గింజలో ఇన్ని విషయాలు దాగున్నాయని మనం అర్థం చేసుకునే విధమే ఒక లాంటి డిఫరెంట్గా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం చూస్తుంటే డిఫరెంట్గానే దేవుడు బయలుపరుస్తున్నాడు.
1: రెండు విషయాలే. ఒకటి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనానికి పోలినదిగా ఉంది. విశ్వాసము పరలోక రాజ్యంలో ఆవగింజన పోలినదిగా ఉంది. ఇది కొంచెం ఉంటే చాలు, విశ్వాసం గొప్ప కార్యాలు భూమిలో చేస్తుంది. అదేలాగా పరలోకము, మీరు కొంచెం ఉంటే చాలు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. ఈ రెండింటిని చేర్చే దేవుడు మాట్లాడుతున్నాడు.
0: సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇదేలాగున ఇది ఆవగింజని రాసుంది, ఆ తర్వాత ఈస్ట్, అదొక వ్యత్యాసమైన ఒక పరలోక రహస్యం. మరో కార్యక్రమంలో అది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు, క్రైస్ట్ ఎందుకని ఆ పారాబుల్ చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క రహస్యాలు ఎలా అమర్చబడి ఉన్నాయో అని మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం, సమృద్ధిగా దొరుకుతాయి.

శిక్షలలో సిలువ శిక్ష చాలా ఘోరాతి ఘోరం. అది భరించవలసిన బాధ్యత పాపి అయిన ఈ మనిషిది. అయితే ఏ పాపమూ లేని యేసు క్రీస్తుకు ఎందుకింత బాధ? ఇది మన కొరకే. మోయలేని స్థితిలో కూడా కలువరి గిరి వరకు ఆ సిలువను మోసింది యేసే. ఇది గ్రహించకుండుట ఎంతో నేరం. గ్రహించుదామా మరి?

యాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నాయతకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేసేదను. నాయతకు వచ్చువానని నేనెంత మాత్రము త్రోసివేయనని యేసు చెప్పెను.

నిజమైన యేసులో నిజ మార్గమును నిదానించి గ్రహించిన ఒక భక్తుని భావాలాపనయే ఈ పాట. విని గ్రహించండి.

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము.

రాజాధిరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే మా స్వ

మాది ప్రకాశం జిల్లా, మా చిన్న పల్లెటూరు సంతరావూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను 10వ తరగతి దాకా చదువుకున్నాను. 10వ తరగతి తెలుగు తప్పాను. ఎవరు సహజంగా తప్పరు తెలుగు. నా భాష కూడా మీలాగా ఉండదు కాబట్టి నా భాషను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నా 17వ సంవత్సరంలో నల్లమల అడవికి వెళ్ళాను. మీకు ఇక్కడ నక్సలైట్ అనగానే ఒకలాంటి భావన ఏర్పడింది. మీరు జాగ్రత్తగా వినండి. నక్సలైట్లకి ఒక సిస్టం ఉంటుంది. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు మమ్మల్ని కొట్టారు, రక్తపు మడుగులో పడేశారు, మా వస్త్రాలన్నీ రక్తంతో గడ్డగట్టుకుపోయినాయి, తడిచి ముద్దయిని, శరీరానికి అంటుగట్టుకుపోయిని అని చెబుతారు. పోలీసులు నక్సలైట్లని ఎప్పుడు కొట్టినా, చిక్కితే ఎప్పుడు కొట్టినా వస్త్రాలు లేకుండా కొడతారు. వస్త్రాలు ఇప్పదీపిచ్చి కడ్రాయిర మీదే ఉంచి పోలీసులు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, ఏ వస్త్రాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారో అదే వస్త్రాలతో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈరోజు పట్టుకున్న 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి, కానీ వాళ్ళు అట్లా పెట్టలు. 2-3 రోజులు ఉంచుకొని, అవసరమైతే వారం ఉంచుకొని స్టేషన్లో వారం రోజులు కొడుతూ ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లే రోజు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడే మందులు, ఆ వస్త్రాలని మీద అరెస్ట్ చేసిన వస్త్రాల మీదే కోర్టులో తీసుకెళ్ళాలి. వేరే వస్త్రాలు వేయటానికి లేదు. ఇప్పుడు రక్తంతో ముద్దైపోయిన వస్త్రాలు తీసుకెళ్తే జడ్జి ఊరుకోదు. అందువలన నక్సలైట్ల్ని ఎప్పుడు కూడా పోలీసులు వస్త్రాల మీద కొట్టరు. 1. 2, ఏ నక్సలైట్కైనా ఒక అడ్రస్ ఉండిద్ది, దళం ఉండిద్ది, దళం పేరుండిద్ది, దళానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆ దళము కొన్ని ఏరియాల వరకే తిరిగిద్ది, ఇట్లా ఒక సిస్టమ్ ఉండిద్ది అన్నమాట. ఏదో తెలిసి తెలియని వయసులో నా 17వ సంవత్సరం ఏట నేను అలా ప్రవేశించాను. కొన్నాళ్ళంటే 90 నుంచి 94 వరకు నేను అలా జీవించాను. వాళ్ళతో పాటు చాలామందికి ఇంకొక భావం ఉండిద్ది, వాళ్ళతో వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా తిరిగి రానీరు అని రానిస్తారు. మన ఇష్టం, మన ఇష్టమై మనం వెళ్ళాము. మనం చేయలేనప్పుడు, అక్కడ చేయలేనప్పుడు నేను ఉండలేను అని చెబితే కమాండర్కి, అతడు ఒక 15 రోజులు మనల్ని ఉంచుకొని, అతని దగ్గర ఉంచుకొని 15 రోజులు మనతో మాట్లాడుతూ 15వ రోజు 20వ రోజు మనల్ని బయటికి పంపుతాడు. ఆ 15 20 రోజులు ఎందుకు ఉంచుకుంటాడంటే, మనతో మాట్లాడుతూ తను నన్ను ముందు తీసుకెళ్తూ వెనకాల దళానికి ఏం చెబుతాడంటే, నాకు ఏ ఏ స్థావరాలు తెలుసో, అంటే భూమిలోనే తుపాకులు కానీ, బాంబులు కానీ, డబ్బులు కానీ, మెడిసిన్ కానీ, అన్నీ మన నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు కొని ఆ డ్రమ్ముల్లో పెట్టి దానికి ఒక పాలిథిన్ కవర్ గట్టిగా కట్టి భూమిలో బూడ్చి పెడతాము వాటన్నిటిని మేము. ఆ ప్లేసులు నాకు తెలుసు అనుకో, ఒకవేళ నేను బయటికి వెళ్ళి పోలీసులకు లొంగిపోయి అవన్నీ చెబుతానేమోనని ఆ ప్లేసులు మారుస్తూ వస్తారు. అందువలన ఓ 15 20 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు, లేకపోతే ఉంచుకోరు, అడగంగానే పంపించేస్తారు. జీవన విధానం ఎట్లా ఉండిద్దంటే, ప్రజలు అన్నం పెడితేనే, లేకపోతే అన్నం ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, కొన్ని ఏర్చెనక, పచ్చేర్చెనక పప్పులు, బెల్లం ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు, భోజనం దొరకనప్పుడు ఇవి తింటారు కొద్దిగా, ఇవి తింటారు కొద్దిగా. ఇక స్నానం అంటే చెప్పలేం, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేం, స్నానం ఎప్పుడు చేయాలో కూడా చెప్పలేం స్నానం. అట్లా జీవన విధానం అనేది బహు దుర్భరంగా ఉంటుంది. వీళ్ళల్లో 3 టీములు ఉంటారు. ఒకటి అడవిలో జీవించేవాళ్ళు, వాళ్ళు జీవన విధానం భయంకరంగా ఉంటుంది. 2, పట్టణాలలో జీవించేవాళ్ళు, వాళ్ళకి అద్దె నక్సలైట్లే కడతారు, వాళ్ళ జీవన విధానం నక్సలైట్లే చూస్తారు,
వాళ్ళు పిల్లల చదువులు నక్సలైట్లే చేస్తారు, ఇవన్నీ కూడా ఆ నక్సలైట్లే చూస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనం చేయరు నక్సలైట్లు. చాలామంది ఒకవేళ దోపిడీలు దొంగతనాలు చేస్తారేమో అనుకుంటారు, దొంగతనాలు చేయరు నక్సలైట్లు. నక్సలైట్లకి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు. అడవిలో వ్యాపారస్తుల దగ్గర, టౌన్లో వ్యాపారస్తుల దగ్గర కాదు, అడవిలో ఎదురు బొంగులు, చింతపండు, ఉసిరికాయి, తేనె, బీడి ఆకు ఇవన్నీ అడవిలోనే దొరుకుతాయి. అవి గవర్నమెంటు పాట పాడిద్ది. ఆ పాట పాడినప్పుడు కాంట్రాక్టర్లు తక్కువ పాటకు తీసుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి బీడి ఆకు పాడినోడి దగ్గర ఒక 2 లక్షలని, సారాయి వ్యాపారం దగ్గర ఒక 2 లక్షలు, ఇట్లా చింతపండు, ఉసిరికాయలు, కుంకుడుకాయలు, ఎదురు బొంగులు ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు దోపిడీలు చేయరు, దొంగతనాలు చేయరు. అయితే డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టుకోవటానికి ఉపయోగం ఉండదు. అడవిలో ఏమి దొరికిద్ది? తలా మా దగ్గర ఎంత ఉంటాయంటే 500 ఉంటాయి, మనిషికి 500 ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చెదిరిపోతాం కాబట్టి టౌన్కి వెళ్ళటానికి మళ్ళీ మేమందరం ఒక చాట కూడటానికి తలా 500 జేబులో ఉంటాయి. ఈరోజు అది జేబులో పెట్టుకున్నామంటే, కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నామంటే మరలా టౌన్కి వెళ్ళేదాకా ఇంకా 500 ఖర్చే ఉండదు, చూసుకుంటూ ఉంటామే జేబులో. అన్నము ఆ నైట్ పూట, పగలంతా అడవిలోనే ఉంటాం, నైట్ పూట బయటకు వస్తాం. ఆ అడవి పక్కనుండ గ్రామాల దగ్గరికి చివర అడవిలో గ్రామంలో చివరింటికి వెళ్తాము. వెళ్ళంగానే మేము వచ్చామన్న సంతోషంతో వాళ్ళు ఎప్పటిదాకా సంతోషంగా ఉంటారంటే, పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళనంతకాలం సంతోషంగానే ఉంటారు. వీళ్ళు మాకు అన్నం పెడుతున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొడతారు. ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో మాకెవరు అన్నం పెట్టరు. అంటే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అట్లా బ్రతుకుతూ నాకు అనారోగ్యం పాలైపోయి నేను బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయకుండా నా జీవితం, అంటే నేను ఊహించింది కానీ ప్రభువు చిత్తం అలాదిగా ఉంది నా పట్ల. నేను పోలీసులకి లొంగిపోయినట్టుగైతే బాగుండేది, పోలీసులకి లొంగిపోలేదు. నేను పోలీసులకి లొంగిపోకుండా విశాలమైన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. అప్పుడు పెళ్ళి కూడా కాలేదు, అప్పటికి ఇక 23 సంవత్సరాలు అట్లా ఉంటుంది, పెళ్ళి కూడా కాలేదు. నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతకవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇప్పుడు మొదలైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు మొదలైపోయినాయి. అంతా రవిడీ మూకలతో జాయిన్ అయిపోయాను, ఇల్లు వదిలిపెట్టాను, మా జిల్లాని వదిలిపెట్టాను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని బేసి చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాను. ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఉంది. చిన్న గ్రామం, ఒక 150 ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రామంలో తలదాచుకుంటున్నాను. చాలా కేసులు అయిపోయినాయి అప్పటికే. ఇక ఆ గ్రామం నుంచి నేను రావాల్సి వచ్చింది బయటికి 1998 ఏప్రిల్ 30వ తారీఖున ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చాను. వస్తూ వస్తూ ఇప్పుడు నా భార్య, అప్పుడు మేము లోకంలోనే ఉన్నామండి, మాకు దేవుడు అంటే తెలియదు కదా, లోకంలోనే ఉండం. ఇప్పుడు నా భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఇష్టపడి నాతో పాటు వచ్చేసింది. ఆమె నాతో పాటు వచ్చేసింది. నాకు ఇల్లు లేదు,

అట్లా అన్న కూడా ఆడపిల్లల్ని. దేవుడు లేకపోవటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల వస్తే అదృష్టం, ఒక ఆడపిల్ల వెళితే దరిద్రం ఉండదండి. మనకు తెలియక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈమె నాతో పాటు వచ్చింది, మాకు ఇల్లు లేదు, ఒక 70 రూపాయల గుడిసెలో అద్దెకుంటున్నాము. ఈమెకి నెలలు నిండినాయి. 1998 నవంబరు 15వ తారీఖున మా అబ్బాయి పుట్టాడు, మా పెద్ద అబ్బాయి పుట్టాడు 1998 నవంబర్ 15. ఆ తర్వాత 2 అబ్బాయి పుట్టాడు, వాడు చనిపోయాడు. మేము ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పటికి నా అలవాట్లన్నీ ఉండే. నేను మందు తాగాలి, నేను పాన పరాకులు నవ్వాలి, నేను పేకాట ఆడాలి, నేను అల్లరి చిల్లరగా బ్రతకాలి, ఈమెను చూడాలి, ఈమె ఒంటి మీద బట్టలతోనే వచ్చేసింది, ఈమెను పోషించాలి, ఇంటద్దె కట్టాలి, ఈమెకి మందులు ఇప్పించాలి, సామాను కొనుక్కుంటూ ఉండాలి. చాలా కఠినమైన, అంటే ఎంత దుర్భరమైన పరిస్థితో నా బ్రతుకు. అయినా ఆమె ఇష్టపడి వచ్చింది. ఒక 3 సంవత్సరాలండి, 98 నుంచి 2002 వరకు, 2001 జూలై 24వ తేదీ వరకు నా ఇష్టానుసారంగా బతికాను. జూన్ 24న ఓ పాష గారు నాతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, మా బంధువే, అబ్బాయి నీకు ఈ బాధలు పోవాలంటే, ఈ కేసులు పోవాలంటే, ఈ ఇరుకులు ఇబ్బందులు పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే సరిపోయిద్ది. ఒక సంస్థ ఉంది ఒంగోలులో, ICM అనే సంస్థ, ఆ సంస్థలో నిన్ను చేర్పిస్తాను, ఆ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను, ఆఫీస్ లేదన్నా రాస్తా కూసుందువు అంటే నేను ఆలోచించాను బాగా. ఈ బాధలు ఈ కష్టాలు పడే కన్నా తను ఏమి చెప్పాడంటే నాకు, వాళ్ళు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి నీకు ఒక నెలకు 1500 ఇస్తాడు అన్నాడు. ఎప్పుడు? 2001. నెలకు 1500 అంటే ఎక్కువే నా బ్రతుక్కి. భోజనం పెడుతున్నారు, రూమ్ ఇస్తున్నారు అన్న ఆశతో నేను సరేనని ఒప్పుకున్నాను. తను వెళ్ళాడు 24న ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేరటానికి లేదు, దానికి టైం ఉంటుంది, టైం ఉంది అన్నాడు. నాకు ఒక పక్క భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే మా అబ్బాయి నా గుండెల మీద పొనుకొని ఆడుకుంటున్నాడు. మా పెద్ద అబ్బాయి, నా చిన్న అబ్బాయి చనిపోయాడు అప్పటికే. ఆడుకుంటుంటే నాకు ఇప్పుడు నా కేసులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో ఇన్ని కేసులు ఉండి ఈమె నన్ను నమ్మొచ్చింది, ఇప్పుడు నేను అరెస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందని నాకు అప్పుడు భయం ఏర్పడిపోయి అప్పుడు అడగటం మొదలుపెట్టాను వాడిని, పాష గారిని. పాష గారు అక్కడేదో ఉందన్నావు కదా, నేను చేరతానంటే నా మాట ఎంటలేదు, మా మేనమామ కొడుకే, తన భార్య మా పెద్దమ్మ కుమార్తె, ఇంకా నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాడు నన్ను చూసి భయపడ్డాడు. భయపడి మా చెల్లెలతో చెప్తున్నాడు, వాడు 4 రోజుల మించి ఫోన్ చేస్తున్నాడు, నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని వచ్చాడేమో అడుగు అంటే భయం. నేనంటే వెళ్ళి అడిగితే సరే 24న చేరుదు రా అని చెప్పేసి నన్ను 24న తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ సంస్థలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు 24న. 24న అక్కడ చేరాను. 8 అందరినీ, దాదాపు 500 మంది ఉంటారు, అందరినీ లైన్లో నుంచోబెట్టారు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని. చాలామంది చేతులు ఎత్తారు, యవనస్తులు. మేము చేతులు ఎత్తలేదు, దించమన్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళి కూసోండి అన్నాడు. మీరు చెప్పండి మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఏమన్నా కొరవలు ఉండయండి, ఇంకా తీసుకోకుండా ఉండటానికి తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెబుతాం అందరం హల్లెలూయా. సరే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తమన్నారు. చాలామంది చేతులు ఎత్తారు, నేను ఎత్తలేదు. నాకు తెలియదు దాని గురించి. నా పక్కన ఒక అబ్బాయి ఉండి తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తారు అన్నాడు. తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తా. ఇల్లేది? ఇంటికి పోతానికి ఇల్లేది? ఉండా 70 రూపాయలు గుడిసే ఇచ్చేసి వచ్చేసాము. ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలి? అందుకని నేను చెయ్యెత్తాను. నేను చెయ్యెత్తానని నా భార్య కూడా చెయ్యెత్తింది. తీసుకెళ్ళారు. మీకు ఎక్కడిస్తారో తెలియదు, మాకు సముద్రంలో ఇస్తారు. మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో

తీసుకొచ్చారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. గ్రౌండ్ ఇలాంటి గ్రౌండ్, ఇలాంటి గ్రౌండ్ అవ్వటం వల్ల నాకేమి దొరకలేదు ఆడ. అంటే పాన్ పరాకులు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ, ముందు తాగేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను మానుకున్నా, ఉంటే వాడేవాడినే. ఈ బాప్తీసం గీప్తీసం గురించి మనకేం తెలియదు కదా, అసలు అయిపోయింది, అట్నే కొనసాగుతుంది. అందరు ప్రార్థన చేయమంటుంటే నా దగ్గరికి రౌండ్ కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ గారు ప్రార్థన చేయమంటుంటే నా ప్రార్థన సమయం వచ్చేసరికి లేచి వెళ్ళిపోతున్నాను నేను. ఆయన ఆఫీసు రూమ్కి పిలిచి తిడుతున్నాడు. ఆయన తిడతం బాగా నాకు అలవాటై అలవాటైపోయింది. చేయిపోతే ఏమంటాడు, పిలిచి తిడతాడు అంతే కదా అని నేర్చుకోవట్లేదు. అట్లే బ్రతుకుతున్నా. 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం, అది 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం. మేము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టర్ని అదంతా ఇంకో ప్రాంతానికి మారుస్తూ మమ్మల్ని ఆ పని మీద పంపారు. టెంపోలో కొంత సౌండ్ సిస్టమ్ వేసుకున్నాం, నేను వాళ్ళల్లో ఒక అతను పెద్ద ఆయన, ఇంకా ఇద్దరు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మబ్బాయి ఆ టెంపోలో ఉన్నాం. అదంతా నల్లమల్ల అడవి, నేను తిరిగిన ప్రాంతమే. కొండెక్కేటప్పుడు టెంపో బాగానే ఉంది, కొండ దిగేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి, ఈయన నడిపే ఆయన పెద్దగా కేక, నేను కింద కూర్చొని ఉండను టెంపోలో, అడుగును వెనకాల కూర్చొని ఉండ, పెద్దగా కేకేస్తుంటే లెగిసి చూశా ఏంటని అడిగితే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అన్నాడు. నాకు ఇప్పుడు మా అబ్బాయి సెంటర్ సీట్లో ఆడుకుంటున్నాడు, తనని వెళ్ళి వాటేసుకోవాలి అనిపించింది. వాటేసుకోలేకపోయాను, వెనకాలే నిలబడిపోయాను. నాకు తెలుసు నేను ఎక్కిన కొండలే, నేను దిగిన కొండలే. నాకు వాళ్ళకి తెలియదు, మిగిలిన ముగ్గురు తెలియదు, నేను ఎక్కిన కొండలే దిగిన కొండలే. జనమందరూ చూస్తున్నారు, బస్సు లాగిపోయినాయి, లారీ లాగిపోయినాయి, అదొక పెద్ద హైవే రూటు, అందరూ చూస్తున్నారు, కేకలేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా కేకలేస్తున్నారు. ఇప్పుడు ఈ 8 నెలలు అక్కడే ఉంటున్నాను కదా, నేను జూలై నుంచి జనవరి దాకా ఆ సంస్థలోనే ఉంటున్నాను కదా. నీ బోటోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాను కదా, ఒక ఆయన చెప్పిన వాక్యం టెంపోలో గుర్తుకొచ్చింది. నాగటి మీద చేయేసిన వాడు వెనక తొట్టు తిరిగి చూడకూడదన్న వాక్యం గుర్తుకొచ్చి నాకు ప్రార్థన చేత కదా, నేర్చుకోలేదుగా దొంగన కదా, లెగిసి అయ్యా ఇవక్కసారికి కాపాడు, నేను మరలా వెనక్కి తిరిగి చూడను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా బిడ్డనే దేవుడు ఆశీర్వదించాడు, నా ప్రార్థన విన్నాడు, వాళ్ళ ముగ్గురిని కనికరించాడు. మా టెంపో లోయలో పడబోతున్న టెంపో ఒక రాయి అడ్డం వచ్చి లెగిసి ఇటు పడిపోయింది. నేను వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండరు ఇక చచ్చిపోతున్నానని డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు. నేను పెద్దగా కేకేశాను, ఆయన కళ్ళు తెరిచాడు. టెంపో రోడ్డు మీదకి వచ్చింది, లోయ వైపు నడపకుండా ఈ కొండ వైపు, కొండకు ఆనిస్తూ నడుపు, టెంపో ఆగిపోయిద్ది అని చెప్పాను. ఆయన కొండకు మోటిస్తూ టెంపోని కిందకు తెచ్చేతలికి ఈ పక్క రేకులన్నీ లెగిసిపోయినాయి టెంపోకి. జనమందరూ మా దగ్గరికి వచ్చారు, దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాడయ్యా అన్నాడు. హల్లెలూయా, సంతోషం, దేవుడు కాపాడాడు, హ్యాపీ. ఇప్పుడు మా డైరెక్టర్ ఒక రాత్రి బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నుంటే నేను చేర్పించి చదివిస్తాను అన్నాడు. నేను తెలుగు కాలేజీ అనుకున్నాను, వాస్తవంగా తెలుగు కాలేజీ అనుకొని నేను వెళ్తాను అన్నాను. నీ భార్య పిల్లలంటే మీరుండరుగా సార్, మీరు చూడకపోతే మా చెల్లెల దగ్గర ఉంటారు సార్ అని చెప్పా. సరే అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ కదా, ఈడు 10వ తరగతి తెలుగు తప్పేనని చెప్పాడు సాక్ష్యంలో, ఈడికి సీట్ ఇవ్వరులేని ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, తెలుగు బైబిల్ కాలేజే కదా, చేరి చదువుకుంటానని నేను అనుకుంటున్నా. తీరా అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ, ఇప్పుడు పాష్ గారి కొడుకు అక్కడే చదువుతున్నాడు ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ. నాకుందేంది 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్టు, 10వ తరగతి పాస్ అయ్యేనట్ట కట్ట కష్టపడి ఆ మార్కుల లిస్టే ఉంది జిరాక్స్. మిగిలిన సర్టిఫికేట్లన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మా ఇంటికి వెళ్ళిపోయి. అది కూడా ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరి కాలేజీ ఎగ్గొడితే అక్కడ ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను మే నెలలో.
ఆ క్లర్క్ నన్ను గుర్తుపట్టి, ఏందన్నా ఇటు వచ్చావు, ఇంకా కేసులు ఉండే కదన్నా అన్నాడు. నేను పలాని క్యాంపస్లో ఉంటున్నాను, నాకు నా టెన్త్ క్లాసు జిరాక్స్ మార్కులు లిస్ట్ ఇస్తావంటే సాయంత్రం ఇస్తానన్నా అన్నాడు. మరలా సాయంత్రం వెళ్తే సాయంత్రం ఇచ్చాడు. దాంతో అప్లికేషన్ యాడ్ చేసి నా పేరు అవన్నీ ఎవరో పూర్తి చేశారు, నాకు కూడా పూర్తి చేయటం చేత కాదు. పూర్తి చేసి ఆ సంస్థ నుంచి ఐదుగురిని పంపారు. ఐదు అప్లికేషన్లు పోయినాయి. సంతోషం. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళకి డిగ్రీలు ఉండేవి, ఇంటర్మీడియట్లు ఉండేవి, డిగ్రీలు ఉండేవి. ఒక అబ్బాయికి గాస్పెల్ ఫర్ ఆసియా ఆ డిగ్రీ బీటీహెచ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళు ఐదుగురు, మిగిలిన నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారు. మా డైరెక్టర్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వద్దంటే అతడు బాధపడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కదా సీటు, అందువలన వాళ్ళే తిప్పి పంపితే బాధపడకుండా ఉంటారులే అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వెళ్ళేటప్పుడు నా బట్టలన్నీ తీసుకెళ్తాంటే వీళ్ళు నవ్వుతున్నారు, ఎందుకు ఇన్ని బట్టలు అంటున్నారు. అక్కడ వాడుకోవద్దా, ఇక్కడ ఏం చే. నేను మా చెల్లెల్ని పిలిచి, నా భార్యని నా పిల్లోడిని మా చెల్లెలు చేతిలో పెట్టి నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయా. వెళ్ళిపోతే మమ్మల్ని తీసుకెళ్తానికి సంస్థలో నుంచి ఒక ఆయన వచ్చి, ఫస్ట్ ఏం పేరేని అడుగుతాడు నిన్ను, పేరు చెప్పు అన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావంటాడు, ఆంధ్రా నుంచి వచ్చానని చెప్పు అన్నాడు. నాకు అర్థమైందన్నా, ఆయన ఏం అడిగినా నేను చెప్తానంటున్నా. ఏమనుకుంటున్నా నేను ఇప్పటిదాకా, తెలుగు అనుకుంటున్నా. కాదు నాయన, ఇది ఇంగ్లీష్ బైబుల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజ్ అన్నాడు. చెమటలు పోసినాయి. ఎప్పుడో 87 88లో 10వ తరగతి చదువుకున్న వాడిని, 2002లో ఇంగ్లీష్ బైబుల్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఏమన్నా ఉందా? సరే, వాళ్ళు పిలవటం నన్నే పిలిచారు ఫస్ట్. ఇక వెళ్ళి ఎదురుగా కూర్చున్న ఆయన నాలాగా చక్కగా నల్లగా ఉన్నాడు. ఆయన తమిళ అతను, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ పేరు అడిగాడు, చెప్పాను. ఈయన చెప్పాడుగా నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడని. రెండో క్వశ్చన్ అడిగాడు, ఆయన ఏం అడిగినా కానీ నేను ఇదే చెప్పాను. మూడో క్వశ్చన్ అడిగాడు, ఇక నాకు తెలియలా. నాకల్లి చూస్తా, ఆయన కిటికీకల్లి చూస్తున్నాడు, నేను ఆయన కళ్ళు చూస్తా కిటికీ కళ్ళు చూస్తున్నా. అంటే దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ బైబిల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన తెలుగు అబ్బాయి సర్టిఫికేట్ కోసం వచ్చాడు ఆ రోజు. ఆ కిటికీలో గుండా చూడగానే ఆ అబ్బాయి కనపడ్డాడు తనకి. తన్ను పిలిచాడు, తన్ను పిలిచి ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజీలో తెలుగు ఇంటర్వ్యూ నాతో. ఆయన ఇంగ్లీష్లో అతను అడగటం, అతను తెలుగులో నన్ను అడగటం, నేను తెలుగులో అతనికి సమాధానం చెప్పటం, అతడు ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్పటం. ఎవడన్నా సీటు ఇస్తాడా, ఇది అయ్యే పనేనా? ఇంకా ఆఖరికి ఆయన అన్నాడు, అసలేం రావట్లేదు కదా, సీటు ఎత్తేస్తాను అన్నాడు ఆయన. ఈయన నాతో అదే మాట చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మొదటి నుంచి మొండిగా బ్రతికిన ఉండి కదా, అక్కడ కూడా మొండిగానే మాట్లాడాను, ఇదిగో ఆయన నాకు బైబిల్ నేర్పాల్సిన అవసరం లేదు, తెలుగులో నేను బైబిల్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు ఆ విషయం చెప్పు, ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానని చెప్పు అని సీరియస్గా చెప్పా. ఈ అబ్బాయి కూడా నేనెంత సీరియస్గా చెప్పానో అతనికి అంత సీరియస్గా చెప్పాడు. రెడ్ పెన్ను గ్రీన్ పెన్ను రెండు పెన్నులు చేతిలో ఎట్లా తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పిన తర్వాత ఒక నిమిషం తీక్షణంగా నా వైపు చూసి రెడ్ పెన్ అక్కడ పడేసేసాడు, గ్రీన్ పెన్తో సంతకము చేశాడు. బయటకు వచ్చా, దిగులు మెదలకుండా వచ్చా బయటికి. ఇంకా మిగిలిన నలుగురు నవ్వుకుంటున్నారు, ఏమని ఈయన తిప్పని పేరు ఈయన. మనకంతేగా, ఒకటి చెడిపోతున్నాడంటే బలి సంతోషపడతాం మనం. అసలు వీళ్ళు నలుగురు నవ్వుకుంటున్నారు, ఇంకో వాళ్ళ నలుగురిని పిలిచారు. వాళ్ళలో గాస్పెల్ ఫర్ ఆసియా ఏషియా సర్టిఫికేట్ ఉండే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపాడు. నేను బైబిల్ కాలేజ్ అనుకుంటే ఈ సంస్థలాగే అన్నం గిన్నం అన్నీ పెట్టి బాగా చూస్తారేమో అనుకుంటున్నా. సంవత్సరానికి 17,000 ఫీజు కట్టాలంట. ఎంత కట్టాలి? ఇప్పుడు 100,000 రూపాయలు,
ఇప్పుడు 100,000, అప్పుడు సంవత్సరానికి 17,000 కట్టాలి. నా భార్య నా చెల్లెలు ఇంట్లో కాపురం చేస్తుంది, నువ్వు అత్తగారి దగ్గరే కాపురం చెయ్యవు, నా చెల్లెలు ఇంట్లో ఆడబిడ్డ దగ్గర నా భార్య 3 సంవత్సరాలు కాపురం చేయాలా, నేను ఇక్కడ 17,000 ఫీజు కట్టి నేను ఇక్కడ చదవాలా, సబ్బులు కొనుక్కోవాలా, పేస్ట్ కొనుక్కోవాలా, పేపర్లు కొనుక్కోవాలా, పెన్నులు కొనుక్కోవాలా, విపరీతమైన చలి రగ్గులు కొనుక్కోవాలా, ఇవేమీ లేవు నాకు. ఒక వారం రోజులుండి బ్యాగ్ సర్దుకొని దిగి వస్తున్నా. తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉండరు అక్కడ. ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం ఎలీషా గారి అబ్బాయి జాషువా కాలేపల్లి అని ఆ అబ్బాయి అప్పుడు అక్కడ చదువుతున్నాడు. మన్నా మినిస్ట్రీస్ డైరెక్టర్ గారి కొడుకు స్పజ్జిన్ రాజు గారి కొడుకు ఆ సమయంలో అక్కడ చదువుతున్నాడు. లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ గారి కొడుకు ఆయన కూడా అదే సంవత్సరం అక్కడ చదువుతున్నాడు. నేను దిగి వస్తుంటే ఏందన్నారు అప్పుడు వాళ్ళకి చెప్పే నా సాక్ష్యం, నా పరిస్థితి అబ్బాయి, నేను 17,000 ఫీజు అడగట్టాను, ఈ పెన్నులు పేపర్లు ఇవన్నీ నేనే అడగొనుక్కున్నాను, నా వల్ల కాని పని. అంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు చదువుకోవాలని ఇష్టపడుతున్నావా అన్నారు. అన్న సరే బ్యాగ్ లోపల పెట్టు అన్నారు. బ్యాగు నమ్ముతా నేను, బ్యాగ్ లోపల పెట్టా. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, నేనేం వాడేవాడిని, సంతూరు ఆడేవాడిని. వాళ్ళు మైసూర్ శాండ్లు చింతాళ్ళు అవి వాడేవాళ్ళు. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, ఆ సబ్బు నాకు కొనిచ్చారు. వాళ్ళే పేపర్లు వాడారు, ఆ పేపర్లు నాకు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆడిన పెన్నులు నా బట్టలు ఇస్తారు చేయించారు, నాకు ఛార్జీలు పెట్టుకున్నారు, అన్నీ చూశారు. 3 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో ఉండగలిగాను. దేవుడు మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఫీజు కట్టాలిగా, ఆఫీస్కి పిలిచారు ఫీజు కట్టమన్నారు. నేను ఇక ట్రాన్స్లేషన్ని తీసుకెళ్ళాను. నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ముద్దోడిని అన్నమాట నత్తోడిని కూడా. ట్రాన్స్లేషన్ తీసుకెళ్ళి నేను తెలుగులో చెబుతాను ఆఫీసులో, ఇదిగో నేను ఫీజు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు కడతానికి, నా పరిస్థితి ఇది, ఏదన్నా పని ఇవ్వండి చేస్తానంటే, వాళ్ళు డ్రైనేజ్ పని ఇచ్చారు నాకు. ఏం పని ఇచ్చారు? డ్రైనేజ్ పని ఇచ్చారు. 3 సంవత్సరాలు నేను డ్రైనేజ్ బాగు చేసి బైబిల్ కాలేజీ చదువుకున్నాను. నిన్న ఏదన్నా పాస్టర్ గారు ఇక్కడ చిన్న పని చెబితే, ఏదన్నా ఒక మురికి పని ఏదన్నా చెబితే ఇదే అని ముఖం చిట్లిచ్చుకుంటావు. నేను 3 సంవత్సరాలు డ్రైనేజీ పని చేశా. 2వ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి తగాదలు వచ్చి, స్టూడెంట్స్కి తగాదలు ఆడుకుంటారు, తగాదలు వచ్చి నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా నేనేం చేయాలా? చదువుకోవాలిగా, 1 సంవత్సరం అయిపోయిందిగా, 2వ సంవత్సరం చదువుకోవాలిగా. వీళ్ళు తగాదలు ఆడేది, ఎవరు పెన్నులు కొని పెడతలేదు, ఎవరు పేపర్లు కొని పెడతలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నా. ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి ఆదివారం, ఇంకో అయ్యగారులు ఉండరు ఇక్కడ, మీరందరూ అయ్యగారులేనా, పాస్టర్ గారులేగా, దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను చేసిన పనులు చెప్తాను, నన్ను క్షమించాడు దేవుడు, మీరెవరూ చెయ్యొద్దు. ఆయన పిలిచి నన్ను ఆదివారం కానుకలు లెక్కేసి వైట్ పేపర్ మీద రాసి ఎంతెంత వచ్చినాయో రాయమన్నాడు. నేను ఆదివారం కానుకలు తీసుకెళ్తాం ఆఫీసు రూమ్లోకి, కానుకలు లెక్కేయటం, దాంట్లో 200 తీసుకోవటం, మిగిలిన కానుకలు అక్కడ పెట్టి రావటం. దేనికి 200? వాళ్ళు కొని పెడతలేదుగా నాకు అని డైలీ చేసేవాడిని కాదు, అవసరమైనప్పుడే అని చేసి మళ్ళా నేను నా అంతటికి నేనే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం తెలియక. దావీదు సముఖపు రొట్టెలు తినలేదా? వెళ్ళి ప్రధాన యాజకుడు తినాల్సిన రొట్టెల్ని దావీదు వెళ్ళి తెచ్చుకొని తినలేదా? దావీదుని క్షమించలేదా దేవుడు? నేనేమన్నా నా ఇంటి కోసం దొంగతనం చేస్తున్నానా, చదువుకోవటానికి కోసమే కదా అని అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం అంతా అట్నే చేశాం. మళ్ళీ 3వ సంవత్సరం నేను రాల, ఆగిపోయాను. ఇంకా దొంగతనం చేయాలనిపించలేదు, బాధ అనిపిస్తుంది, ఆగిపోయా. అప్పుడు తెలుగు వాళ్ళు అందరూ మళ్ళీ ఫోన్ చేశారు, ఏంది రావట్లేదని. ఊరా మీరేమో కొట్టుకొని చస్తే, నా దగ్గరేమో డబ్బులు లేకపోయా, ఈ సంవత్సరం అంతా నేను కానుకలు దొంగతనం చేసి చదువుకున్నాను, నేను ఇక చేయలేను అలా, అందువలన దయతో నన్ను క్షమించండి రానంటే, లేదులే అందరం కలిసిపోయాం రా అంటే, అప్పుడు వెళ్ళా. 3వ సంవత్సరం అయిపోయింది. 3వ సంవత్సరం అయిపోయేటప్పుడు అందరు చెప్పుకుంటున్నారు, నేను వెళ్ళి మా నాన్నగారు సేవ చేస్తాను, నేను వెళ్ళి అక్కడ మాకు బ్రాంచీలు ఉండే అక్కడ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మా చెల్లెలోది చిన్న పూరిళ్ళు, ఇప్పుడు నా భార్య పిల్లోడు ఆడుంటున్నారు, నేనే ఆడికి వెళ్ళాలా అని జనవరిలో మొదలుపెట్టా. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ అయితే జనవరి 2వ తారీఖున మొదలుపెట్టా. ఉపవాసం ఉంటాం,
40 రోజులుండ 39వ రోజు దేవుడు మాట్లాడాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున నీ కార్యములను త్వరపెడతాను, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు అన్న వాక్యముతో దేవుడు నన్ను మాట్లాడి బలపరిచాడు. లెగిచాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నాకు కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, సర్టిఫికేట్ ఇవ్వలేదు. నాకేం చేసుకోను సర్టిఫికేటు, సర్టిఫికేటు ఇవ్వలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సంతోషంగా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత మేము మా చెల్లెళ్ళ ఇంట్లో సరిపోం, వాళ్ళది చిన్న పూరిళ్ళు, వాళ్ళకి 3 పిల్లలు. మేము మళ్ళా అద్దెకి వెళ్ళిపోయాం. చిన్నగా అద్దెకి వెళ్ళిపోతే ఇప్పుడు నా భార్య కూలి పనులకి వెళ్తుంది. మళ్ళక కూలి పనికి వెళ్ళి రోజు నాట్లకి, కలుపులకి, కోతలకి కూలి పనికి వెళ్ళి నన్ను, నా పిల్లవాడిని పోషిస్తుంది. నేను కూడా పనికి వెళ్తాను అంటే సేవ లేదు. నేను కూడా పనికి వెళ్తానమ్మంటే నువ్వు వద్దులే పనికి, దేవుడు సేవ ఇచ్చిందాక నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెబుతుంది. ఇట్లాంటి దూర ప్రాంతంలో బాపట్లకి చివర ఒక గవర్నమెంట్ భూమి ఉంటే అందరు ఇల్లు వేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చిన్న ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు దాటిన తర్వాత ఇక అన్నీ ఒరిచేయలేనన్నమాట. నేను 2005లో అక్కడ ఇల్లు వేసుకొని 2010 దాకా కోతలకు వచ్చిన తర్వాత మాకు బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చెమ్మ ఒకటి తీసుకొని చాలల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఒరి చాలల్లోకి వెళ్ళి కోతలన్నీ అయిపోయిన తర్వాత, కుప్పలు వేసిన తర్వాత ఒరి చాలల్లోకి వెళ్ళి ఆ చాలల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అడవిలో ఎన్కౌంటర్లో పోయినా పోయేవాడిని. బయటకు వచ్చిన తర్వాత చాలా కేసులైనవి, అక్కడ పోయినా పోయేవాడిని. ఇవన్నీ తీసుకొచ్చావు, ఇప్పుడు ట్రైనింగ్ అని చేయించావు. అక్కడేమో బైబిల్ కాలేజీలో వాగ్దానం ఇచ్చావు, ఇక్కడికి వస్తే మందిరం లేదు అని ఆ చాలల్లో తిరుగుతా ఏడుస్తూ ఒక్క మందిరమే అనేవాడిని, ఒక మందిరమే ప్రభువ చాలు అనేవాడిని. 5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత నేను ఏ వరిశాలల్లో అయితే తిరిగి మందిరం అడిగానో అదే వరిశాలల్లో దేవుడు నాకు 1.5 సెంటు ఇచ్చాడు మందిరానికి. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం అందరం, అందరం చెప్తాం. అది ఎట్లా వచ్చిందంటే మందిరము రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతమందికి ఇల్లు పోయింది, వాళ్ళకి స్థలాలు ఇస్తూ నేను ఆ గట్టు మీద కూర్చొని ఉండ స్థలాలు ఇచ్చే రోజు. ఏంది ఇదంతా జరుగుతుందంటే స్థలాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే. నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఇట్లా రక్షించబడ్డానండి, 1.5 సెంటు ఇస్తే వాళ్ళతో పాటు మందిరం కట్టుకుంటానంటే, 1.5 సెంటు స్థలం ఇస్తే 1.5 సెంటులో మందిరం కట్టాను. నాకు గురువు లేరండి, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, గురువు లేడు. అందువలన జాగ్రత్తగా ఆ మందిరాన్ని, నాకు ఇప్పుడు కూడా సంఘం అయిన తర్వాత మందిరం కట్టలేదు. నేను మందిరం కట్టుకున్న తర్వాతే విశ్వాసులు మందిరానికి రావటం మొదలుపెట్టారు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వాదించుకుంటూ వచ్చాడు. ఈ మందిరం కట్టానుగా, వాళ్ళెవరో తెలియదుగా, అక్కడ ఉంటున్న వాళ్ళు, ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదుగా, నేను అప్పులు చేసి మందిరం కట్టాను. ఈ మందిరము 2010 ఫిబ్రవరి 11 ఇస్తే 9 జూలై వరకు ఆ చిన్న రేకుల షెడ్డుని కడతానే ఉండ, డబ్బులు లేక కడతానే ఉండ. చివరిలో ఈ విశ్వాసులు అలవాటైపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మా డబ్బులుంటే 15,000 ఇవ్వు, ఈ రేకులు వేసేస్తాను అంటే, ఆమె వస్తువులు ఇచ్చింది, బంగారపు వస్తువులు ఇచ్చింది. 15,000 తాకట్టు పెట్టి రేకులేసి 9 జూలై మందిరం ఓపెన్ చేశాను, 2010 జూలై 29. ఆమె ఇచ్చినప్పుడు సంతోషంగానిచ్చింది. 4-5 నెలల తర్వాత ఇక డిసెంబర్లో జనవరిలో మొదలుపెట్టింది అడగటం. 15,000 అసలు సమకూరట్లేదు నాకు. 15,000 ప్లస్ పెట్టిన కానించి వడ్డీ కట్టాలి, 18,000 దాకాని నాకు సమకూరట్లేదు. ఆమె రోజు అడుగుతుంది, మన చర్చి విశ్వాస ఆమె రోజు అడుగుతుంది, కొద్దిగా టైం ఇవ్వమంటే ఏడుస్తుంది, విశ్వాసులందరికీ చెబుతుంది, నువ్వెందుకు ఇచ్చేది, నువ్వెందుకు ఇచ్చావనేవాళ్ళు కొంతమంది, ఇస్తాళ్ళు అనేవాళ్ళు కొంతమంది. ఒక్కోసారి ఆమె బాధ భరాయించలేక నేను ఏదో ఒక పాస్టర్ని మందిరానికి పంపి వాక్యం చెప్పిరాయ్యా, నాకు బాగలేదని అబద్ధం ఆడి ఇంట్లో పొనుక్కునేవాడిని. ఆమె బాధ భరాయించలేక మే నెల వచ్చింది. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మాలుందా అన్నాడు ఫోన్ చేసి ఒక అబ్బాయి. మాల్ అంటే బంగారం, దొంగ బంగారం. ఉంది అన్నాను నేను. ఏమన్నానమ్మా? ఉంది అన్నాను. రేపు రావచ్చా అన్నాడు. రా అన్న. ఎక్కడికి రావాలి అన్నాడు. సెంటర్ పేరు చెప్పా, పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. మేము ఇదంతా కోడు భాష అన్నమాట, పార్టీ అంటే కొనుక్కునేవాడు.
పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. ఆ పార్టీ గట్టివాడేనా అన్నా నేను. గట్టివాడేనా అన్నాడు. వచ్చారు, ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం. ఎంత తెచ్చావన్నా? 65,000 తెచ్చానన్నాడు. ఇసిరేసా 65,000. అప్పటికేం చేస్తానన్నమ్మా నేను? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. 65,000 ఇసిరేసా. ఇదేమన్నా పొగాకు కూరగాయలు బేరం అనుకుంటున్నావా? సగం సగం కడతానికి పిచ్చ కేసులు, పిచ్చ పరిస్థితులు బాగలేవు. అంశంలో వెళ్ళిపో, ఏం తిట్టటువంటి తెచ్చావని ఈడి మీద అరిచాం. సార్ సార్ సార్, రేపు తీసుకొస్తాం సార్, మిగిలిన డబ్బులు ఇవ్వుంచుకోండి సార్ అంటున్నాడు. సరే, అవి తీసుకొని జేబులో పెట్టుకున్నా. అవి తీసుకొని జేబులో పెట్టుకొని రేపు రండి అన్నా. రేపు రండి అంటే ఈ మాల్ ఉందా అని అడిగినోడు నాకు తెలిసినోడు. రేపు రండి అంటే రేపు వచ్చారు. నేను ఈ సిమ్ మార్చేసాను, వేరే సిమ్ తీసుకున్నాను. ఆ దొంగతనానికి ఆ డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్ళాను కదా. ఆ వస్త్రాలు మా ఇంటి మొత్తం, మా ఇల్లు దిగంగానే చేయలేక ఒరిసేలేక మే నెల రాత్రిపూట ఆ వస్త్రాలన్నీ కాల్చేసాను. అంటే పాపం చేసి వస్త్రాలు కాల్చుకుంటే సరిపోయిద్దా? హృదయం మారాలి కదా. అబ్బాయికి ఫోన్ చేశా, అబ్బాయి నాకు 18,000 అవసరం, అవి తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నా దగ్గర మాల్ లేదని కూడా అతనికి తెలిసి అడిగినోడికి. అంటే అతను సరే అని అన్నాడు. వాళ్ళు భార్య అకౌంట్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున 18,000 తీసుకొని మిగిలిన వాళ్ళ అకౌంట్లో వేసా. వేసేసి ఈమెకి బాకీ కట్టి బంగారం తెచ్చిచ్చి ఇంకా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా. ఇక 7 రోజులు మందిరంలో నుంచి బయటికి రాలా. దావీదు గుర్తుకొస్తున్నాడు. ఏమని? 7 రోజులు దావీదు ప్రార్థన చేసినా కానీ దేవుడు దావీదుని ఊరుకోలేదు. అబ్బే కుదరదు దావీదు అన్నాడు. ఇప్పుడు నన్ను కూడా కుదరదు అంటాడేమో. దొంగ పాస్కారు, దొంగ బంగారం పాస్కారు అంటాడేమో. నా బ్యాక్గ్రౌండ్ అంటా బయటపడిపోయిద్దామో. లేనిపోయిన కేసులన్నీ వచ్చి నెత్తిన పడతాయేమో. ఇది జరిగితే చచ్చిపోదాం, ముందు దాకా చచ్చిపోదాం, ఈ అంత అవమానం పడే కన్నా అని 7 రోజులు మందిరంలో కూర్చుంటే కృపగలిగిన దేవుడు కదా, ఆయన కనికరించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. కనికరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా అక్కడ నుంచి 10 నుంచి 20 వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమైనా ప్రార్థన చేయటం? ప్రభువా, నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మెట్లెక్కి చర్చిలోకి వెళ్ళి ఆ పులిపీట మీద నుంచొని వాక్యం చెబుతున్నాను కదా, ఆ మందిరం ఏది మరి ఈ మందిరం ఇచ్చేవు నువ్వు అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎప్పుడు మందిరం ఇస్తాడమ్మా? దేవుడు ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు? నమ్మకంగా ఉంటే కదా. ఇన్ని వంకర పనులు చేసి నేను సేవ చేస్తుంటే దేవుడు ఆశీర్వాదిస్తాడా? ఆశీర్వాదించాల. 10 సంవత్సరాలు ఆపాడు. 2020 జనవరిలో దేవుడు ఏదైతే చేపించాడో మందిరం, ఆ మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటికే 1,00,000 అయిపోయింది, 1,00,000 అయింది మందిరానికి. ఇంకొక 25 లక్షల రూపాయల పని ఉంటుంది మందిరానికి. ఇప్పుడు చేయను దొంగతనం. అప్పుడు క్షమించాడని ఇప్పుడు క్షమిస్తాడా? మరలా చేసుకుంటూ వెళ్తుంటే ఊరుకుంటాడా? అయిన రోజే అయ్యిద్ది. ఏమవదు, దేవుడు కనికరిస్తాడు. అందువలన నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకి ఓ మంచి జీవితం ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని ఇప్పుడు చాలా కేసులు ఉండేగా. బెంగళూరు నుంచి వస్తున్నాను, బైబిల్ కాలేజ్ నుంచి. 2003 డిసెంబర్ 22వ తారీఖున పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వెళ్ళగానే ఎస్ఐకి నన్ను చూడగానే కోపం వచ్చింది. ఒక దెబ్బేసాడు. ఎన్నాళ్ళు ఆడుండవరా అన్నాడు. సార్ అన్నీ మానుకున్నాం సార్, పెళ్ళయింది సార్. అప్పుడు ఫోన్లు కూడా లేవు నాకు. పెళ్ళయింది సార్, ఒక పిల్లోడు సార్, బైబిలు ట్రైనింగ్కి వెళ్ళాను సార్ అంటే ఒరే ఈ వేషాలు ఎప్పుడు నుంచి రా అన్నాడు. సార్ మారాను సార్ అన్న. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉండడు, ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గుంటుంది. ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు పోలీసులు. పట్టుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు తెలుసు, అతనికి తెలీదు ఎందుకు పట్టుకుంటున్నారు. అతడు అటు ఇటు ఊగాడు, అతన్ని 2 దెబ్బలు కొట్టారు, తీసుకెళ్ళి జీబులు వేసారు. చెరొక రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి నా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, పోలీసులు ఆడన్నీ చెప్పేశారు రా నీ గురించి, ఇక నువ్వు చెబితే నిన్ను కొట్టకుండా స్టేషన్కి కోర్టుకు అప్పచెప్తామన్నారు. నేను అప్పుడు నవ్వాను. సార్
వాడికి నా సొంత పేరే తెలియదండి, వాడికి నా సొంత పేరే తెలియదు, నా గురించి ఏం చెప్తాడు? 3 సంవత్సరాలు నేను నీతో స్నేహం చేస్తూ నీకు నేను సొంత పేరు చెప్పలా అంటే అంత కఠినంగా ఉంటా. ఒక గ్రామంలో నాకు తెలిసిన అమ్మాయి ఉందని 4 రోజులు మోగోడుగా బ్రతికా నేను మాట్లాడకుండా. ఒక్కరోజు ఆగిద్దా నీ నోరు, 2 నిమిషాలు ఆగిద్దా నీ నోరు, గైగైగైగైను మాట్లాడతాం మనం. నేను 4 రోజులు మోగోడుగా ఉండాను. నాకు తెలిసిన అమ్మాయి ఉందని ఆ ఊర్లో నేను ఎట్టయినా బ్రతకాలి, నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య చేసి చాలామంది పిరుకోళ్ళు ఊరకనే ఆత్మహత్య చేసుకుంటారు చిన్న చిన్న విషయాలకి. ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇప్పటికి నాకు 54 సంవత్సరాలకి చేసుకున్నా కానీ నాకు ఇంకా తీరదు అనే సమస్యలు నాయి, అన్ని సమస్యలు నాయి. సార్ ఆడికి నా పేరే తెలియదు సార్, నా గురించి ఏం చెప్తాడంటే, అప్పుడు ఎస్ఐ ఇంకో దెబ్బేసి 3 సంవత్సరాలు వాడు రూమ్లో ఉండవురా నువ్వు, కలిసి కనీసం పేరు ఎట్ట చెప్పలేదురా వాడికి నువ్వు అంటే నేను చెప్పను, అసలు నేను చెప్పను, అవసరమైతే మాట్లాడతాను లేకపోతే సైలెంట్గా ఉంటాను. మనకెందుకు మిగిలిన విషయాలన్నీ? వాళ్ళు వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడి ఏడ్చాను, ఆ రాత్రి ఉంచుకున్నాడు ఏడ్చాను. ఏంటి ప్రభు అంటే, రే చిన్నదానికి కూడా ఏడుస్తావేంటి, అన్నీ జ్ఞాపకం చేశాడు. రీలు గదిలినట్టు ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు పోలీసు గుండ్లు ఇటుపక్కగా వెళ్తున్నప్పుడు, అయితే హత్యా రాజకీయాల్లో తిరిగినప్పుడు, ప్రత్యర్థులు దాడులు చేసినప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేసి దేవుడు అన్నిట్లో నుంచి తీసుకొచ్చాను, ఈ కొద్దిగలో నుంచి నిన్ను తీసుకురాలేనా అని చెప్పేసి దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడి 11:00 ఏ ఆధారం లేకుండా అతన్ని నన్ను ఇద్దరినే వదిలిపెట్టారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముగించి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆమె నాతో వచ్చిందని చెప్పాను కదా, నా భార్య 1998 ఎప్పటికీ ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు. నాతో పాటు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇప్పటికే 98 ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే నేను ఆమెకు తండ్రిని అయ్యాను, ఆమెకు తల్లిని అయ్యాను. ఆమెకు అక్క చెల్లెళ్ళని అయ్యాను, అన్నదమ్ముళ్ళని అయ్యాను. అన్ని పాత్రలు పోషించి ఆమెకు పుట్టింటి దిగులు లేకుండా చేశాను నేను. చాలామంది మగపిల్లలు ఏదో నమ్మి, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తేనో, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు మన చేతుల్లో పెడతాను, పిల్లల్ని కొట్టి చిన్నదానికి పెద్దదానికి హింసిస్తారు. కానీ ఆడపిల్లల్ని అట్లా చేయకూడదు. నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా ఎప్పుడైతే నీ భార్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ కోడల వైపు చూస్తావో నువ్వు, ఆ కుటుంబం వర్ధిల్లిద్ది. కోపడతాను నేను కూడా, కానీ ఎప్పుడు కొట్టను. ఇప్పటికే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఆమె పడ్డ కష్టాలన్నీ, ఆమె పడ్డ అవమానాలన్నీ, ఆమె మా పెద్దబ్బాయి పుట్టే రోజుల్లో 98 మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే సూర్యు కింద మంచం లేపుకొని సూర్యు కింద కూర్చునేవాళ్ళు. నా కాళ్ళ మీద పొనుక్కునేది ఉండలేక, కూర్చోలేక ఎక్కువసేపు, వర్షం తగ్గిందాకా నా కాళ్ళ మీద పొనుక్కునేది. అట్లా 15 రోజుల తర్వాత మా అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమెకి పండగ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం పొనుకున్న తర్వాత నేను అడిగేవాడిని, ఏం తినాలనిపిస్తుందమ్మా అని. అప్పుడు చెప్పేది ఏదో ఒకటే పలాందని, వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేవాడిని. ఆడపిల్లలు కూడా చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో హింసించకూడదు, ఓర్చుకోవాలా. మా చెల్లెల దగ్గర, ఆడబిడ్డ దగ్గర ఎవరన్నా కాపురం చేస్తారా? 3 సంవత్సరాలు నా భార్య చేసింది ఆడబిడ్డ దగ్గర 3 సంవత్సరాలు కాపురం అంటే మా చెల్లెలు ఎంత మంచిది, ఏమి ఎంత మంచిది. నువ్వు ఎంత ఓర్చుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్స్ చదువుతున్నాడు, అయిపోయింది. ఒక ఎగ్జామ్ రాశాడు, ఫిలిమ్స్ ఏదో ఉంటుంది కదా అది రాశాడు. నా మందిరం మొదటి స్లాప్ అయిపోయింది, 2వ స్లాప్ అవ్వట్లేదు, బాల్కనీ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాను రోజు రాత్రి, ఏడుస్తున్నాను.
ఒకరోజు దేవుడు, ఏంట్రా నీ గొడవ అన్నాడు. అయ్యా దర్శనం ఉంది కదా, ఆ మందిరం కదా, ఇంతవరకు ఆపేవి ఏందయ్య అంటే, ఆ ఎవరు చేస్తారు సేవ అన్నాడు. మా అబ్బాయి అయ్యా, అబ్బాయి నీ కలెక్టర్ చేస్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, ఫీజులు కట్టావు కదా, ఒక ఎగ్జామ్ కూడా రాసాడు కదా, ఆ రేపు మెయిన్స్ రాస్తాడు, బాగా తెలివిగలవాడు, పాస్ అవుతాడు, జాబ్కి వెళ్ళిపోతాడు, మరి సేవ ఎవరు చేస్తారు? మా అబ్బాయి ఆదివారం వస్తాడు కదయ్యా, ఆదివారం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే సేవ అన్నాడు. మరి ఏందయ్యా, మీ అబ్బాయిని పిలు, మందిరం ఇస్తానన్నాడు. ఇప్పుడు వింటాడా, తను వింటాడా? పొద్దున్నే లేచా, ఫోన్ చేశా, ఏం చేస్తున్నావన్నా, చదువుతున్నాను అన్నాడు. ఆపేయకూడదా అన్న, ఒక్క నిమిషం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఫోన్ సేవ దగ్గరే ఉంది, నా కళ్ళం నీళ్ళు వస్తాయి. ఏ ఎందుకు అన్నాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాను. మళ్ళీ ఒక నిమిషం ఏం మాట్లాడలేదాడు. ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. సర్దుకొని వచ్చేసేయన్న, రేపు వస్తానులే అన్నాడు. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు. రేపు వచ్చేసాడు. మా అబ్బాయిని ఇంటికి వచ్చిన తర్వాత వాటేసుకొని ఏడ్చాను, క్షమించరా అని. పర్లేదులే, ఏమవదులే నాన్న అన్నాడు. 100 మంది సేవకుల్ని పిలిచి నా సంఘం ముందు 2020 జనవరి 16 తారీఖున సేవకుడిగా అభిషేకించిన వాణ్ణి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. రేపు 1 డిసెంబర్ వేసా ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుతానికి అమెరికా వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏసా ఒక్కటే మిగిలి ఉంది. అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. అంటే మా అబ్బాయి ఒకటి వదిలిపెట్టుకున్నాడు. వాడు గోలు లోకంలో, వాడు ఆశ, వాడు గోల్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుడు అంతకు మించి, అంతకు మించి మనకు ఉంటుంది ఆశ, మన బిడ్డల పట్ల, మన పట్ల మనకు ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు, ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు.

గువ్వలకేమో గూళ్ళంటే ఇష్టం, కోయిలకేమో పాటంటే ఇష్టం, పిల్లలకేమో తల్లంటే ఇష్టం, దేవునికైతే మనమంటే ఎంతో ఇష్టం.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నా జీవమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబురావు,
0: రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, గుంటూరు రాజా. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667202, సెల్ నంబర్ 9444233.